ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 28వ తేదీ, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 19వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. సమయం 5:55. చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ముందుగా మనం వరల్డ్ ఫోటోగ్రఫీ డే గురించి తెలుసుకుందాము. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఒక్క ఫోటో 1000 పదాల కంటే ఎక్కువ కథ చెప్పగలదు. ఒక చిరునవ్వును, ఒక కన్నింటిని, ఒక సంఘటనను, ఒక చారిత్రాత్మక క్షణాన్ని ఒక క్లిక్తో మన జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిపేది ఫోటోగ్రఫీ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం 19 ఆగస్టున జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ కళ, దాని చరిత్ర, ఫోటోగ్రాఫర్ల సృజనాత్మకతకు ఈరోజు గుర్తింపు ఇస్తుంది. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్తో మనం రోజు చాలా ఫొటోస్ తీస్తూ ఉంటాము, కానీ ఒక మంచి ఫోటో తీయడం వెనకాల చాలా కష్టం ఉంటుందండి. సరైన క్షణాన్ని గుర్తించాలి, సరైన వెలుతురును ఎంచుకోవాలి, భావాన్ని పట్టుకోవాలి. ఇదే అసలైన ఫోటోగ్రఫీ. ఒక ఫోటో భవిష్యత్తు తరాలకు గతాన్ని చూపించగలదు. అందుకే ఫోటోగ్రఫీని కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా మన చరిత్రను భద్రపరిచే ఒక శక్తివంతమైన మాధ్యమంగా కూడా చూడాలి. అలాగే ఇవాళ ప్రపంచ మానవతా దినోత్సవం. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా, యుద్ధం జరిగినా, ప్రజలు కష్టాల్లో ఉన్నా వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చే మానవతావాదులు, సహాయ సిబ్బంది ఉంటారు కదా, వారి సేవలను గుర్తు చేసుకోవడమే ప్రపంచ మానవతా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. మానవత్వానికి కులం లేదు, మతం లేదు, అలాగే ప్రాంతంతో కూడా సంబంధం లేదు. కష్టాల్లో ఉన్న మనిషికి చేయి అందించడం,

ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, ఇదే నిజమైన మానవత్వం. మనలో ప్రతి ఒక్కరూ ఏదో పెద్ద పెద్ద సహాయాలు చేసేయాల్సిన అవసరం లేదండి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి అవసరమైనప్పుడు చిన్న సహాయమైనా చేయడం అన్నది మనిషిగా పుట్టినందుకు మన లక్షణం. అలాగే ఇవాళ హజారీ ప్రసాద్ ద్వివేది గారి యొక్క జయంతి. ఆయన హిందీ సాహిత్యంలో ప్రముఖ రచయిత, విమర్శకుడు, పండితుడు. హజారీ ప్రసాద్ ద్వివేది గారు భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్యం పట్ల ఆయనకు ఎంతో లోతైన అవగాహన ఉందని చాటి చెప్పారు. ఆయన రచనలతో మానవ విలువలను, సంస్కృతిని కాపాడారు. సాహిత్యం అంటే కేవలం కథలు, కవితలు మాత్రమే కాదు, మన సమాజాన్ని, మన సంస్కృతిని అర్థం చేసుకునే ఒక మార్గం అని ఆయన రచనలతో మనకి తెలియజేశారు. అలాగే ఇవాళ ఎస్ సత్యమూర్తి గారి యొక్క జయంతి కూడా. భారత స్వాతంత్రోద్యమంలో తనదైన ముద్ర వేసిన నాయకుడు ఎస్ సత్యమూర్తి. పూర్తి పేరు సుందర శాస్త్రి సత్యమూర్తి. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, అలాగే గొప్ప వ్యక్తి. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. దేశం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన ప్రసంగాలు, రాజకీయ పోరాటం ముఖ్యమైన పాత్ర పోషించాయి. ప్రజాస్వామ్యం, స్వాతంత్రం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన కృషి నేటికీ గుర్తుండిపోతుంది. దేశం మనకేమిచ్చింది అని ప్రశ్నించుకోబోయే ముందు దేశానికి మనమేమిచ్చాము అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఈయన. అలాగే ఈరోజు డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారి యొక్క జయంతి కూడా. భారత రాజకీయ చరిత్రలో ప్రముఖ వ్యక్తి శంకర్ దయాల్ శర్మ గారు. ఆయన భారతదేశానికి 9వ రాష్ట్రపతిగా సేవలందించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయనకు న్యాయశాస్త్రం, రాజ్యాంగం, రాజకీయాలపై మంచి పట్టు ఉంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. పదవులు మనిషికి గొప్పతనాన్ని ఇవ్వవు, ఆ పదవిలో ఉండి ప్రజలకు, దేశానికి ఎలా సేవ చేశామన్నదే అతని యొక్క గొప్పతనం, నిజమైన గొప్పతనం అని తెలియచేసినటువంటి వ్యక్తి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారు. ఆయన యొక్క జయంతి ఇవాళ. మరి చరిత్ర పుటల్లో ఈ రోజులో చాలా విశేషాలు తెలుసుకున్నాము. సమయం కూడా 6 గంటలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేశభక్తి గీతం విందాము.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. ఇప్పుడు పచ్చా పెంచలయ్య గారి మాటల్లో సూక్తి సుధ విందాం.
1: విద్య నిగూఢ గుప్తముగు విత్తము రూపము పురుషాళికిన్. విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్. విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబులేదిలన్. విద్య నృపాల పూజితము, విద్య నెరుంగనివాడు మర్చుడే. ఈ పద్యము భర్తృహరి సుభాషిత రత్నావళిలోనిది. ఈ పద్యంలో మహాకవి లోకంలో విద్యకున్న విలువలేమిటో సుస్పష్టంగా మనకు వివరించడం జరిగింది. ఆర్యసూక్తి ఒకటుంది, దానిలో కరాగ్రవసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ, ప్రభాతే కరదర్శనమని పెద్దలు నొక్కి వక్కాణించినారు. అనగా మనిషి

0: దృష్టికి ప్రప్రథమంగా దర్శనమిచ్చేది ఆ కమలనాభుని అర్ధాంగి అయిన శ్రీ మహాలక్ష్మియే. మానవ సమాజంలో బాల్యదశ ముగించుకుని యవ్వన దశలోకి అడుగిడుతూనే చాలామంది వివిధ కారణాలతో బ్రతుకుబండిని లాగించను లోకంలోకి అడుగు పెడతారు. అలాంటి వారికి ఏదో ఒక పనిలో ఏదో ఒక సందర్భంలో సాయంత్రానికి కొంత ధనం కంటబడిందంటే అంతే, ఇక వారి ఆనందానికి అవధులుండవు. వారు అంతటితో తృప్తి చెంది ఆ దారినే నడచుటకు ఉద్యుక్తులవుతారు. అనగా ధనానికున్న అత్యంత ప్రభావవంతమైన గుణము అలాంటిది. వారే కాదు, లోకంలో చాలామంది ఈ హద్దు దగ్గరే ఆగి ఒకరు కొంతైతే ఇంకొంకరు ఇంకొంచెం ముందుకెళ్లి లక్షలు గడించి తృప్తిపడితే ఇంకొందరు అంతటితో ఆగక కోట్లు గడించే మార్గాలను అన్వేషించి పూర్తిగా దానికై శ్రమించి మహాభాగ్యవంతులుగా కూడా మారిపోతున్నారు. ఇంతటితోనే ఆగిపోయేవారు చాలామంది. అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగితే ఈ ఆర్థిక స్థితులను మించిన జ్ఞానవంతము గౌరవప్రదము అయిన విద్యను అందుకోగలం. ధనము నశ్వరమైంది, కాని విద్య స్థిరమైనది, ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెడుతుంది. విద్య అంటే పుస్తకాలలో చదివి సర్టిఫికేట్లను సొంతం చేసేది కాదు, అది మానవ జీవన యానాన్ని గౌరవప్రదంగా సాగనిచ్చేది. విద్య విజ్ఞానాన్నిస్తుంది, విజ్ఞానం మానవుణ్ణి ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. దీని రుచి తెలిసిన వ్యక్తి సంఘంలో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాడు. అందుకే మనిషికి విద్య ఎంతో అవసరం. అంతేకాదు, అది మనిషికి నిజమైన భూషణమని భర్తృహరి గారు సెలవిచ్చారు. ఎలాగంటే విద్య అనేది ఎంతో విలువైన గుప్త నిధి లాంటిది. బాహ్య సౌందర్యం అంతరించేది, అంతః సౌందర్యం ఎప్పటికీ విడిపోనిది. విద్య కీర్తిని తెచ్చిపెడుతుంది. డబ్బుంటే దానిని ఆశించేవాడికే అది గొప్పగా కనిపిస్తుంది, గాని విద్య అలాగా కాదు. విద్యతో వచ్చే సంపాదనతో భోగాలను కూడా అది మనలను అనుభవింపజేస్తుంది. ఏదేని తెలియని సమస్య ఎదురైనప్పుడు విద్యయే గురువుగా దాని యొక్క మంచి చెడులను మనకు తెలియజేస్తుంది, మనకు సమాధానమిస్తుంది కూడా. మనది కాని ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు పరిచయమైన బంధువులాగా కూడా విద్య మనకు ఎంతో సహాయం చేస్తుంది. సంపన్నుడైన రాజు చేత కూడా నిన్ను పూజింప చేయగలిగేది ఒక్క విద్య మాత్రమే. దైవములాగా మనలను ఏదేని ఇబ్బంది ఎదురైనప్పుడు కాచి కాపాడే రక్షకుడు కూడా విద్యయే. ఇన్ని విధాలా మనిషిని సర్వతోముఖంగా ఔన్నత్యంలోకి తీసుకెళ్లే విద్య కన్నా మించిన ఐశ్వర్యము ఈ భూప్రపంచంలో లేదని కవి నొక్కి వక్కాణించారు. కావున విద్యను ఆర్జించి సమాజంలో అందరం గౌరవప్రదమైన జీవితం గడుపుటకు ప్రయత్నిద్దాం.
1: విద్య గురించి చక్కని మాటలు పచ్చాపంచులయ్య గారి మాటల్లో విన్నాం కదండి. ఇప్పుడు పొలం కబుర్లు విందాం. అంతకంటే ముందు
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇంటి ఆవరణంలో పెంచే మొక్కల సంరక్షణ గురించి తెలుసుకుందాం. ఆధునిక జీవనంలో ఇంటిని అందంగా ఉంచుకునేందుకు ప్రజలు వారి ఇంటి ఆవరణంలో మొక్కల పెంపకం ఎక్కువగా చేపడుతున్నారు. కుటుంబ అవసరాలకు సరిపడా తాజా కూరగాయలను సొంతంగా సాగు చేసుకునేందుకు అనేక మంది మిద్దెలు, దాబాలపైన కూరగాయ మొక్కలను పెంచుతున్నారు. నివాస ప్రాంతాలలో మొక్కల పెంపకానికి అవసరమైన స్థలం అందుబాటులో అంతంత మాత్రంగానే ఉంటుంది. కనుక ఎక్కువ మంది ఇంటి ఆవరణంలో మొక్కలను కుండీలు ఇతర కంటైనర్లలో పెంచుతున్నారు. సహజంగా భూమి మీద మొక్కల పెంపకం కంటే కుండీలలో ఎక్కువ జాగ్రత్తలు పాటించి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది. కుండీలు కంటైనర్లలో మట్టి పరిమితంగానే ఉంటుంది. ఈ పరిమిత మట్టి నుంచే మొక్కలు తమకు అవసరమైన నీరు పోషకాలను తీసుకుంటాయి. కాబట్టి కుండీలలో పెంచే మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన పరిస్థితులను రోజువారీ జాగ్రత్తగా సమకూర్చాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వేసవిలో ఇళ్లలో కుండీలు కంటైనర్లలో పెంచే మొక్కల విషయంలో పలు మెళకువలు పాటించాల్సి ఉంటుంది. వేసవిలో వాతావరణం పొడిగా వేడిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇళ్ల దగ్గర పెంచే మొక్కల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెళకువల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి గాలి వెలుతురు తగినంత సూర్యరశ్మి చాలా అవసరం. కానీ వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రత ఎక్కువై వేడి పెరుగుతుంది. ఇంటి ఆవరణంలో పెంచే అలంకరణ మొక్కలు కూరగాయలకు అధిక వేడి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువ వేడిని తట్టుకునేందుకు మొక్కలు మట్టి నుంచి వేర్ల ద్వారా అధికంగా నీటిని పీల్చుకుని ఆకుల ద్వారా ఆవిరి రూపంలో వాతావరణంలోకి వదులుతాయి. కుండీలు కంటైనర్లలో మట్టి పరిమితంగానే ఉంటుంది. కనుక మొక్కలకు నీటి అందుబాటు కూడా తక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మొక్కలు నీటి ఎద్దడికి గురై వడలిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య నుంచి మొక్కలను కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో మొక్కలపై నేరుగా ఎక్కువగా ఎండపడే అవకాశమున్న ప్రదేశాల నుంచి కొంతవరకు నీడపడే ప్రదేశాలకు లేదా గోడల వైపు మార్చడం మంచిది. కుండీలలో పెంచి మొక్కలను విడివిడిగా ఉంచకుండా ఎక్కువ కుండీలను గుంపులుగా ఒకచోట ఉంచడం మంచిది. దీనివల్ల మొక్కల మధ్య వాతావరణం చల్లగా ఉండి ఎండ తీవ్రతకు వడలిపోకుండా ఉంటాయి. ఎండ తీవ్రత వల్ల కుండీలు కంటైనర్లలోని మట్టిలో తేమ తొందరగా ఆవిరైపోతుంది. కాబట్టి కుండీలలోని మట్టి పూర్తిగా తడిచేలా నీరు పొయ్యాలి. పైపైనే నీరు పోస్తే గనక కుండీల అడుగు భాగాన మట్టి తడవక ఆ ప్రాంతంలో ఉన్న వేర్లు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. తగినంత నీరు పోయకపోతే కుండీలలోని మట్టిలో పగుళ్లు నెర్రెలు ఏర్పడతాయి. వీటి ద్వారా కొన్ని రకాల పురుగులు చీమలు సన్నని రంధ్రాలు చేస్తాయి. వీటి వల్ల కుండీలకు నీరు పోసినప్పుడు ఈ రంధ్రం ద్వారా నీరు నేరుగా కిందకి వెళ్లిపోయి కుండీలకు కిందగల రంధ్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది. కుండీల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా మట్టిని కలిపి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండ్ల దగ్గర పెంచే మొక్కలకు ఉదయం ఎండ తీవ్రత బాగా తగ్గిన సాయంకాలం సమయంలో మాత్రమే నీరు పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండే మధ్యాహ్న సమయంలో నీరు పెట్టకపోవడమే మంచిది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మొక్కలకు నీరు పెడితే నీటి చుక్కలు ఆకులపై పడి ఆకులపై బొబ్బల వంటి మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. నీడనిచ్చే వల అంటే షెడ్ నెట్ ఏర్పాటు విషయానికొస్తే ఇంటి మిద్దెపైన దాబాలపైన పెంచే పండ్లు కూరగాయల మొక్కల పైభాగాన షెడ్ నెట్ ఏర్పాటు చేయడం ద్వారా ఎండ తీవ్రత నుంచి మొక్కలను కాపాడుకోవచ్చు. ఈ నెట్ 50-75% నీడనిచ్చే ఆకుపచ్చ రంగులో లభ్యమవుతాయి. మిద్దెపైన 6-7 అడుగుల ఎత్తులో ఈ వలలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నెట్ ను ఇంటి ఆవరణంలో సూర్యకిరణాలు అధికంగా పడే వైపున కూడా ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రదేశాల్లోనే మొక్కలను ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు. షెడ్ నెట్లు నర్సరీలలో వ్యవసాయ పరికరాలు మందులు అమ్మే షాపులలో మనకు లభిస్తాయి. ఇళ్ల దగ్గర మొక్కలు పెంచే కుండీలు కంటైనర్లలో తేమ తొందరగా ఆవిరైపోకుండా పై భాగాన ఎండిన ఆకులు సేంద్రీయ ఎరువు లేదా కంపోస్టును కప్పుగా వేయడం మంచి పద్ధతి. ఇలా చేయడం వల్ల వేడి సూర్యకిరణాల తీవ్రతను తగ్గించడమే కాకుండా కుండీల మట్టిలో గల తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. కుండీ పైభాగం చల్లగా ఉండడం వల్ల వేసవిలో మొక్కలు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. వేసవిలో కుండీలు కంటైనర్లలో పెంచే మొక్కలు ఎండ వేడికి ఒత్తిడికి లోనై ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు అదనంగా పోషకాలను తీసుకుని వినియోగించుకునే స్థితిలో ఉండవు. కాబట్టి వేసవి కాలంలో కుండీలలో పెంచే మొక్కలకు ఎరువులు వేయడం వల్ల మొక్కలు మరింత ఒత్తిడికి గురి అవుతాయి. మరీ ముఖ్యంగా అధిక పోషకాలు కలిగిన రసాయన ఎరువులు అసలు వాడకూడదు. కానీ వేసవి కాలంలో కుండీలలో పెంచే మొక్కలకు సేంద్రీయ ఎరువులను ద్రవ రూపంలో అందించవచ్చు. ఇందుకోసం పశువులను

0: వచ్చే పచ్చి పేడ లేదా కంపోస్ట్ ఎరువు 5 నుంచి 10 కిలోలు, వేప లేదా కానుగ నూనె గింజలు పిండి లేదా చెక్క 1 నుంచి 2 కిలోలు, సుమారు 10 లీటర్ల నీరు ఒక డ్రమ్ము లేదా కంటైనర్లలో కలుపుకుని 2 నుంచి 3 రోజులు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి ఈ ద్రావణానికి 4 గింతల నీరు కలిపి పలుచని ద్రావణంగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ద్రావణాన్ని ప్రతి కుండీకి 1 లీటర్ చొప్పున ఉదయం పూట 15 రోజులకు ఒకసారి పొయ్యవచ్చు. దీనివల్ల మొక్కలకు ఎలాంటి హాని జరగదు. మొక్కలు ఆరోగ్యంగా కూడా బాగా పెరుగుతాయి. తమ ఇంటి దగ్గర పెంచుకున్న మొక్కల సంఖ్యను బట్టి ఈ సేంద్రీయ ఎరువు ద్రావణాన్ని తయారు చేసి వాడుకోవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్కలు కాస్త ఒత్తిడికి లోనవుతాయి. ఇలాంటి సమయాలలో ఇంటి దగ్గర పెంచే మొక్కల్లో వీలైనంత వరకు ఎలాంటి కత్తిరింపులు చేయకపోవడమే మంచిది. కత్తిరింపుల వల్ల మొక్కల్లో కత్తిరించిన భాగాల నుంచి అదనంగా నీరు ఆవిరైపోవడము, అలాగే కత్తిరించిన భాగాల కింద రెమ్మలు రావడం లేత రెమ్మలు ఎండకు వాడిపోవడం జరుగుతుంది. దీనివల్ల మొక్కలు మరింత ఒత్తిడికి గురై బలహీనపడతాయి. కాబట్టి వేసవి కాలంలో ఇంటి దగ్గర మొక్కల్లో ఎలాంటి కత్తిరింపులు చేయకూడదని గుర్తుంచుకోవాలి. వడగాలుల నుంచి రక్షించే విషయంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు మొక్కలకు హాని చేస్తాయి. వడగాలుల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు వడగాలులు ఎక్కువగా వీచే వైపున వెదురుతో అల్లిన తడకలు లేదా షెడ్ నెట్ ను ఏర్పాటు చేసుకోవాలి. వడగాలుల వల్ల మొక్కల్లోని ఆకు అంచులు ఎండిపోయి చిరిగిపోతాయి, అలాగే మొక్కలు బలహీనమవుతాయి. ఇంటి ఆవరణంలో వరండాల్లో మిద్దెపైన పెంచిన మొక్కల్లో పొడవైన మొక్కలను అంచుల వైపు ఉంచి తక్కువ పొడవు గల మొక్కలను లోపల వైపు ఉంచడం వల్ల వడగాలుల తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
1: పొలం కబుర్లు వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: దూతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం స్థానిక ఎన్నికలు నిర్వహించడం అవసరమని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 28 జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడిస్తూ,
1: స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. జిల్లాలు విభజన జరిగాయి, అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా ప్రజా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడు 0.01% డీవియేషన్. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: తమిళనాడులోని చెన్నై కోవలంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్నారు. ఈ సదస్సు

0: ఎంపిక చేసి ప్రత్యేక పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో 26 పరిశ్రమలు నిర్దేశించిన హరిత లక్ష్యాలను సాధించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వెండితెర ఓటీటీ అవార్డ్స్ 2025-26 కార్యక్రమానికి మంత్రి నిన్న ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు ఉచితంగా సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చేవారికి భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. చర్యల పురోగతిపై జిల్లా ఎస్పీతో కలిసి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఫోన్ కాల్ డేటా సాంకేతిక సమాచారాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
1: they might extend around 4 to 5 days plus or minus lo velthundi depending upon the catch they have. So enta varaku catch ostundo dan batti they'll wait till they come back. So what from the fisheries department is they are confident says that at least coming 2-3 days lo definitely we'll be able to contact them or otherwise they will be coming back. So family members andarki kuda already fisheries department nunchi revenue department nunchi police department nunchi velli explain cheyadam jarigindi. So ila mee prayatnalu chestunnaru manaki inko 2-3 days ee aalochana ekko negative lo sentiment.
0: ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత, రాయలసీమ తాగునీటి అవసరాలు, నీటి కేటాయింపులు, వినియోగంపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ప్రధానంగా తాగునీటి చెరువులను నింపేందుకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డీఎస్సీ ద్వారా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా 16,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. విద్యాశాఖ కార్యకలాపాల పర్యవేక్షణకు లీప్ యాప్ను రూపొందించినట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాధవరావు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా మాధవరావుకు పార్టీ శాసనమండలి సభ్యులంతా మద్దతు ఇచ్చి ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే వర్షాలు, వరదలను అంచనాలతో కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని జలసౌధలో జల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అంశాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూ, క్యూరిడ్ వర్జీనియా, ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో కొనుగోళ్ల పరిస్థితిపై అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మెరుగైన

0: లభించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు సంస్థలు ట్రేడర్లతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లు పెంచాలని మంత్రి సూచించారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపడి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపడి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सहनशीलतायै नवोन्मेषायै सहयोगायै सतत विकासाय च निर्माणम् इति विषय वस्तुना ब्रिक्स संघस्य अध्यक्षतां करोति। ब्रिक्स देशानां मंत्रिभिः सतत विकासस्य साधनरूपां चक्रीयार्थ व्यवस्थां प्रवर्धयितुं भारतस्य नेतृत्वस्य अपि प्रशंसा कृता। केन्द्रीय गृहमंत्री अमित शाह अद्य सायं तमिलनाडु राज्यस्य द्विदिवसीय यात्रायै चेन्नई नगरं प्राप्स्यति। असौ श्वः चेन्नई नगरस्य समीपे कोवलम इत्यत्र आयोज्यमाने दक्षिण भारतस्य मुख्यमंत्रिणां सम्मेलने भागं ग्रहीष्यति। सम्मेलने तमिलनाडु केरल आंध्र प्रदेश तेलंगाना पुडुचेरी चेत्येतेषां प्रदेशानां मुख्यमंत्रिणः भागं ग्रहीष्यन्ति। राष्ट्रीय परीक्षणाभिकरणेन स्वस्य परीक्षा दलस्य व्यापकं पुनर्निर्माणं कृत्वा 600 पुरातनान् विशेषज्ञान् निष्कास्य तेषां स्थाने नूतनाः विशारदाः संगृहीताः। शिक्षा मंत्रालयेन सामाजिकान्तर्जालीय पटले संसूचितं यत् परीक्षा पत्राणां सूक्ष्म परीक्षणं सुदृढं विधातुं एनटीए संस्थया चतुःस्तरीय प्रश्नपत्र परीक्षण प्रणाली कार्यान्विता भविष्यति। वित्त मंत्रालयेन संसूचितं यत् क्षेत्रीय ग्रामीण बैंक संघैः प्रवर्तमान वित्त वर्षस्य ऋण प्रदान क्षेत्रे तीव्र वृद्धि अंकिता। मंत्रालयानुसारं भारतीय रिजर्व बैंकस्य प्राथमिकता क्षेत्र ऋण प्रणाल्याः अंतर्गतं क्षेत्रीय ग्रामीण बैंकानां प्रदर्शनम् अतीव उत्कृष्टमासीत्। भारतेर तु विज्ञान विभागेन अद्य पूर्व पश्चिमोत्तर प्रदेशेषु पूर्व मध्य प्रदेशे तथा उत्तराखंड राज्ये कतिपयेषु स्थानेषु अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम् इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు, అనంతరం స్వరార్చన, తర్వాత మహిళలకు అభిరుచిగా ఫోటోగ్రఫీ ఈ అంశం గురించి శ్రీమతి రాజశ్రీదేవి గారితో పరిచయం వింటారు, తర్వాత ఇబ్బంది బాబాయ్ గారు అనే కథానిక వింటారు సమర్పణ శోభారాణి గారు, అనంతరం కొన్ని లలిత గీతాలు కూడా ప్రసారమవుతాయి. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటు మహిళలు మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య, ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాలు, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటాము. అనంతరం యువత మెచ్చే సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా సమాచార వేదిక, అనంతరం వినియోగదారుల శ్రేయస్సు, హక్కుల గురించి విజయకుమార్ గారి సలహాలు వింటారు. తర్వాత కొన్ని జానపద పాటలు కూడా ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధుర గీతాన్ని వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో మిశ్రమ వ్యవసాయం లాభాలు ఈ అంశం గురించి వల్లూరు సుబ్బారావు గారితో ప్రసంగం ఉంటుంది. అనంతరం పొలం కబుర్లు, జానపద పాటలు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 8:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జి కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జి కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు నేచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పిఎన్జి కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పిఎన్జి కనెక్షన్లున్నాయి. ఎల్పిజి సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పిఎన్జి గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. న్యూఢిల్లీలో జపాన్ ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ ఆయన, శాంతి, పురోగతి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శ్రేయస్సు అనే ఉమ్మడి ఆకాంక్షలపై ఆధారపడిన భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు పంచుకుంటున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 27.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని, అలాగే భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా జపాన్ 5వ అతిపెద్ద వనరుగా ఉందని మంత్రి చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్, ఢిల్లీ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలలో జపాన్ సహకారంతో నడుస్తున్న మెట్రో వ్యవస్థలు, అలాగే 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 11 జపాన్ పారిశ్రామిక టౌన్షిప్లను ఉదహరిస్తూ భారత్ జపాన్ భాగస్వామ్య ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. 2005-2022 మధ్య కాలంలో భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలియజేశారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50%కి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాల పరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతారంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లక్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బరాన్లో మంత్రి 1,258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13,461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లక్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 ఏళ్ల వారికి 1 ఏడాది పాటు

0: రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షెట్లర్లు అద్భుత విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్లో లక్ష్యా సేన్ తొలి రౌండ్లో ఆస్ట్రియాకు చెందిన కొలిన్స్ ఫిలిమోన్ను ఓడించగా భారత జోడీ ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుందాం. అందుకంటే ముందు
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: సింహపురి సమాచారం ఇప్పుడు తెలుసుకుందామండి. శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది 102.7 MHz పై ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. నెల్లూరు నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని ఎస్పీ అజితా విజన్లతో కలిసి నిర్వహించారు. సోమశిల జలాశయంలో మంగళవారం నాటికి 22.81 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 293.035 అడుగుల

0: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇజ్రాయిల్లో ఉపాధి కల్పించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రేమ్ కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్లో హోమ్ బేస్డ్ కేర్ గివర్గా పనిచేసేందుకు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండి జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులకు ఇంగ్లీష్ భాషా స్కిల్స్పై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అక్కడ ఉపాధి లభిస్తే నెలకు 199,000 వరకు వేతనం ఉండవచ్చని అన్నారు. వెంకటాచలంలోని గొలగమూడి భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు మంగళవారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఆశ్రమ ఈవోపి బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఉదయం నిర్వహించిన సర్వభూపాల వాహన గ్రామోత్సవం వైభవంగా జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా విజన్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రెండో రోజైన బుధవారం రోజు సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం మహిళలు మంగళగౌరి, కాత్యాయని వ్రతాలు నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై వ్రతాలను సామూహికంగా చేపట్టారు. జిల్లాలో విద్యుత్ చౌర్యంపై ఆ శాఖ విజిలెన్స్ అధికారులు మంగళవారం వేకువజామున ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ మాట్లాడుతూ, కార్పొరేట్ ఆఫీస్ విజిలెన్స్ విభాగపు సూపరింటెండెంట్ ఇంజనీర్ హేమలత ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు కావలి రూరల్, బోగోలు, చిల్లకూరు, వాకాడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి 6 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరికి 5 లక్షలకు పైగా జరిమానా విధించారు. వినియోగదారులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భుజభుజి నెల్లూరులోని అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోడూరు సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక విద్యుత్ అదాలత్కు హాజరై సమస్యలను పరిష్కరించుకోవాలని నెల్లూరు గ్రామీణ ఈఈ ఎల్ ప్రసాద్ తెలియజేశారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయంలో శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన వినబోయే ముందు ఒక చిన్న ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: రత్నపురి ఎఫ్ఎం కేంద్రం.
1: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు మహిళలకు అభిరుచిగా ఫోటోగ్రఫీ ఈ అంశం గురించి శ్రీమతి రాజశ్రీదేవి గారితో పరిచయం విందాము.
2: ఈ రోజుల్లో అంటే సెల్ ఫోన్లో సెల్ఫీలు, ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం. మరి మన చిన్నప్పుడు అందంగా ముస్తాబాయ్ స్టూడియోకి వెళ్లి ఫోటోలు తీయించుకుని వచ్చేవాళ్ళం. ఆ ఫోటో చూసుకుని మురిసిపోయేవారం. మరి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల దగ్గర నుంచి కలర్ ఫోటోల వరకు ఫోటోలను తీస్తూ ఫోటోగ్రాఫర్ గా రాణిస్తున్న మహిళ రాజశ్రీదేవి గారి అనుభవాలను మనం ఈ రోజు తెలుసుకుందాం.

0: నమస్కారం రాజేశ్వరి దేవి గారు.
1: నమస్తే అమ్మా.
0: ముందుగా మీకు అసలు ఈ ఫోటోగ్రఫీ రంగంలోకి రావాలన్న ఆసక్తి ఎలా కలిగింది?
1: మా వారు ఫోటోగ్రాఫరు, అయితే నేను ఇంట్లో ఉండేదాన్ని. ఇంటికి ఫోటోలు తీయమని వచ్చేవాళ్ళు, మా స్టూడియో లేదు. మా వారేమో వేరే చోట వర్క్ చేస్తుండేవారు. మేము కెమెరా కొనుక్కొని ఇంటి దగ్గర చుట్టుపక్కల ఏమన్నా లొకేషన్స్ ఏమైనా ఉన్నా పాస్పోర్ట్ ఫోటోలు అవి తీయాల్సి వచ్చినా ఇంట్లోనే తీసేవాళ్ళం.
0: మీరు వెళ్లేవాళ్ళ ఏమన్నా లొకేషన్స్ ఉంటే బయటికి?
1: వెళ్లేవాళ్ళం. ఫస్ట్ అతను వెళ్లేవారు, ఇంట్లోనే తీసేదాన్ని. తర్వాత ప్రింటింగ్ చేయటం అయ్యి మా వారి దగ్గర నేర్చుకున్నా. నేర్చుకొని నేను ఇంట్లో వర్క్ చేసేదాన్ని అనమాట. తర్వాత మేము ఇల్లు మారాం. ఇల్లు మారాక స్టూడియో పెట్టుకున్నాం. స్టూడియో పెట్టుకున్న తర్వాత ఆ స్టూడియోలోను మనిషి కావాలి కదా, నేను వెళ్ళేదన్నమాట. మా వారే బయట పనులు చూసుకుని వచ్చేవారు. ఎవరన్నా ఫోటోలు తీయమని వస్తే స్టూడియోలో తీసేదాన్ని. తీసి ప్రింట్ కావాలంటే వేసిచ్చేదాన్ని. ఫిల్మ్ డెవలప్ చేసేదాన్ని. అవన్నీ మా వారి దగ్గర నేర్చుకున్నా నేను.
0: ఇవన్నీ కొంచెం కష్ట సాధ్యమైన పని కదా,
1: ఎందుకంటే
0: బాగా గమనించేవాళ్ళ మీరు.
1: చీకట్లోను చెయ్యాలి. అంత లైటింగ్ ఉండేది కాదు, ఒక రెడ్ లైట్ ఒకటే వేసుకునేవాళ్ళం. ఆ రెడ్ లైట్ కి ఏమవుదు, దాని వల్ల ఏంటంటే ఫస్ట్ మనం మధ్యలోనే వాటర్, కుడి చేతి తెప్పేము డెవలపరు, ఎడం చేతి తెప్పేము హైపో పెట్టుకుని అది బాగా మైండ్ కెక్కించుకొని అది అలవాటు అవుతుంది అన్నమాట. అది ఫిల్మ్ డెవలప్ చేసి ఫిల్మ్ వాటర్లో వాష్ చేసేసి హైఫోలో ఫిక్స్ చేసి మళ్ళీ వాటర్లో కడిగేసి ఆరబెట్టుకునేవాళ్ళం. మళ్ళీ ఏమో ప్రింట్ వేసేవాళ్ళం. తర్వాత అది గ్లేజింగ్ షీట్లు అన్నీ ఉండి అది ఫోటో మెరుపు వస్తుంది. దానికి ఏమో అంటించి బాగా పేపర్లు వేసి వాటర్ పోయేదాకా ఒత్తేవాళ్ళం బాగా. తర్వాత అది ఆరబెడితే ఆరిపోయి దానికి అదే వచ్చేసాయి. వస్తే మెరుపుగా ఉండేవి. గ్లేజింగ్ షీట్ అంటారు. గ్లేజింగ్ పెట్టేవాళ్ళం. బాగుండే అట్టగతికించేసి ఏమన్నా ఉంటే టచ్చింగ్ ఏమైనా చేయాల్సి ఉంటే చేసేవాళ్ళం. ఏమన్నా లోటుపాట్లుంటే లేదంటే ఫిల్మ్ లోనే ఒక్కోసారి టచ్చింగ్ బాక్స్ మీద పెట్టి పెన్సిల్తోని దిద్దేవాళ్ళం. అది అయిపోయాక ఇంకేమన్నా అవసరమైతే కలర్స్ ఉంటాయి, బ్లాక్ కలర్స్ తీసుకొని దిద్దేవాళ్ళు. కళ్ళని బుక్కులు ఏమన్నా ఉన్నా, అక్కడ ఏమన్నా ముడతలు ఏమన్నా ఉన్నా అవి దిద్దేవాళ్ళం. అది చక్కగా అట్టగంటించేసి డెలివరీ చేసేవాళ్ళం. ఆ తర్వాత కొంతకాలం అయ్యాక 35mm కెమెరాలు వచ్చాయి. అవి సేమే బ్లాక్ అండ్ వైట్. తర్వాత కలర్ వచ్చినాయి. కలర్ వచ్చాక ఇంకా మాకు ఇంకా పండి ఫొటోస్ తీయడం, కలర్ ల్యాబ్కి వెళ్ళడం, అది డెవలప్ చేయించి ఏ ప్రింట్ కావాలంటే ఆ ప్రింట్, ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్రింట్లు వేయించేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ లేదు, ఇంకా ఈ పని అంతా ఏమీ లేదు. కలర్ ల్యాబ్లోనే ఎంతటి పెద్ద ఫోటో స్టూడియో వాళ్ళు అయినా సరే కలర్ ల్యాబ్కి వెళ్ళి ప్రింటింగ్ వేయించుకోవాల్సింది.
0: మరి ఇప్పుడు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో రావాలంటే ఇంత ప్రాసెస్ చెప్పారు, ఇన్ని పద్ధతులు ఉంటాయని. ఒక ఫోటో రావాలంటే మీకు ఎన్ని రోజులు సమయం తీసుకునేవాళ్ళు?
1: మన ఇష్టం. అది వెంటనే చేసి ఇచ్చేయాలంటే ఒక గంటలో రమ్మంటాము, వాళ్ళని చేసి ఇచ్చేసేవాళ్ళం.
0: బ్లాక్ అండ్ వైట్ ఫోటో?
1: బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఎందుకంటే మన చేతిలో పని అది.
0: మరి ఇప్పుడు ఈ పద్ధతులు ఏమంటున్నారు కదా, కలర్ ల్యాబ్కి వెళ్ళి కలర్ ఫోటోస్ తీసుకోవడం అని చెప్తున్నారు. మరి ఎవరికైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావాలి అంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఆ ఫోటోలు తీయగలరా?
1: ఆ ఫోటోలు తీయాలంటే తీయచ్చు, కానీ అప్పుడు ఆ ఫిల్యాలు సరిగ్గా లేవు, ఆ ప్రాసెసింగ్ ఎక్కడా లేదు. ఇంకెక్కడైనా ఉంటే ఎతకాల్సింది తప్ప. ఇప్పుడంతా కలర్ ఫోటోలే, కంప్యూటర్లో వచ్చి క్రియేషన్స్ ఇప్పుడు చాలా వచ్చేసినాయి అన్నమాట. మనకి ఎలా కావాలంటే అట్లా. ఇదివరకు అంటే పాత ఫోటోలు తెచ్చేవారు. పాత ఫోటోల్ని వేరే కెమెరా మీద మళ్ళీ తీసి, ఈ కెమెరాలు పనికిరావు, వేరే కెమెరా ముసుకేసుకున్న కెమెరా మీద పాత ఫోటోలు మళ్ళీ ఫిల్మ్ తీయించుకొని మళ్ళీ మేము తీసుకొచ్చుకొని అది ఏమో ఫోటో ప్రింట్ చేసి దానికి కలర్ ఎక్కించడం. అప్పుడు కలర్ ఫోటోలు కూడా ఉండేవి, అయితే వాటర్ కలర్స్ అనేవాళ్ళం. అది కాగితాలు అమ్ముతారు, అదే వాటర్ కలర్స్ కాగితాలు. అవి ఒక చిన్న పేపర్ చింపి వాటర్లో ఇలా వాష్ చేసి బ్రష్లు ఉంటాయి, దానికి బ్రష్లతోని చేసేవాళ్ళం అన్నమాట. ఈ కలర్ ఎక్కించడం అంతే, లోటుపాట్లు ఉన్నా మచ్చలున్నా ఎంత కూడా సరి చేసేవాళ్ళం.
0: పాత రోజుల్లో ఫొటోస్ లో కెమెరా మీద ముసుగు వేసి తీసేవాళ్ళు, ఏంటా అదనే ఒక ఆతృత, అలా ఎందుకు తీసేవాళ్ళు అనే ఒక ఆలోచన కలిగేది. అసలు అలా ముసుగు వేయటానికి కారణం ఏంటి?
1: ఆ కెమెరా అంతా ఇంకా మామూలు కెమెరా అంటే క్లిక్ కొట్టేవాళ్ళం. అది అర్థానికి ఒక క్యాప్ ఉంటది, బ్లాక్ క్యాప్, అది అలాగా తీసి వెంటనే పెట్టేసేవాళ్ళు. అది ఫోటో వచ్చేసేది అన్నమాట. వెలుతురు తగలకోకుండా ఉండాలి.
0: ఓకే, వెలుతురు తగలకుండా ఉండడం కోసం ముసుగు వేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే రకరకాల క్వాలిటీ కెమెరాస్ వచ్చినాయి, ఫోటోలు కూడా అందంగా వచ్చాయి. మరి ఇంతకు ముందు రోజుల్లో ఒక ఫోటోని అందంగా తీయడానికి ఎలాంటి మెళుకువలు పాటించేవాళ్ళు మీరు?
1: అందంగా తీయడానికంటే మేము యాంగిల్ చూసుకోవాలి.

0: చూసుకునేవాళ్ళం. యాంగిల్ చూసుకొని ఇక వాళ్ళని సైడ్ తల వాల్చడం గానీ తల పైకి ఎత్తమండం కానీ కొంచెం చూపు కిందకు 1 పాయింట్ దించమ్మా అట్లా చెప్పేవాళ్ళు అనమాట. చెప్పి అలా మనకి అనుకూలంగా ఉండేటట్టుగా నుంచోని ఫోటో తీసేవాళ్ళం. చాలా మంది ఈ యొక్క 10 ఫోటోలు తీసి ఒక్క ప్రింట్ వేస్తారు. నేను అట్లా కాదు, కరెక్ట్ గా చూసుకొని నేను ఫోటో తీస్తాను.
1: మరి చిన్న పిల్లలు కూడా స్టూడియోకి వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు, వాళ్ళు ఒక చోట కుదురుగా ఉండరు, మరి వాళ్ళని చక్కగా నుంచో పెట్టి ఫోటోలు తీయడానికి మీరేం చేసేవారు?
0: టపట్లు కొట్టి పిలిచి ఇక నవ్వించి వాళ్ళని కొంచెం ఇక లేదంటే ఏదైనా గిలక్కాయలు వాళ్ళకి అట్రాక్షన్ గా ఉండేలాగా చూపిస్తా ఉండి కనుక మనిషి ఉండి మీరు ఇట్లా చేయండి అని చెప్తే వాళ్ళు అలా చేస్తా ఉండేవారు. అది పాప కరెక్ట్ చూస్తున్నప్పుడు టక్కన కొట్టేసేవాళ్ళం క్లిక్.
1: మరి అప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల దగ్గర నుంచి ఇప్పటి కలర్ ఫోటోల వరకు ఈ రంగంలో మిమ్మల్ని మీరు ఎలా మెరుగులు దిద్దుకుంటున్నారు
0: అంటే ట్రెండ్ మారుతుంది కదా, దాని వల్ల మళ్ళీ మేము కెమెరాలు మారుస్తుంటాం. కెమెరాలు మార్చి ఇప్పుడు డిజిటల్ కెమెరాలు, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోలైనా ఫిల్మ్ కెమెరాలు, ఇప్పుడు డిజిటల్. డిజిటల్ ఏంటంటే ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు. డిజిటల్ కెమెరా ఉండడం వల్ల చాలా లాభం, ఫిలాలు కొనక్కర్లా.
1: మరి ఇంతకు ముందు రోజుల్లో అంటే అంతగా ఫోటోలు ఎక్కువగా తీయించుకునే వాళ్ళు కాదు, ఆ టైంలో ఏం చేసేవాళ్ళు?
0: ఆ టైంలో ఈ స్టూడియోలో ఉండేవాళ్ళమ్మా. ఎలక్షన్ ఫొటోస్ తీయాలని మున్సిపాలిటీ నుంచి అన్ని స్టూడియోలకి వెళ్ళి అయితే సరే అని చెప్పి మా దగ్గర అంత అమౌంట్ లేదు, అయితే వచ్చింది మాకు కూడా ఆర్డర్ వచ్చింది. అయితే ఎలాగా అని ఆలోచించి నేను అయ్యప్పలో సీజన్ కొత్తగా రావులూరుగుళ్ళో అయ్యప్పలో ఉంటే నేను కెమెరా ఫ్లాష్ తీసుకొని ఒక బిల్ బుక్ తీసుకొని మా అమ్మాయి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని ఫోటోలు తీయమంటారని అడిగి వాళ్ళందరిని ఫోటోలు తీస్తే నాకు చాలా డబ్బులు వచ్చినాయి. అయ్యా నాకు పెట్టుబడి అట్లా రోజు వెళ్ళి అదే సీజన్ లోనే భవానీలు అయ్యప్పలు వెళ్తా ఉంటే అసలు ఎంత బాగుండేది అనమాట నాకు.
1: మరి ఉపాధి మార్గంగా ఫోటోగ్రఫీ ఎలా ఉంటుందంటారు?
0: చాలా బాగుంటదమ్మా ఫోటోగ్రఫీ, కష్టపడాలి. మనం ఎంత కష్టపడుకుంటే అంత ఉంటుంది. అలాగే మా పాప కూడా నాతో పాటు చేస్తున్నారు ఈవెంట్లు, ఎగ్జిబిషన్ నాకు బాగా పేరు తెచ్చింది.
1: ఈ రంగంలో ఆదాయం ఎలా ఉందంటారు?
0: బాగుంది, చాలా బాగుంది. కెమెరాలను బట్టి అమౌంట్ వేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఆల్బమ్లు కూడా చాలా రకాలు వచ్చాయి, ఎంబోజింగ్ అని నాన్ టెరబుల్ అని చాలా రకాలు వచ్చినాయి. దాని వల్ల ఏంటంటే ఇప్పుడు లక్షలు పెళ్ళిళ్ళకి 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అంటే కెమెరాలను బట్టి ఏ కెమెరాలు తీయమంటారు అని అడుగుతున్నారు. ఈ కెమెరా అయితే ఇంత రేటు, ఈ కెమెరా అయితే ఇంత రేటు అట్లాగా దాన్ని బట్టి బాగా ఇచ్చేస్తున్నారు.
1: మరి చివరగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటారు?
0: చాలా బాగుంటుంది ఈవెంట్స్ అవి తీసుకోవటం. మేము చాలా ఊళ్ళకి కూడా వెళ్ళి తీసాం, కటక్కి వెళ్ళా నేను, అక్కడ ఫోటోలు తీసేదాన్ని. డాన్స్ ఫోటోలు బాగా తీస్తాను నేను, భరతనాట్యం కానీ ఫోక్ డాన్సులు తర్వాత బ్రేక్ డాన్సులు. విజయవాడలో ఎంతమంది అయితే డాన్సర్లు ఉన్నారో, డాన్స్ మాస్టర్లు అందరూ తెలుసు మనకి. ఇలాగే ఈ బ్రేక్ డాన్స్ వేసేవాళ్ళు కూడా ఫస్ట్ అది తెలియదు, ఆ ఎందుకులే అనుకునేవారు. తర్వాత ఫోటోలు ఆల్బమ్లో పెట్టిస్తే అవి చూపించి వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ ఫోటోలు చూపించి. కానీ ఫోటోగ్రఫీ వల్ల నష్టపోయింది ఏమీ లేదు, లాభమే తప్ప నష్టం ఏముండదు.
1: మరి మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలను వివరించినందుకు ధన్యవాదాలు రాజశ్రీదేవి గారు.
0: నమస్కారం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో కథానిక విందాము. సమర్పణ శోభారాణి గారు.
5: నా వల్ల మీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడగటం రాఘవయ్య గారికి అలవాటు. కొంచెం ఇబ్బందిగా ఉన్నా చిరాకు ప్రదర్శించకుండా అబ్బే అదేం లేదండి అని అనటం రామారావుకి అలవాటు. వారిద్దరి మధ్య ఇలా చాలాసార్లు జరిగింది. ఒకసారి మాత్రం అలా అయితే మీకు ఇబ్బందేమో అని రాఘవయ్య గారు అన్నప్పుడు మాత్రం ఇబ్బందే అని వెంటనే అనేశాడు రామారావు. ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు రాఘవయ్య గారు. మీ ఇబ్బంది బాబాయ్ గారు వస్తున్నారండోయ్ అని చిలిపిగా నవ్వుతూ కేకేసి చెప్పింది రామారావు భార్య రాణి. రామారావుకి ఒళ్ళు మండుకొచ్చింది. ముసలాయన మీద పీకల వరకు

కోపం ముంచుకొచ్చింది. ఈయన నా మానాన నన్ను బతకనిచ్చేలా లేడు అనుకున్నాడు రామారావు కోపంగా. ఆ సమయంలో తీరిగ్గా రిలాక్స్గా కూచుని ఏదో కథ రాయడానికి ఉపక్రమిస్తున్నాడు రామారావు. వృత్తిరీత్యా రామారావు బ్యాంకులో ఉద్యోగి, క్రొత్తగా పెళ్లయింది. చీకు చింత లేని జీవితం, హాయిగా గడిచిపోతోంది. కథలు రాయడం ఒక హాబీ. లోగడ కొన్ని పత్రికల్లో కథలు అచ్చుకూడా అయినాయి. బ్యాంకులో ఉద్యోగంతో ఎప్పుడో కాని కథలు వ్రాసే మూడు రాదు. మంచి మూడొచ్చినప్పుడు తన ఆలోచనలను కాగితం మీద పెట్టే శుభతరుణంలో సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమవుతారు రాఘవయ్య గారు. పైగా వస్తూనే, ఏమోయ్ రామారావు, ఏదో దీక్షగా రాసుకుంటున్నట్టున్నావే, నా రాక వల్ల నీకేమీ ఇబ్బంది లేదు కదా అంటూ ఓ పరామర్శ. రామారావుకి ఆ సమయంలో ముసలాయిని చెడామడా దులిపెద్దామనిపిస్తుంది. పీకల వరకు కోపం ముంచుకొస్తుంది. కాని చూస్తూ చూస్తూ పెద్ద ఆయన ఏమీ అనలేక ఉక్రోషంతో లోలోనే ఉడుక్కుంటూ అబ్బే అదేం లేదు అనేస్తాడు రామారావు. సరే చెప్పు, ఇవాళ పేపర్లో విశేషాలేంటాయ్ అంటూ సంభాషణకు సిద్ధమవుతూ కుర్చీలో సెటిల్ అవుతారు రాఘవయ్య గారు. రామారావుకి ఒంటి మీద తేళ్లు జెర్రెలు పాగుతున్నట్టుంటుంది. తగుదనమ్మా అని వచ్చి తన మూడంతా పాడు చేసినందుకు పట్టరాని ఆగ్రహం వస్తుంది. నేను కొంచెం రాసుకోవాలండి, మీరు తర్వాత రాకూడదు అని చెప్పేయాలని నోటి చివరి వరకు వస్తుంది. కాని అబ్బే అదేం కాదు, మామూలు రాతలేనని ఇందాకే అన్నాడు కాబట్టి ఇక అలా చెప్పే అవకాశం అతనికి లేదు. రాఘవయ్య గారి ఇంటి బోగట్టాల నుంచి ఇంటర్నేషనల్ విషయాల వరకు ఉదరగొట్టేస్తారు. మనసులో ఇబ్బందిని చేతులు నలుపుకోవటంతో ప్రదర్శిస్తూ ముళ్ల మీద కూర్చున్నట్టుగా ఉంటాడు రామారావు. రాఘవయ్య గారు అదేం పట్టించుకోరు. తన ధోరణి తందే కాని రామారావు చేసే అభినయాలు ఏమీ ఆయన అర్థం చేసుకోరు. అలా వారి సంభాషణ సాగేది. ఇంతలో రాణి సప్లై చేసే కాఫీ టిఫిన్లతో ఎప్పటికో కాని రాఘవయ్య గారు నిష్క్రమించరు. ఇక ఆ రోజుకి రామారావుకి రాత కోతలు బంద్. మళ్లీ రాసే మూడు ఎప్పటికొస్తుందో తెలీదు. వచ్చిన ఆ రోజు కూడా పెద్దయిన ప్రత్యక్షం కాడని గ్యారంటీ లేదు. రామారావుకి గుండెకి ఉభేలమన్నది. రాఘవరావు గారు వస్తున్నారని రాణి చెప్పడంతో అతని ఉత్సాహం నీరు కారింది. మనిషి లంకనం చేసిన వాళ్ల డీలా పడిపోయాడు. రాణి చెప్తాను, ఈసారి నిర్మోహమాటంగా చెప్పేస్తాను అని గట్టిగా అనుకున్నాడు రామారావు. ఇక తన కథ కంచికేననే అర్థమైపోతోంది. అందుకే ఒళ్ళు మండుకొస్తోంది. ఏమైనా సరే ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు రామారావు. రాఘవయ్య గారు లోనికి రానే వచ్చారు. వస్తూనే ఎప్పట్లాగే కుర్చీ లాక్కుని కూర్చుంటూ, ఫోన్ వచ్చిందాయ్, నిన్న శంకరయ్య గారు చేశారు అంటూ ఉపోద్ఘాతంలో ప్రారంభించి, ఏదో రాసుకుంటున్నట్టున్నావు, నా రాక వల్ల ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఎప్పటిలాగే అన్నారు. శంకరయ్య గారి నుంచి ఫోను అంటే అది తనకి సంబంధించిన ఓ ముఖ్య విషయం. అందువల్ల రాఘవయ్య గారిని కడిగి పారేద్దామన్న ఆలోచన మాని దాని స్థానంలో కుతూహలం చోటు చేసుకుంది రామారావుకి. ఏం చెప్పారేంటి, సౌమ్యంగా అడిగాడు రామారావు. నా మాట కాదని లేదోయ్, సర్టిఫికెట్లు అవి ఇచ్చి చంద్రాన్ని వెంటనే పంపించమన్నారు. తన కంపెనీలోనే ఏదో ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశారు. అందువల్ల మీ తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చి రమ్మని వెంటనే చెన్నై ప్రయాణం కట్టించమని చెప్పారు రాఘవయ్య గారు. రామారావుకి రాఘవయ్య గారు విచిత్రంగా పరిచయమయ్యారు. రామారావు బ్యాంకులో జీతం తీసుకుని సంతోషంగా ఇంటికి చేరే సమయంలో దారిలో ఉన్న ఒక కిళ్ళి కొట్టు వద్ద స్కూటర్ ఆపి సోడా త్రాగి డబ్బులిస్తూ తన పర్సును అక్కడే మర్చిపోతే ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ రాఘవయ్య గారు ఆ పర్సును చూశారు. తన ఫ్లాట్ పక్కనే ఉంటున్న రామారావు వచ్చి వెళ్లటం గమనించాడైన. అది అతందేనని ఆ పర్సును రామారావుకి తెచ్చి ఇవ్వటంతో రామారావు ఆనందానికి అవధుల్లేవు. అప్పట్నుండి వారి మధ్య స్నేహబంధం ఏర్పడింది. స్నేహానికి వయోభేదం లేదంటూ నిరూపించారు. నాటి నుండి రామారావుని ప్రతిరోజు కలిసి పలకరించిందే రాఘవయ్య గారికి తోచదు. మామూలుగా అయితే ఆయన రాక రామారావుకి విసుగు కలిగించదు. కానీ ఒక్కోసారి మాత్రం తాను ఫ్రీగా రిలాక్స్గా ఉండటానికి వీలు పట్టం లేదని కోపం తెచ్చుకుంటాడు. పని పాట లేకుండా వచ్చి కాఫీ టిఫిన్లు తిని, పైగా నా రాక వల్ల మీకేమీ ఇబ్బంది లేదు కదా అని ఓ సన్నయ్య నొక్కులు కూడాను అని కేకలేసేవాడు. రాణి అతని మాటలను ఒప్పుకోదు. రాఘవయ్య గారి పట్ల అటువంటి ఆలోచన ఉచితం కాదండి. ఆయనకి భార్యాపిల్లలు లేరు, ఒంటరి వారు. ఏమీ తోచక వచ్చి కబుర్లు చెప్పి వెళ్తారు. తిండికే వస్తారనుకుంటే ఎలా అంటుంది రాణి. రోజు ఆ నస ఆ సుత్తి భరించలేనంటాడు రామారావు. ఓసారి బాగా ఆలోచించండి అంటుంది రాణి. రాఘవయ్య గారి వల్ల చాలా ఉపకారాలు పొందాం. మీ తమ్ముడు చంద్రానికి ఉద్యోగం ఇప్పించారు. పోయిన మీ జీతం డబ్బులు తెచ్చి ఇచ్చారు. ఆ మధ్య నాకు సుస్థి చేసినప్పుడు కన్న కూతుర్లా ఆదరించారు. చిన్న చితక సాయం చేయటమే కాని మన నుండి ఆయన ప్రతిఫలం ఏనాడైనా ఆశించారా? నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది రాణి. నిజమే, ఆయన నిజంగానే పరోపకారి. అయితే రోజూ వచ్చి నా టైం వేస్ట్ చేస్తుంటే ఎలా, అసలే కొత్తగా పెళ్లైన వాణ్ణి అన్న రామారావు మాటలకు రాణి మారు మాట్లాడలేక మౌనం వహించింది. చివరకు రామారావు ఇల్లు మారాలని నిర్ణయించుకుని రాఘవయ్య గారి వంటి వృద్ధులు నడవలేనంత దూరం

0: అద్దెకు తీసుకుని ఆ ఇంట్లోకి మారిపోవాలని పంతం పట్టాడు. రాణి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చివరకు ఇల్లు మారేంత ఇబ్బంది ఏమొచ్చిందని గట్టిగా నిలదీసింది. ఇబ్బందా? ఇబ్బందంతా పెద్ద ఆయనతోనే అన్నాడు రామారావు. ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారండి అని రాణి నొచ్చుకుంది. ఇల్లు మారే రోజు రాఘవయ్య గారు కించిత్ బాధపడ్డారు. ఎట్టకేలకి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. తాను కోరుకున్న ఇంట్లో రాఘవయ్య గారి వంటి ఇబ్బంది బాబాయ్ బెడద తప్పిందని సంతోషిస్తూ తనకు మూడు వచ్చినప్పుడు కథలు రాసుకుంటూ కోరుకున్న జీవితాన్ని గడుపుతున్నాడు రామారావు. రాణి మాత్రం అప్పుడప్పుడు రాఘవయ్య గారిని గుర్తు చేసుకుంటూనే ఉంది. ఇల్లు మారాక ఓసారి వచ్చి వెళ్లారాయన. చాలా రోజులైంది, ఒకసారి చూసొద్దామండి అని రాణి పోరు పెట్టింది. ఏవో సాకులు చెప్పి మాట దాటేస్తున్నాడు రామారావు. ఒంటరి వారు, పాపం ఎలా ఉన్నారో ఏమో అని రాణి బాధపడేది. ఆ రోజు రామారావు పెళ్లి రోజు. భార్యాభర్తలిద్దరూ సినిమాకని బయలుదేరారు. ఆ సమయంలో రాఘవయ్య గారు వస్తూ కనిపించారు. ఈ శనిగ్రహం మళ్లీ దాపురించింది అని పైకే అన్నాడు రామారావు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు, నా రాక వల్ల ఇబ్బందేం లేదు కదా అన్నారాయన. రామారావు మొహం మార్చుకున్నాడు. అబ్బే, ఇబ్బందేం లేదు బాబాయ్ గారు, రండి అంటూ తాళం తీసింది రాణి. ముగ్గురు ఇంట్లోకొచ్చారు. రాఘవయ్య గారు చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. కుర్చీలో కూర్చుంటూ, ఈవేళ మా జయమ్మ మీ బ్యాంకుకొచ్చిందా అన్నారు రాఘవయ్య గారు. ఆయన ఎందుకు అలా అన్నారో అర్థం కాలేదు. జయమ్మ అనే ఆవిడ రాఘవయ్య గారికి దూర బంధువు. ఈవేళ ఆవిడ బ్యాంకుకొచ్చింది, ఏదో ఆపదంటూ బంగారం మీద లోన్ అడిగితే 2000 ఇచ్చానని రామారావు అన్నాడు. కొంప తీసి వడ్డాణం తాకట్టు పెట్టిందా అన్నారు రాఘవయ్య గారు. అవునంటూ రామారావు జవాబిచ్చాడు. చంపేశావయ్యా, అది మంచి బంగారం కాదు, కల్తీ నగ. ఇలాగే కుదోబెట్టి మా పల్లెటూళ్ళలో చాలా మంది దగ్గర డబ్బులాగింది, దానికది అలవాటే. ఏకంగా నిన్ను బోల్తా కొట్టించి బ్యాంకుకే ఎసరు పెట్టిందనమాట అని అంటూ, నువ్వు బంగారం లోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలయ్యా అన్నారు రాఘవయ్య గారు. ఆవిడ తెలిసిన వ్యక్తే కదా అని అశ్రద్ధ చేశాను, ఎంత మోసం చేసిందని రామారావు వాపోయాడు. జరిగిందేదో జరిగింది, దానికి డబ్బు పిచ్చి జాస్తి. ఈ రాత్రికే తన్ని కలుసుకుని లోన్ సంగతి నువ్వు నాకు చెప్పావని, ఆ నగ మీద ఇప్పుడిచ్చిన 2000 కాక మరో 2000 లోన్ వచ్చే అవకాశం ఉందని, కావాలంటే ఇస్తానని నువ్వు చెప్పినట్టుగా దాంతో నేను చెప్తాను, దాని బుర్రలో ఆ ఆశ పెట్టావంటే సరిగ్గా మన గాలానికి చిక్కుతుంది. రేపు ఉదయమే మిగతా 2000 కోసం బ్యాంకుకొస్తుంది. నువ్వు నవ్వుతూనే గుట్టుచప్పుడు కాకుండా బంగారం తాకట్టు విడుదల పత్రాలన్నిటి మీద సంతకాలు చేయించుకో. ముందా బంగారం సేఫ్లో నుంచి బయటకు తీయాలి. అవసరం మంది గనక ఆ నకిలీ వస్తువు తాకట్టు నుంచి బయటపడటం ముఖ్యం. డబ్బు వస్తుందన్న ఆశతో అది ముందు వెనక చూడకుండా ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెడుతుంది. బ్యాంకు వ్యవహారాలు తనకి అంతగా తెలియవు అని మంచి సలహా ఇచ్చారు రాఘవయ్య గారు. ఆ సలహా వల్ల ఎలాంటి చిక్కులు లేకుండా బయటపడ్డాడు రామారావు. తమ కృతజ్ఞతలు తెలుపుకోవటానికి స్వీట్స్ పట్టుకుని రాఘవయ్య గారింటికి వెళ్లారు రామారావు దంపతులు. రాఘవయ్య గారు ఆదరంగా మాట్లాడారు. ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో రామారావు గుండె బరువెక్కింది. బయలుదేరే ముందు, రామారావు ఈ చుట్టుపక్కల ఏమైనా ఇల్లుంటే చూడండి, మేం మళ్లీ ఇక్కడికే వచ్చేస్తాం అన్నాడు రామారావు. అదేం, అక్కడ సదుపాయమనే ఇల్లే దొరికింది కదా, ఇక్కడికి వస్తే మళ్లీ ఇబ్బందేమో అన్నారాయన. అవును ఇబ్బందే, మీ ఇలాంటి సహృదయులు మంచివారు పొరుగున లేకపోతే ఇబ్బందే మరి అని మనస్ఫూర్తిగానే అన్నాడు రామారావు.
1: ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో కథానిక విన్నాము, ఇప్పుడు లలిత గీతాలు విందాము. అందుకంటే ముందు
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
1: వేగంగా వెలిగొండ పనులు, చెరువులకు కొత్త కళ, ఘనంగా ఆదివాసీ దినోత్సవం, నేతన్న సేవలో వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల కళ వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్ కు నీటిని విడుదల చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలోని వర్షాభావ ఫ్లోరైడ్ బాధిత ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికోసమే గత 2 సంవత్సరాలుగా శరవేగంగా వెలిగొండ ప్రాజెక్టు పనులు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని చెరువులకు కొత్త కళ రానుంది. 63 చెరువుల అభివృద్ది పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 22 చెరువుల అభివృద్దికి 13.47 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా O&M కింద 41 చెరువుల మరమ్మతులకు 5.25 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు చెరువు కట్టల పటిష్టత, సప్లై ఛానళ్ల మరమ్మతులు, ఇతర కాంక్రీటు పనులు వేగంగా సాగుతున్నాయి. ఆదివాసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈ నెల 9వ తేదీన ఒంగోలులోని గిరిజన భవనంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తొలుత అల్లూరి సీతారామరాజు ఇతర గిరిజన వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ఒంగోలు నగరంలో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 891 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కళా వైభవానికి ప్రతీక చేనేత అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చే లక్ష్యంతోనే వీబీజీ రామ్జీ పథకం తీసుకురావడం జరిగిందని ప్రకాశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా పథక సంచాలకులు జోసెఫ్ కుమార్ అన్నారు. ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన వీబీజీ రామ్జీ పథకంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకం

లక్ష్యాలు, ఇందులో చేపట్టడానికి అవకాశమున్న పనులు వంటి వివరాలపై అవగాహన కల్పించారు. అనంతరం జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం కింద 318 రకాల పనులు చేపట్టవచ్చన్నారు. ఇందులో శ్రామికులకు 125 రోజుల పని కల్పించడం జరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ పరిష్కార వేదికని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద తెలిపారు. మధ్యవర్తిత్వంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేదీన 2K వాక్, 6వ తేదీన బైక్ ర్యాలీ, 7వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద విలేకరులతో మాట్లాడుతూ, 3వ మధ్యవర్తిత్వం కార్యక్రమాన్ని ప్రస్తుతం ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన 36 మంది అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 8:35.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో భాగంగా డైట్ కంట్రోల్ గురించి డాక్టర్ సింధు భైరవి గారితో పరిచయం విందాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సింధు భైరవి గారు మనతో ఉన్నారు, ప్రముఖ డైటీషియన్. ప్రధానంగా ఆహారం అలాగే పోషకాలు దీనికి సంబంధించి, అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పోషకాలున్న ఆహారం ఈరోజు అవసరం అనే విషయంపై వారితో చర్చిద్దాం. నమస్కారం మేడం.
4: నమస్కారం అండి.
3: మేడం, ప్రధానంగా ఒక వ్యక్తికి ఎలాంటి పౌష్టికాహారం తీసుకుంటే మంచిదంటారు ఇప్పుడు ఉండేటువంటి జీవన శైలిలో?
4: యాక్చువల్గా మాట్లాడాలంటే ఇప్పుడున్న జీవన శైలిలో ఎవరు పౌష్టికాహారం మీద దృష్టి పెట్టట్లేదు. ఎంత ఈజీగా ఆహారం దొరుకుతుంది మనకి, ఎంత ఈజీగా తినేస్తాము, లైక్ అంటే క్విక్గా ప్రిపేర్ చేసుకోవడం, క్విక్గా తినేసేయడం, పోషకాలు అందులో ఉన్నాయా లేదా అనేది మర్చిపోయి నోటికి రుచిగా ఉందా లేదన్నది మాత్రమే మనం చూస్తున్నాం. సో వీటి ద్వారా రోజు రోజుకి మనకి పోషకాహార లోపాలు పెరగడంతో పాటు ఊపకాయము, డయాబెటీస్ ఇవి కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో వీటితో పాటు గుండె రోగాలు, వాటికి సంబంధించినవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది మనం తినే ఆహారము సరైన పోషకాలతో నిండి ఉందా లేదా. సో మన ప్లేట్ పోషకాలతో నిండుగా ఉందా, పోషక రహితంగా ఉందా అన్నది మనం గమనించుకొని తీసుకోవాలి. సో అలా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకు ఒక పోషకాహారం మీద ఒక అవగాహన అనేది అవసరం. సో మనం ఇప్పుడు తినే ఫుడ్ అంతా కూడా అవగాహన రహితంగా తింటున్నాం.
3: అంటే అవగాహనతో తినాలి అని చెప్తున్నారు. సో అవగాహనతో తినాలి అంటే ఆ ప్లేట్ లో ఏం ఉండాలంటారు?
4: ఓకే, సో మనకి రోజువారీ మన ఎనర్జీ నీడ్స్ కానివ్వండి, లైక్ ఒక వెహికల్ కి పెట్రోల్ ఎలాగో మన శరీరానికి పోషకాలు కూడా అలాగే. సో దాంట్లో ప్రోటీన్స్ వస్తాయి, అలానే పిండి పదార్థాలు అంటాం కదా కార్బోహైడ్రేట్స్ అంటాం, కార్బోహైడ్రేట్స్ వస్తాయి, మంచి కొవ్వు పదార్థాలు అంటే గుడ్ ఫ్యాట్స్ అంటాము ఇవి వస్తాయి. వీటితో ఇవి మేజర్ న్యూట్రియంట్స్ అనమాట. వీటితో పాటు నీరు, ఫైబర్ కూడా అంటే పీచు పదార్థము, నీరు కూడా మేజర్ న్యూట్రియంట్స్ కిందకు వస్తాయి. ఇవి కాకుండా మనకి రోజువారీ లైఫ్లో కొన్ని సూక్ష్మ పోషకాలు అని అంటాము, అంటే విటమిన్స్, మినరల్స్, కొన్ని ట్రేస్ మినరల్స్ ఇలాంటివి కూడా మన బాడీకి అవసరం. సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు మనం రోజు అన్నం తింటాము, లేదా చపాతీలు తింటాము, లేదా రాగికి సంబంధించినవి తింటాము, లేదా మిల్లెట్స్ కి సంబంధించినవి ఈ మధ్య ట్రెండీగా చూస్తున్నాము. వీటితో పాటు మన ప్లేట్లో సక్రమంగా కూరగాయలు అవి ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ప్రోటీన్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలానే గుడ్ ఫ్యాట్స్ కానివ్వండి మన ఆహారం ప్లేట్లో ఉన్నాయా లేదా అనేది గమనించాలి. సో ఇప్పుడు ప్రోటీన్స్ అనేసి

0: కాబట్టి మనకి పప్పుల్లోనూ పప్పు ధాన్యాలు వీటన్నిటిలోనూ ప్రోటీన్స్ ఉంటాయి. అలానే మాంసాహార పదార్థాలు అయిన చికెన్, ఫిష్, ఎగ్స్, ఇతర మాంసం ఇవన్నీ కూడా ప్రోటీన్లతో నిండి ఉంటుంది. సో ఇలాంటి ఇప్పుడు రోజు మనం నాన్ వెజిటేరియన్ తినలేము, లేదా కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో అలాంటప్పుడు ఇప్పుడు వెజిటేరియన్సే కనుక అయితే వాళ్ళ ప్రోటీన్ సోర్స్ కిందకి మష్రూమ్స్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, సోయాకి సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి, లేదా ఇతర తృణధాన్యాలు లేదా ముడి పప్పులు దినుసులు ఇవన్నీ కూడా ప్రోటీన్స్ కిందకి వస్తాయి. సో సఫిషియెంట్గా మన ఆహారంలో ప్రోటీన్ల శాతంను కూడా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే బేసిక్గా మనం తినే ప్లేట్లో సగభాగము కూరగాయలు పండ్లతో నిండి ఉండాలి. అలానే 35-40% పిండి పదార్థాలు, ఇంకొక 25% అలాగా ప్రోటీన్స్, 15-20% గుడ్ ఫ్యాట్స్తో నిండి ఉండాలి. సో అలా కాకుండా ఇప్పుడు మనం తినే ప్లేట్ కనుక చూస్తే కూరగాయలు చాలా తక్కువ తింటాము, ప్రోటీన్లు కూడా సరైన ప్రోటీన్ మోతాదుని మనం మెయింటైన్ చేయట్లేదు, తక్కువ. ఇప్పుడు పప్పు చేసామనుకోండి, జస్ట్ ఒక గరిట పప్పుతోనే అన్నం తినేస్తారు, లేదా పచ్చడితో తినేస్తాము. కూరగాయలు తాళింపులు లాంటివి మనం తినాలనంటే పొడి పొడిగా కలుపుకొని తింటాము. న్యూట్రియన్స్ అనేవి మనకి అక్కడ లోపిస్తున్నాయి అన్నమాట. ఎక్కువ ప్రాధాన్యంగా మనం పిండి పదార్థాలకి సంబంధించిన ఈ రైస్ వాటిని ఎక్కువగా తింటున్నాం, కానీ మిగతా పోషకాలని చాలా తక్కువ చేసేస్తున్నాము. సో కొంచెం కంప్లీట్ మీల్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నిండి ఉండేలాగా చూడాలి, మిగతా హాఫ్ పోర్షన్లో పిండి పదార్థాలు, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ ఉండేలాగా డివైడ్ చేసుకుంటే అది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. అలానే ప్రోటీన్స్ కూడా మనకి బాడీకి అవసరం. ప్రోటీన్లు కనుక మనం సరిగ్గా తీసుకోవట్లేదు అని అంటే మన కండరాలు ఉంటాయి కదా, అవి బలంగా ఉండవన్నమాట, స్ట్రెంగ్త్ ఉండదు. అలానే కండ పుష్టి కూడా ఉండదన్నమాట. ప్రోటీన్లు మన రోజువారీ వేర్ అండ్ టేర్కి కూడా అవసరం. లైక్ మన బాడీలో కణాలు పుట్టడం డిగ్రేడ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి సైక్లిక్గా. సో అలాంటి వాటికి కూడా ప్రోటీన్లు అవసరం ఉంటుంది. సో మనం ఆహారంలో ఎప్పుడైతే ప్రోటీన్లు తగ్గించేస్తామో అలాంటి వేర్ అండ్ టేర్కి, రోజువారీ పనితీరుకు కావాల్సిన ప్రోటీన్లని మనం డెఫిసిట్ అయిపోతాం అన్నమాట. ఆ ప్రోటీన్ పోషకాలు కూడా లోపిస్తాయన్నమాట. సో వీటి ద్వారా ఈవెన్ రక్తహీనత కలిగే అవకాశం కూడా ఉంటుంది, ప్రోటీన్ కనుక మన ఆహారంలో సరిగ్గా లేకపోతే. సో బ్యాలెన్స్డ్ మీల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది.
1: రైట్ మేడం. అలాగే గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఇందాక మీరు అన్నట్టు మిల్లెట్స్ గురించి చెప్పారు. సో ఈ మిల్లెట్స్ అనేది ఎటువంటి పాత్ర పోషిస్తాయి మనకు?
0: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ ఉంది, మైదా లేదా గోధుమ పిండి ఆర్ గోధుమ పదార్థాలు ఇవన్నీ కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం. ఆ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఈ మిల్లెట్స్ కనుక చూసుకుంటే వాటిల్లో అదే తృణధాన్యాలు అంటారు. సో వాటిల్లో మనకి కొన్ని పోషక విలువలతో పాటు మన పిండి పదార్థాలు కూడా కాంప్లెక్స్ ఫామ్లో ఉంటాయి. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఈ మిల్లెట్స్లో ఉంటాయి. అవి ఏం చేస్తుందంటే మనం తిన్న తర్వాత డైజెషన్ అయినప్పుడు మనకి గ్లూకోజ్ అందించడం అనేది, మనకి డైజెషన్ అయ్యాక గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం అనేది స్లోగా స్టడీగా అవుతుందన్నమాట. వాటి వలన మనకి ఎక్కువ వెయిట్ పెరిగిపోవడము లేదా షుగర్స్ పెరిగిపోవడము జరగకుండా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి లేదా తక్కువ ఎఫెక్ట్ ఉండేదానికి అవకాశం అవుతుంది. అలానే వైట్ రైస్ కనుక మనం తీసుకున్నాము అని అంటే అది బాగా పాలిష్ చేసేసిన రైస్, దాంట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా మనకి డైజెషన్ అయిపోయి బ్లడ్లోకి త్వరగా గ్లూకోజ్ని విడుదల చేసేసి ఆ గ్లూకోజ్ ఎనర్జీ త్వరగా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో అలాంటప్పుడు మళ్ళీ మనకి ఆకలి వేయడము, నీరసం రావడము లాంటి సింప్టమ్స్ ఉంటాయి. సో అలా రాకుండా త్రూ అవుట్ ఒక 3-4 అవర్స్ అన్న మనకి లాంగ్ స్టాండింగ్గా ఉండాలి అని అంటే మిల్లెట్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం వాటిని వండే విధానంలో కొన్ని తేడాలు ఉంటాయి. లైక్ ఎక్కువసేపు నానబెట్టడము, నానబెట్టిన తర్వాత వండుకోవడము చేసినప్పుడు ఆ వాటిల్లో ఉన్న యాంటీ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకొని మన డైజెషన్ వైజ్గా ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చు.
1: రైట్. డాక్టర్ సింధు భైరవ్ గారు, షుగర్స్ గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి, గ్లూకోజ్ గురించి మాట్లాడారు కాబట్టి, సో ఈ మధుమేహం ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి రోజువారీ జీవితంలో?
0: సేమ్, మధుమేహం ఉన్నా కూడా మన కార్బోహైడ్రేట్ క్వాంటిటీని రెడ్యూస్ చేసి మన పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ని ఇంక్రీజ్ చేసినప్పుడు మన షుగర్ని కంట్రోల్ చేసుకోవడం వీలవుతుంది. అలానే సఫిషియెంట్ ప్రోటీను, అలానే కొన్ని రకాల బి విటమిన్స్, అంటే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అవసరం. అందులోనూ బీకి సంబంధించిన బి విటమిన్స్ అనేవి షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ లోపిస్తాయి, B1, B6 లాంటివి. అలాంటివి మనం సప్లిమెంట్

0: ఫెర్మెంటేషన్ ద్వారా తీసుకోవడమా, లేదా ఆ హోల్ ఫుడ్స్ ని మనం ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాకుండా హోల్ ఫుడ్స్ ని మనం తీసుకోవడం చేస్తే ఈ పోషకాలు, ఈ బి విటమిన్ కి సంబంధించిన పోషకాలు లోపించకుండా ఉంటాయి అన్నమాట.
1: సాధారణంగా అయోడిన్ ఉప్పు వింటూ ఉంటాం, సాల్ట్ అని వింటూ ఉంటాం. సో ఈ సాల్ట్ అనేది మనకు భోజనంలో ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుంది?
0: మన బాడీకి, మన కండరాలకి సాల్ట్ కూడా ఇంపార్టెంట్, అంటే సోడియం అది కూడా ఇంపార్టెంట్. సో మనం ఒట్టిగా సాల్ట్ తినలేం కాబట్టి కుకింగ్ మీడియంలో మనం సాల్ట్ని యాడ్ చేసి తీసుకుంటాము. సో ఎప్పుడైతే మనకి సోడియం లెవెల్స్, మన రక్తంలో ఉన్న సోడియం లెవెల్స్ కూడా తగ్గిపోతాయో, ఒకలాంటి అంటే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుంటారు కదా కొంతమంది, ఏదో ఒక ఎవరో పక్కన ఎవరు మనిషి లేకున్నా కూడా ఉన్నట్టు ఊహించుకుని మాట్లాడతారు, డెల్యూషన్స్ అంటారు. సో అలాంటి కండిషన్లోకి వెళ్తారు, వాళ్ళ బాడీ కూడా స్టేబుల్గా ఉండదు, కొంచెం కళ్ళు తిరగడము, తూలి పడిపోవడము లాంటివి కూడా ఉంటాయి. సో అంటే బాడీకి ఉప్పు కూడా అవసరం, ఆ మితమైన ఉప్పు తీసుకోవాలి, కానీ అతిగా తినకూడదు, అసలు లేకుండా చేసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటలైజ్డ్ అయిన పేషెంట్స్ లో డాక్టర్స్ వాళ్ళ కండిషన్ ని బేస్ చేసుకుని ఉప్పు వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేదా తక్కువ తీసుకోవాలా, లేదా నార్మల్ తీసుకోవాలా అనేది కూడా సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం పేషెంట్ కి ఎడ్యుకేట్ చేస్తాం. లైక్ ఇప్పుడు మీకు బీపీ ఉంది, ఉప్పు తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే ఉప్పు తగ్గించి తీసుకోండి, లేదా ఉప్పుతో కూడిన పదార్థాలు, నిల్వ పదార్థాలు అలాంటివి తినద్దు అని చెప్తాం. కొన్ని కండిషన్స్ లో ఎక్కువ ఉప్పు కూడా అవసరం అవుతుంది. లైక్ కొంతమంది పేషెంట్స్ కి రక్తంలో ఉన్న సోడియం నిల్వలు, ఉప్పు నిల్వలు తక్కువ అయిపోతాయి. అలా తక్కువ అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఎక్స్టర్నల్ గా సాల్ట్ యాడ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. సో అంటే సాల్ట్ కూడా ఇంపార్టెంటే, కానీ దాన్ని ఏ మితంలో వాడాలి, ఎంత మితంలో వాడాలి, దాన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉండదు. అందులోనూ ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్ టైంలో మనకి హీట్ స్ట్రోక్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ హీట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు కొంతమందికి వామిటింగ్స్, మోషన్స్ లాంటి సింప్టమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు వామిటింగ్స్, మోషన్స్ అయినప్పుడు మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ కూడా మనం లాస్ అవుతాం. ఆ లాస్ అయ్యే క్రమంలో ఈ సోడియం లెవెల్స్ ని కూడా మనం లాస్ అయిపోతాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ లాస్ అయిపోయిన వాటర్ ని, సోడియం ని తిరిగి మన బాడీకి అందించకపోతే మన బాడీ డీహైడ్రేట్ అయ్యి మన ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, మెయిన్ గా కిడ్నీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దీని వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో బేసిక్ గా ఎవరికైనా మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయనంటే వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ మనం ఇస్తాము. అంటే మనకి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా ఒక చిన్న శాషెస్ లాంటివి ఇస్తారు, ప్యాకెట్స్. అందులో గ్లూకోజ్ ఉంటుంది, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా అందులో కలిపి ఉంటాయి అన్నమాట. కాకపోతే దాంట్లో ఏ మోతాదులో తీసుకోవాలి అన్నది ఇంపార్టెంట్. ఆ ప్యాకెట్స్ మోతాదు ప్రకారం తయారు చేసి ఉంటాయి. మామూలుగా మనం బయట ORS లిక్విడ్స్ ఇవి తాగుతూ ఉంటాం కదా, అది యాక్చువల్గా మనకి వర్క్ అవ్వవు, వాటి నుంచి బెనిఫిట్స్ కంటే కూడా నష్టం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ లో మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న ఆ ORS ప్యాకెట్లని, పౌడర్ ని 1 లీటర్ నీళ్ళకి దాన్ని కలుపుకోమని, డైల్యూషన్ చేసుకోమని చెప్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం అవి తీసుకుని బాడీకి ఫ్లూయిడ్ ని, ఈ మినరల్స్ ని అందించినప్పుడు డీహైడ్రేషన్ నుంచి మనం బయటపడి ఈ సోడియం ఇంబ్యాలెన్స్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: రైట్, చక్కటి పాయింట్ అయితే ఈ ఎండలకు సంబంధించి చెప్పారు. అలాగే ఈ ఎండల్లో వడదెబ్బ తగలకుండా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు?
0: ఎక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి ఈ సమ్మర్ సీజన్ లో గనక తీసుకుంటే, ప్లస్ అది కాకుండా కొంచెం మజ్జిగ, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, వాటర్ కానివ్వండి ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం వల్ల, అంటే బేసిక్ గా మన బాడీకి ఫ్రీక్వెంట్ గా వాటర్ ని అందించడం ద్వారా ఈ వడదెబ్బ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. జనరల్ గా మనం గమనిస్తాం, అంటే ఇప్పుడు సీజన్ తో పని లేకుండా అన్ని రకాల ఫ్రూట్స్ మనకి దొరుకుతున్నాయి. జనరల్ గా మనకి ఈ పుచ్చకాయలు, కిరణికాయలు, లేకపోతే కీర దోసకాయలు ఇలాంటివి సమ్మర్ సీజన్ లోనే దొరికే ఫ్రూట్స్. నేచర్ మనకి ఆ ఫ్రూట్స్ ని ఈ టైంలో ఎందుకు ఇస్తుంది అని అంటే, సమ్మర్ ఎఫెక్ట్ వలన మన వాటర్ తీసుకునేది సరిపోకుండా ఉంటుంది. సో లేదా ఇన్సఫిషియెంట్ గా మనం తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఇలాంటి వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ ని మనం ఎక్కువ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న వాటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకని మనకి నేచర్ ఈ సీజన్ లో అలాంటి ఫ్రూట్స్ ని మనకి ఇచ్చింది. సో అందుకే సీజనల్ ఫ్రూట్స్ ని మనం రెగ్యులర్ గా తీసుకోవాలి అనే దానికి ఆ ఫ్రూట్స్ మనకి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట.
1: రైట్ మేడం. అలాగే రక్తహీనత మనం చూస్తుంటాం తరచు, పిల్లల్లో రక్తహీనత రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఒకవేళ వస్తే చికిత్సా విధానం ఏమి?

0: షాప్ లో అట్రాక్ట్ అయిపోతారు. కుర్కురేస్, లేస్, చిప్స్, సంథింగ్ అట్లాంటివి, అవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. వాటిల్లో పిల్లల మైండ్ ఎదుగుదలని స్టాప్ చేసే ప్రిజర్వేటివ్స్ కొన్ని ఉంటాయి. అంటే మనకి తెలిసే ఉంటుంది, టేస్టింగ్ సాల్ట్ అంటూ ఉంటాము, దాన్ని జనరల్గా మోనోసోడియం గ్లూటామేట్ అంటాము. సో అది పిల్లల్లో మానసికంగా ఎదిగే దాన్ని హిండర్ చేస్తుంది అనమాట, వెలగనీయకుండా చేస్తుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అంతగా ఉండదు. సో అలాంటివి ఎక్కువ ప్రిజర్వ్ చేసి ఉంటారు. మనం పిల్లలకి ఈజీగా వచ్చేస్తాయి, ఒక 10 రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ వచ్చేస్తుందని వాళ్ళకి ఈజీగా అది అలవాటు చేసేస్తున్నాం. అలానే బిస్కెట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అంటే మన రెగ్యులర్ ఫుడ్స్ కాకుండా మ్యాన్ మేడ్ థింగ్స్, అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని మనం పిల్లలకి ఎక్కువ అలవాటు చేసేస్తున్నాము. వాళ్ళతో పాటు మనం కూడా ఎక్కువ ఇలాంటి ఫుడ్స్ ని ఇంటేక్ చేస్తున్నాం. ఇప్పటి పిల్లలు ఎవరు సరైన ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఫ్రూట్స్ ని కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ ని కానివ్వండి, వాటర్ కంటెంట్ కానివ్వండి సరిగ్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు షుగర్స్ తోనే ఎక్కువ బ్రతికేస్తున్నారు. ఈ ఈ ప్యాకెట్ ఫుడ్స్ వాటిల్లో అయితే షుగర్ ఉంటుంది లేదా సాల్ట్ ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన నేచురల్ గా దొరికే ఫుడ్స్ ని మనం కన్జ్యూమ్ చేయలేకపోతున్నాం. దీని వల్ల కూడా పిల్లల్లోనూ పెద్దల్లోనూ రక్తహీనత ఎక్కువగా గమనిస్తాము. నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, ప్రోటీన్స్ రక్తహీనతని రానికుండా చేస్తుంది అని కూడా చెప్పాను. అలానే మనం తీసుకున్న ఫుడ్ లో సరైన విటమిన్స్ లేకపోతే కూడా, మినరల్స్ లేకపోతే కూడా రక్తహీనత కలుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఫుడ్స్ లాంటివి, ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నప్పుడు ఒక ఫుడ్ ని ఎంత ప్రాసెసింగ్ కి గురి చేస్తామో దాంట్లో ఉన్న పోషకాలు అంత తక్కువ అయిపోతాయి. సో అలాంటి తక్కువ అయిపోయిన పోషకాలు లేని ఆహారాన్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి మనమందరము రక్తహీనతకి గురవుతున్నాం.
1: నిజమే, గతంలో మనం సునుండలు ఇవన్నీ కూడా ఇంట్లో శనగముద్దలు సునుండలు ఇవన్నీ పెద్దవాళ్ళు చేసి ఇంట్లో పెడుతుంటే తినేవాళ్ళం, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు.
0: సో మీరు ఒకటి గమనించుంటారు, రీసెంట్ గా శ్రీరామనవమి అయింది కదా, అందులో పానకం ఇస్తారు. సో అది ఒక రకంగా ఎట్లా అంటే హైడ్రేషన్, అంటే పీక్ సమ్మర్ లా వస్తుంది. సో పానకం రూపంలో మనం వాటర్ ఇంటేక్ ని తీసుకుంటాము, అలానే కొన్ని స్పైసెస్ లైక్ మిరియాలు లాంటివి ఇంక్లూడ్ అవుతాయి, అవి మనకి హెల్ప్ చేస్తాయి. అలానే బెల్లం యాడ్ చేస్తారు, ఈవెన్ బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఒక రకంగా ఒక ఫెస్టివల్ కావచ్చు, అంటే ఆ సీజనల్ వైజ్ గా వచ్చే ఫెస్టివల్స్ లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కావచ్చు, ఇవన్నీ మన హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి పెట్టుకున్న పదార్థాలు యాక్చువల్ గా. సో వాటిని రోజు రోజుకి మనం క్రమంగా వాటి వాడకాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోయి ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలని స్లోగా ఫాస్ట్ గా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో అందువల్ల మనం చాలా మెటబాలిక్ డిజార్డర్స్ లేదా పోషకాహార లోపాలకి గురవుతున్నాము.
1: సో దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం డైలీ ఫుడ్ లో ఈ వెజిటబుల్స్ ఇవి తీసుకుంటే బాగుంటుంది అని ఏమన్నా సజెస్ట్ చేయగలరా మా శ్రోతలకి?
0: ఓకే, సో జనరల్ గా ఇప్పుడు నేను చెప్పాను, ప్రాసెసింగ్ ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేసి నాచురల్ గా దొరికే ఆహార పదార్థాలన్నింటిని మనం మన కుకింగ్ స్టైల్ యూజ్ చేసుకుని వండుకున్నంత కాలం మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఈ నాచురల్ ఫుడ్స్ ని వదిలేసి ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కి మనం వెళ్ళిపోతామో మనలో పోషకాహార లోపాలు పెరుగుతూ పోతాయి. సో జనరల్ గా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ప్రజలకి పోషకాహారం మీద అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ అవగాహన లైక్ ఇలాంటి సెషన్స్ కావచ్చు లేదా జనరల్ టాక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ జనరల్ మన కామన్ లాంగ్వేజ్ లోనే మనం మాట్లాడుతుంటాం కాబట్టి అందరికీ ఒక అవగాహనని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే లైక్ కాయగూరలు మంచివి, ఆకుకూరలు మంచివి, పప్పు ధాన్యాలు మంచివి, మాంసాహారాన్ని మితంగా తీసుకోవడం మంచిది, ఇలాగా మనం ఎప్పుడైతే ఇవి మంచివి ఇవి మంచివి అని మనం
1: అంటే మాంసాహారం గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి మాంసాహారం వారంలో ఎంత తీసుకుంటే మంచిది అంటారు?
0: సో మీరు కార్బోహైడ్రేట్స్ ని కనుక మితం చేసుకోగలిగితే వారానికి 2 నుంచి 3 సార్లు మాంసాహారం ఫుడ్ ని తీసుకోవచ్చు. బేసిక్ గా మాంసాహారంతో పాటు రైస్ బేస్డ్ థింగ్స్ ని మనం ఎక్కువగా తింటాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపల కూరే ఉంది అనుకోండి, దాంతోపాటు వెజిటబుల్స్ మనకి ఏమీ ఉండవు. ఏదైనా నాన్ వెజ్ కర్రీ ఉంది అని అంటే నాన్ వెజ్ గ్రేవీనే ఉంటుంది, అంటే ముక్కలు గ్రేవీనే ఉంటుంది. సో వాటితో పాటు బేసిక్గా మనం కూరగాయల్ని యాడ్ చేసుకోకుండా రైస్ ఎక్కువ తింటాం. ఇప్పుడు చేపల కూర ఉందంటే పులుసుతో పాటు ఎక్కువ రైస్ తినేస్తారు, సో కడుపు నిండుగా రైస్ తినేస్తారు. సో అది ఇంబ్యాలెన్స్డ్ అనమాట, అంటే ప్రోటీన్ ఉంది పిండి పదార్థాలు ఉన్నాయి. ప్రోటీన్ల కంటే పిండి పదార్థాలు మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. సో కూరగాయలు తీసుకునే అవకాశాన్ని కోల్పోతాం అన్నమాట. సో

0: అలాంటప్పుడు అది ఇంబ్యాలెన్స్ కాబట్టి ఆ రూపంలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కాంబినేషన్ మంచిది కాదు అని అనొచ్చు. సో అలా ఇన్ కేస్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మాంసాహారం తినే వాళ్ళు కూడా రైస్ లాంటి వాటిని తగ్గించి కొంచెం సలాడ్స్ తీసుకోవడం, లైక్ కీరదోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఏవైతే మనం పచ్చిగా కూరగాయలు తినగలమో ఫస్ట్ మన ఆహారంలో ఆ సలాడ్ ని తినేసి దాని తర్వాత కొంచెం రైస్ ఏదైనా ఒక తాళింపు కూరతో తీసుకొని తర్వాత మనం ఈ ప్రోటీన్ కి రైస్ ని జోడించుకున్నామనంటే సరిపోతుంది. అలా కాకుండా ఓన్లీ రైస్, ఓన్లీ పులుసు, ఒక ముక్క అన్నట్టు తిన్నామనంటే అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఆ రూపంలో నాన్ వెజ్ మనకి డైరెక్ట్ గా హాని చేయట్లేదు, నాన్ వెజ్ రూపంలో మనం ఇంక్లూడ్ చేసిన రైస్ రూపంలో మనకి ఎక్కువ హాని జరుగుతుంది. సో ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి.
1: సో మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కూడా సమతుల ఆహారం అంటే అన్ని కలిపి ఉండేట బ్యాలెన్స్డ్ ఫుడ్, కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు చూస్తే సో ఖచ్చితంగా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది మనకు.
0: ఒక రక్తహీనత పరంగానే కాదు, ఓవరాల్ హెల్త్ ని మనం మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. సో మీరు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి అడిగారు. లైక్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి కొన్ని రకాల డ్రై సీడ్స్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ లో ఐరన్ ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ ఎండు ద్రాక్ష, ఖర్జూరం, అలానే అంజీర్ లాంటివి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పల్లెల్లో ఉండే వాళ్ళకి ఇలాంటివన్నీ కొన్ని రకాలవి దొరకకపోతే వాళ్ళు బేసిక్ గా మనకి చిక్కీ రూపంలో అంటే శనగ ముద్దల రూపంలో, శనగ అచ్చులు, బిల్లల రూపంలో చేస్తారు కదా, సో అవి కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. లేకంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఈవెన్ పప్పులో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ మనకి ఐరన్ ని ఇంప్రూవ్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో అలాంటి వాళ్ళు లైక్ ఆకుకూరలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండడం, లైక్ అన్ని ఒక్క ఆకుకూరే కాదు కదా, మనకి చాలా రకాల ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి, ఇలాంటివి బాగా తీసుకోవడము, కొన్ని రకాల ఫ్రూట్స్, దానిమ్మ గింజలు కానివ్వండి, పుచ్చకాయ కానివ్వండి, సపోటా ఇలాంటివి కొంచెం తీసుకుంటే, అంటే సీజనల్ ఫుడ్స్ ఇవన్నీ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు వాటిలో ఉన్న ఆయన కొంచెం మనకి అబ్జార్బ్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. అలానే మనకి నాన్ వెజ్ అయినా వెజ్ సోర్స్ అయినా ఐన్ మనకి రక్తంలోకి అబ్జార్ప్షన్ జరగాలి అని అంటే విటమిన్ సి ఉన్న పదార్థాలని తీసుకున్నప్పుడు ఆ విటమిన్ సి ఐన్ ని రక్తంలోకి అబ్జార్బ్ చేసుకునే దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఏవైతే మనం ఎప్పుడైతే మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటామో అలాంటప్పుడు ఖచ్చితంగా 1-2 గ్లాసుల నిమ్మరసాన్ని తాగడము, లేదా ఆ ఫుడ్తో పాటు ఆరెంజ్ లైక్ కమలాలు, బత్తాయి కాయలు ఇట్లాంటివి, జామకాయ, కివి ఫ్రూట్స్, ఇవన్నీ విటమిన్ సి ఎక్కువ ఉన్న పండ్లు అలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ తినడం వలన ఐరన్ అబ్జార్ప్షన్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలానే జనరల్గా మనకు దొరికే అటుకులు, అటుకులు కూడా ఐరన్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు పిల్లలు ఎవరు అటుకులు అంటేనే మనకి తెలియదు. సో పిల్లలకి నెమ్మదిగా అటుకులుతో చేసిన ఏమైనా స్వీట్స్ కానివ్వండి, లేదా ఏదైనా పాయసం కానివ్వండి, లేదా జస్ట్ పాలు, అటుకులు, చక్కెరకి బదులుగా బెల్లాన్ని యాడ్ చేసి ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళ రక్తహీనతని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి కూడా ఇలా ఫాస్ట్ ఫుడ్స్ అవి తినే బదులు, అంటే జంక్ ఫుడ్స్ అవి తినే బదులు మనకి న్యాచురల్గా దొరికే ఐరన్ రిచ్ ఫుడ్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అటుకులు, బొరుగులు, అంటే బొరుగుల్లో కూడా మళ్ళీ ఉప్పుతో ఉంటాయి. ఉప్పు గర్భిణీ స్త్రీలకి కొన్నిసార్లు బీపీని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు లేని బొరుగులు దొరికితే యూజ్ చేసుకోవచ్చు. సో బొరుగులు మిక్చర్ అలా చేసుకున్నప్పుడు అందులో కొన్ని టొమాటోస్ ఇట్లాంటివి యాడ్ చేయడంతో పాటు కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసినప్పుడు ఆ నిమ్మరసం వలన ఆ బొరుగుల్లో ఉన్న ఐరన్ మనకి రక్తంలోకి అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. ఇంకా అలానే నాన్ వెజ్ తినేవాళ్ళు కనుక అయితే ఎవ్రీడే ఒక హోల్ ఎగ్ లోపల పచ్చసొనతో పాటు ఒక కోడిగుడ్డుని రోజు ఇంక్లూడ్ చేసుకోవడం, ఒక గ్లాస్ పాలని ఇంక్లూడ్ చేసుకోవడము, అలానే గుగ్గిళ్ళు, శనగలు, అలసందలు, రాజ్మా ఇలాంటి ముడి పప్పులని ఉడికించి తీసుకోవడము స్నాక్స్ లాగా, అలాగే ఆకుకూరల్ని రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడము, ఇలా చేసుకుంటూ వెళ్ళడం వలన రక్తహీనతని మనం అధిగమించవచ్చు. నాన్ వెజిటేరియన్ సోర్స్ లో ఎగ్ కాకుండా మిగతావి రెడ్ మీట్, అంటే మటన్ కానివ్వండి, లేదా చికెన్ లివర్, మటన్ లివర్ ఇలాంటివి కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి. వాటిని కూడా మనం రెగ్యులర్గా అంటే వారంలో 1-2 సార్లు అయినా వీలైతే, వారానికి ఒకసారి మటన్ లివరు లేదా వారానికి 2 సార్లు చికెన్ లివర్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోగలిగితే కూడా మన ఐరన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఐరన్ అబ్జార్ప్షన్ ని అడ్డుకునే ఆహార పదార్థాలు ఆహారాలు కూడా కొన్ని ఉంటాయి. లైక్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న పదార్థాలు లైక్ స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఆయన్ని అబ్జార్బ్ కానికుండా చేస్తాయి. అలానే ఏదైనా ఆయిల్ రిచ్ ఫుడ్తో పాటు మనం టీ కాఫీలు కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అటుకులు తింటున్నాము, దాంతోపాటు వెంటనే అటుకులు తినేశాక టీ కాఫీ లాంటివి తాగాము అని అనుకుంటే ఆ పదార్థంలో అటుకుల్లో ఉన్న ఆయిల్ను మన రక్తంలోకి అబ్జార్ప్షన్ జరగదన్నమాట. టీ తాగేశారనుకోండి, టీ తాగేసిన ఒక గంటన్నర రెండు గంటల తర్వాత మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ని తీసుకుంటే అబ్జార్ప్షన్ బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం భోజనం చేసాము, అందులో నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంది, వెంటనే తిన్న వెంటనే గనక టీ కాఫీలు గనక కన్జ్యూమ్ చేస్తే అందులో ఉన్న ఆయిల్ మన బాడీలోకి అబ్జార్ప్షన్ జరగదు.
1: చాలా ధన్యవాదాలు మేడం, ఈరోజు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మా శ్రోతలకు, నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి అంశాన్ని. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9 గంటలు దాటింది. హలో అభిరుచి కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 0861-233-100 నెంబర్కి కానీ, 0861-233-102 నెంబర్కి కానీ కాల్ చేసేయండి. మరి కాలర్తో మాట్లాడబోయే ముందు మనం ముందుగా ప్రేమించు పెళ్ళాడు సినిమాలోని ఒక బ్యూటిఫుల్ పాట విందామండి. యాక్చువల్గా ఈ సినిమాలో ఇన్ని మంచి కాంబినేషన్ ఉందంటే వంశీ గారు, ఇళయరాజా గారు, వేటూరి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు, వీళ్ళందరూ కలిసి ఒక పాట రూపంలో మనకి వినిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ పాట. వినేద్దాం.

0: కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి తొమ్మల చర్ల గోపినాథ్ మేడం.
0: ఓకే గోపీనాథ్ గారు, చెప్పండి, ఏ మూవీలో పాట విందాం?
1: బాగున్నారా మేడం?
0: యా, బాగున్నా అండి, థ్యాంక్ యూ. మీరు బాగున్నారా?
1: బ్రహ్మాండంగా ఉన్నా మేడం.
0: ఓకే చెప్పండి సినిమా.
1: మంగమ్మ గారు మనవడు సినిమాను.
0: ఓకే,
1: శ్రీ సూర్యనారాయణ పాట ఉంది మేడం.
0: ఎందుకు మీ ఏరియాలో ఇంకా మేల్కోలేదా?
1: లేదు మేడం, బాగా అందరు బాగానే ఉన్నాం.
0: మేల్కున్నారా సూర్యుడు కూడా? అంటే మబ్బులు ఉన్నాయి కదా, మేబీ వచ్చారా లేదా అని.
1: ఈరోజు వాతావరణం బాగుంది, కూల్ కూల్ గా బాగుంది.
0: ఓకే,
1: కోరుకున్న కోరిక ఉన్నారు మేడం.
0: యా చెప్పండి.
1: ఒడ్డిపాలెం నుంచి ఆర్మ కాశీపాలెం కొమ్మ వాసు బాలాజీ రేడియో మెకానిక్ చలపతి.
0: ఓకే, అందరి కోసం వినేద్దామా? థ్యాంక్ యూ ఫర్
1: ధన్యవాదాలు మేడం.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: నెల్లూరు జిల్లా మనుబోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు పుజ్య వెంకటరమణయ్య.
0: ఓకే, వెంకటరమణయ్య గారు చెప్పండి, ఏ సినిమాలో పాట విందాం?
1: చిరంజీవి గారు నటించిన స్టేట్ లవరీ.
0: ఓకే, అందులో
1: 1, 2, 3, 4.
0: ఓకే అండి, వినిద్దామా?
1: మేడం కోర్తున శ్రోతలు మేడం.
0: చెప్పండి.
1: మనుబోలు నుంచి పుజ్య వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, తుపాకల్ రవీంద్ర.
0: ఓకే అండి, విందామా మరి?
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.

0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: కాలర్ తో మాట్లాడతామండి. హలో, అభిరుచి వింటూ ఉన్నారు. హలో,
5: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు?
5: కరీంనగర్ జిల్లా అమ్మలగుర్తి గ్రామం, బొమ్మిదేని లక్ష్మీనారాయణ.
4: ఓకే అండి, లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఏ సినిమాలో పాట విందాం?
5: ఈ రోజు అంతర్జాతీయ మానవత్వపు దినోత్సవం మేడం. ఈ సందర్భంగా మాకు నేటి భరత మూవీలో మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అనే పాట ఉంటుంది, ఆ పాటను వినిపించండి.
4: ఓకే అండి, విందామా?
5: థ్యాంక్ యూ మేడం.

0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. ఎవరు? ఓకే, చెప్పండి భాష గారు. ఏ సినిమాలో పాట? ఓకే అండి, విందామా?
1: ధన్యవాదాలు.
0: వెంకటేశ్వర్లు గారు కూడా కాల్ చేశారండి, బట్ కాల్ కట్ అయింది. సాంగ్ అయితే వినిద్దాం.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి సింహపూరి FM వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ అండి. నమస్తే ఆకాశవాణి, ఈరోజు మా కోసం సమరసింహారెడ్డి సినిమాలో పాట కావాలి అంటూ ఉన్నారు సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. అలాగే బాలకృష్ణ గారి సాంగ్ ఇంకొకరు కూడా అడిగారండి. గుడ్ మార్నింగ్, కార్యక్రమాలు వింటున్నాము, మా కోసం సమరసింహారెడ్డి మూవీలోనే ఇంకొక పాట అడిగారనమాట. సో ఇద్దరి కోసం ఒక పాట ప్లే చేస్తున్నా, వినేద్దాం.

శుభోదయం కావ్యశ్రీ మేడం అంటున్నారు మీకు కూడా అండి. వెంకటేష్ నటించిన రాజా చిత్రంలో పాట కావాలంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అమెదా ఆయేషా. వినేద్దాం.

0: నంద్యాల జిల్లా భానుముక్కల్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇస్మాయిల్ గారు కోరుతూ ఉన్నారు. మంచి వర్షం పడుతుంది మేడం, వర్షం పాట వినిపించగలరు అట, డెఫినెట్గా అండి వినేద్దాము. అలాగే ఇంకొక మెసేజ్, గుడ్ మార్నింగ్ కావ్యశ్రీ గారు, మా కోసం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలోనే పాట కావాలి అంటున్నారు రామ్ లక్ష్మణ్. ఓకే అండి, వినేద్దాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A

0: చెప్పాలి.
1: మరణించిన, బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నెక్స్ట్ మెసేజ్ అండి. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు అండ్ వాళ్ళ గ్రామ ప్రజలు కోరుతున్నారు వాసు సినిమాలోని పాట లేదా బన్నీ సినిమాలోని పాట ఎనీ సాంగ్ అంటున్నారు. ఐ విల్ ట్రై ఇట్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. విని ఆనందించండి. నేను మీ కావ్యశ్రీ సని.

0: జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశం ప్రస్తుతం తన సహజవాయువు అవసరాల్లో సుమారు 50% వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. రవాణా, పరిశ్రమలు, వాణిజ్యం, గృహ అవసరాల్లో సహజవాయువు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ప్రత్యామ్నాయ వాయు ఇంధన వనరులను అభివృద్ది చేయాల్సిన అవసరం మరింత పెరిగింది. ప్రత్యేకంగా హర్ముజ్ జలసంధి మార్గంలో చోటు చేసుకునే భౌగోళిక, రాజకీయ పరిణామాలు, సరఫరా అంతరాయాలు భారత్కు దిగుమతి ఇంధనాలపై ఉన్న ఆధారపడడంలోని ప్రమాదాలను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. భారతదేశానికి అవసరమైన ద్రవీకరించిన సహజవాయువు ఎల్ఎన్జీలో సుమారు 55-60% ఈ కీలక సముద్ర మార్గం ద్వారా వస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేయగల పునరుత్పాదక వాయువు వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం వ్యూహాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడం, దిగుమతి చేసుకునే సహజ వాయువుపై ఆధారపడ్డాన్ని తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సంపదగా మార్చడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి రంగాన్ని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విస్తరించేందుకు ఉద్దేశించిన గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంకు కేంద్ర మంత్రివర్గం 6 ఆగస్టు 2026న ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మొత్తం 23,731 కోట్ల రూపాయలను కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఈ పథకం అమలు కానుంది. పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడంతో పాటు భారీ స్థాయిలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో వలయాకార జీవ ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఇస్కా ప్రొడక్షన్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బఢానే కా టార్గెట్, కరీబ్ 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन, करीब 75,000 करोड़ रुपीज नेशनल जीडीपी को ऐड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम.
0: ఈ నేపథ్యంలో వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, వంటగది వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలు వంటి జీవ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీగా మార్చడం ద్వారా దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గోబర్ధన్ అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్, సేంద్రీయ వ్యవసాయ వనరులను సంపదగా మలచడం. దీనిని మొదటిసారిగా 2018లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో భాగంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, వంటగది వ్యర్థాలు, మార్కెట్ నుంచి వచ్చే సేంద్రీయ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం దీని ప్రారంభ లక్ష్యం. ఈ వ్యర్థాలను బయోగ్యాస్ బయో స్లర్లీగా మార్చడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం, గ్రామీణ ప్రజలకు అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం వంటి లక్ష్యాలతో కార్యక్రమం ముందుకు సాగింది. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక రంగాలను అనుసంధానించే జాతీయ స్థాయి పథకంగా కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు 4 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలో అమలయ్యేవి. దీనివల్ల విధానపరంగా సమన్వయం, ప్రాజెక్టుల అమలు, పెట్టుబడుల ఆకర్షణలో కొంత విభజన ఉండేది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలను పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏకీకృతం చేసింది. దీంతో విధానం, పెట్టుబడులు, మౌలిక వసతులు, మార్కెట్, సాంకేతికత, రుణ సదుపాయాలు, ముడి పదార్థం సరఫరా వంటి అంశాలను ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. గోబర్ధన్ పథకం ప్రధాన లక్ష్యాల్లో అత్యంత కీలకమైంది దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడం. దీని ద్వారా దిగుమతి చేసుకునే సహజవాయువుపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే కాకుండా దేశీయ పునరుత్పాదక వాయు ఉత్పత్తికి భారీ మార్కెట్ను సృష్టించవచ్చు. ప్రభుత్వం అంచనా ప్రకారం ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా భవిష్యత్తులో 40,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే అవకాశం ఉంది. అదే సమయంలో సిబిజి ప్లాంట్ల చుట్టూ ఏర్పడే

0: స్థానిక ఆర్థిక వ్యవస్థ ద్వారా రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న పరిశ్రమలు, సహకార సంఘాలు, రవాణా రంగం, వ్యర్థాల సేకరణ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్లాంట్లకు అవసరమైన వ్యవసాయ వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేక మౌలిక వసతులు అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖ బయోమాస్ అగ్రిగేషన్ మిషనరీ బీఏఎం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి మొత్తం 564.75 కోట్ల రూపాయలను కేటాయించారు. వ్యవసాయ క్షేత్రాల్లో మిగిలిపోయే పంట అవశేషాలను సేకరించి బయోగ్యాస్ ప్లాంట్లకు తరలించేందుకు ఈ యంత్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. పంట అవశేషాల దహనం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
1: ఆజ్ జో స్కీమ్ అప్రూవ్ హుయి హై వో ఏక్ కాంప్రిహెన్సివ్ స్కీమ్ హై జిస్మే సిక్స్ పిల్లర్స్ హై. జో భీ మ్యానుఫ్యాక్చర్ కరేగా బయోగ్యాస్ ఉస్కో ఏక్ అష్యూర్డ్ ఆఫ్ టేక్ యానీ ఉస్కే ప్రోడక్ట్ కో ఖరీదనే కీ గ్యారంటీ దీ జాయేగీ. సెకండ్ హై ప్రైస్ కీ స్టెబిలిటీ. ప్రైస్ గ్లోబల్ ఆయిల్ కా ప్రైస్, గ్యాస్ కా ప్రైస్ అప్ అండ్ డౌన్ హోతా రహతా హై. తో బయోగ్యాస్ కో వో సబ్ వోలటిలిటీ ప్రైస్ కీ నా దేఖనీ పడే ఇస్కే లియే ఏక్ అష్యూర్డ్ ప్రైస్ కా సిస్టమ్ బనాయా గయా. ఔర్ జో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హోతా హై బయోగ్యాస్ కే ప్లాంట్ లగానే మే ఉస్మే సపోర్ట్ దియా జాయేగా, క్యాపెక్స్ కా సపోర్ట్. ఔర్ చౌథా పిల్లర్ హై పైప్ లైన్ కా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యానీ జహాన్ సే బయోగ్యాస్ కా ప్లాంట్ లగతా హై వహాన్ సే కన్స్యూమర్స్ తక్ పహుంచానే కే లియే జో పైప్ లైన్ కా నెట్వర్క్ చాహియే ఉస్కో సపోర్ట్ కర్నే కే లియే భీ ఇస్ స్కీమ్ మే ఫోర్థ్ పిల్లర్ రఖా గయా హై. ఫిఫ్త్ పిల్లర్ హై ఎంఎస్ఎంఈస్ ఔర్ విశేషకర్ జో విమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్ హై ఉన్కే లియే క్రెడిట్ గ్యారంటీ. ఔర్ సిక్స్త్ పిల్లర్ హై ఇన్నోవేషన్ కే లియే. మాన్ లో కోయి నయే మెథడ్ సే కర్నా చాహే, కోయి నయా టెక్నాలజీ లానా చాహే ఇస్మే, తో ఉన్కో ఏక్ ఇన్నోవేషన్ కా స్కోప్ ఛాలెంజ్ ఫండ్ కే త్రూ దియా జాయేగా.
0: సిబిజీ ఉత్పత్తి చేసిన తర్వాత దానిని మార్కెట్ కు చేరవేయడం మరో కీలక సవాలు. ఈ సమస్యను పరిష్కరించేందుకు డెవలప్మెంట్ ఆఫ్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ పథకం అమల్లో ఉంది. 2024-25 నుంచి 2028-29 వరకు ఈ పథకానికి 994.5 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు సుమారు 56.31 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సిబిజీ ప్లాంట్లను ప్రధాన పైప్ లైన్లు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సిజిడి వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఉత్పత్తిదారులకు మార్కెట్ను పెంచడం దీని లక్ష్యం. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఉత్పత్తిలో మరో ముఖ్యమైన ప్రయోజనం సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి. బయోగ్యాస్ తయారీ అనంతరం మిగిలే స్లర్లీని శుద్ధి చేసి సేంద్రీయ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఎరువుల శాఖ మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఎండిఏ పథకాన్ని అమలు చేస్తోంది. కిణ్వ ప్రక్రియకు గురైన సేంద్రియ ఎరువు, ద్రవ్య కిణ్వ సేంద్రియ ఎరువు, ఫాస్ఫేట్ సమృద్ధిగా ఉన్న సేంద్రియ ఎరువులకు మెట్రిక్ టన్నుకు 1,500 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. 2026 మార్చి 4 నాటికి సమీకృత ఎరువుల నిర్వహణ వ్యవస్థలో 120 బయోగ్యాస్ ప్లాంట్లు నమోదు అయ్యాయి. ఎరువుల మార్కెటింగ్ కంపెనీలు, సిబిజీ ఆపరేటర్ల మధ్య 44 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగంలో సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్యం, క్షేత్రస్థాయి అమలును మెరుగుపరిచేందుకు పరిశోధనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఈఆర్ చేపట్టిన 2 ఏళ్ల ప్రాజెక్టు క్షేత్రస్థాయి ప్రదర్శనలకు మద్దతు ఇస్తోంది. అదేవిధంగా నీతి ఆయోగ్ గోబర్ధన్ కార్యక్రమం మొత్తం ప్రభావాన్ని అంచనా వేస్తోంది. గోబర్ధన్ పథకాన్ని కేవలం సిబిజీ ప్లాంట్ల నిర్మాణానికి పరిమితం చేయకుండా ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును అభివృద్ధి చేసి సమగ్ర వ్యవస్థగా రూపొందించారు. ఇందులో భాగంగా సిబిజీ ఉత్పత్తిదారులకు స్థిరమైన మార్కెట్ను కల్పించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సిబిజీకు కిలోగ్రాంకు సుమారు 105 రూపాయల చొప్పున నియంత్రిత ధరను ప్రవేశపెట్టి ఉత్పత్తిదారులకు స్థిరమైన ఆదాయ అవకాశాలను కల్పించనున్నారు. అర్హత ఫీల్డ్ కలిగిన గ్రీన్ సిబిజీ ప్రాజెక్టులకు రోజువారీ మూలధన సహాయం అందించడంతో పాటు సిబిజీ ప్లాంట్లను ప్రధాన గ్యాస్ పైప్ లైన్లు, సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలతో అనుసంధానించేందుకు పైప్ లైన్ వంటి మౌలిక వసతులకు మద్దతు ఇవ్వనున్నారు. సిబిజీ రంగంలో ఎంఎస్ఎంఈల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ హామీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్థిక సంస్థల నుంచి రుణాలను పొందటాన్ని సులభతరం చేయనున్నారు. అదే సమయంలో జిల్లా స్థాయిలో సిబిజీ విలువ బలోపేతం చేసేందుకు ప్రత్యేక సిబిజీ ఎకోసిస్టమ్ ఛాలెంజ్ ఫండ్ను ఏర్పాటు చేసి ముడి పదార్థం వనరుల గుర్తింపు, సేకరణ, మౌలిక వసతులు, సాంకేతికత స్వీకరణ, సేంద్రియ ఎరువులకు విలువ జోడింపు, సామర్థ్యం నిర్మాణం వంటి కార్యక్రమాలకు మద్దతు అందించనున్నారు. ఈ 6 అంశాల సమన్వయంతో సిబిజీ రంగానికి స్థిరమైన మార్కెట్, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు లభించి దేశ

0: వ్యాప్తంగా బలమైన బయో ఎనర్జీ ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉంది.
1: జో కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఇస్కా ప్రొడక్షన్ అగ్లే ఏక్ సాల్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బడానే కా టార్గెట్ లియా గయా. 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशंस. 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशंस करीब 75,000 करोड़ रुपीज नेशनल GDP को एड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम. डायरेक्ट एंड इनडायरेक्ट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड. फॉसिल फ्यूल 10 मिलियन मेट्रिक टन को इम्पोर्ट करने की जरूरत नहीं पड़ेगी, उसको रिप्लेस करके इस कंप्रेस्ड बायोगैस से बहुत सारी चीजें की जा सकती.
0: గోబర్ధన్ పథకంలో రైతులు కేవలం ముడిసరుకు సరఫరాదారులుగా కాకుండా దేశ ఇంధన భద్రతలో భాగస్వాములుగా మారే అవకాశం ఉంది. పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే అవశేషాలు, పశువుల పేడ వంటి పదార్థాలకు విలువ కల్పించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. అదే సమయంలో సిబీజీ ఉత్పత్తి అనంతరం లభించే సేంద్రియ ఎరువులను వ్యవసాయంలో వినియోగించడం ద్వారా రసాయన ఎరువులపై ఆధారపడడాన్ని కొంతమేర తగ్గించవచ్చు. అంటే ఒక గ్రామంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థం మరోవైపు ఇంధనంగా మరోవైపు ఎరువుగా మారే వలయాకార ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. గోబర్ధన్ పథకానికి ఉన్న మరో ముఖ్యమైన కోణం గ్రామీణ వ్యర్థాల నిర్వహణ. వ్యర్థాలను సక్రమంగా సేకరించి సిబీజీ ప్లాంట్లకు తరలించడం ద్వారా గ్రామాల్లో చెత్త పేరుకుపోవడం, పశువుల వ్యర్థాల నిర్వహణ సమస్యలు, పంట అవశేషాల దహనం వంటి సమస్యలను తగ్గించవచ్చు. ఒక ప్రాంతంలోని సేంద్రియ ఎరువులు అదే ప్రాంతంలో ఇంధనంగా మారితే రవాణా అవసరాలు కూడా తగ్గుతాయి. దీంతో స్థానిక స్థాయిలోనే ఉపాధి, ఆదాయం, ఇంధనం, ఎరువుల ఉత్పత్తి వంటి కార్యక్రమాలు అభివృద్ధి చెందుతాయి. రసాయనికంగా సిబీజీ సహజవాయువుతో సమానమైన లక్షణాలను కలిగి ఉండడం దీని ప్రధాన బలం. అందువల్ల ఇప్పటికే ఉన్న గ్యాస్ ఆధారిత మౌలిక వసతుల్లో దీన్ని అనుసంధానించే అవకాశం ఉంది. సిఎన్జీ వాహనాలు, గృహ వినియోగం, పారిశ్రామిక అవసరాలు వంటి రంగాల్లో బయోగ్యాస్ వినియోగాన్ని విస్తరించవచ్చు. దీంతో కొత్త ఇంధన మౌలిక వసతులను పూర్తిగా నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న గ్యాస్ పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. గోబర్ధన్ కేవలం ఇంధన పథకం మాత్రమే కాదు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చకుండా కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీలో వినియోగించడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పశువుల పేడ, ఇతర సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల వ్యర్థాల నుంచి వచ్చే పర్యావరణ ప్రభావాలను కూడా తగ్గించే అవకాశం ఉంది.
1: ఔర్ ఇసీ గ్యాస్ కో నికాల్నే కే బాద్ మే బాకీ జో ఇస్మే బచ్ జాతా హై దట్ ఇస్ ఆర్గానిక్ మెన్యూర్ ఔర్ ఉస్కీ బహుత్ అచ్చీ వాల్యూ హోతీ హై ఔర్ బహుత్ అచ్చీ ఉస్కీ ప్రాపర్టీస్ హోతీ హై. సో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్సే జో ప్రొడ్యూస్ హోగా దట్ విల్ బి అబౌట్ 250 మిలియన్ మెట్రిక్ టన్.
0: భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, ఈ నేపథ్యంలో కేవలం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ వనరుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం కీలకంగా మారింది. వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా ఒకేసారి అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి, సేంద్రియ ఎరువులు, ఇంధన భద్రత వంటి అంశాలను ఒకే వ్యవస్థలో అనుసంధానించే సామర్థ్యం గోబర్ధన్ పథకంకు ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరం వరకు అమలు కానున్న గోబర్ధన్ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబీజీ రంగాన్ని ఒక చిన్న స్థాయి ప్రత్యామ్నాయ ఇంధన రంగం నుండి దేశ ఇంధన వ్యవస్థలో కీలక భాగంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడం, భారీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో వలయాకార జీవ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. భారతదేశ వ్యర్థాలు దేశ పురోగతికి ఇంధనంగా మారాలి. భారత గ్రామాలు స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా మారాలి. రైతులు దేశ ఇంధన భద్రతలో భాగస్వాములు కావాలి అన్న కేంద్ర ప్రభుత్వ దృక్పథంతో గోబర్ధన్ పథకం ముందుకు సాగుతోంది. గోబర్ధన్ పథకం ద్వారా ఇప్పటి వరకు సమస్యగా కనిపించిన సేంద్రియ వ్యర్థాలే భవిష్యత్తులో భారతదేశ ఇంధన భద్రతకు కీలక వనరులుగా మారే అవకాశముంది. వ్యర్థాల నుంచి ఇంధనం, ఇంధనం నుంచి ఆదాయం, ఆదాయం నుంచి గ్రామీణ అభివృద్ధి అనే కొత్త ఆర్థిక వ్యవస్థకు గోబర్ధన్ పథకం బాటలు వేయనుంది. గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్ వీరి కోరిక మేరకు నిన్నే పెళ్లాడతా చిత్రానికి రాజేష్ పాడిన పాట.

తర్వాత నువ్వే కావాలి చిత్రానికి శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం కోటి. వినిపించమంటూ కోరిన శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి, యశోద, జానకి, రాజు. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

యాదయాతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట బోధన్ పోచంపల్లి శ్రోతలు మాధవి ఆంజనేయులు కోరిక మేరకు వర్షం చిత్రానికి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఫోటోగ్రాఫర్ ఊడిముడి పెద్దిరాజు, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. కళ్లకు కనిపించే అందాల్ని కెమెరాలో బంధించి లోకానికి చూపే అద్భుత కళ ఫోటోగ్రఫీ. అరుదైన దృశ్యాలను తన లెన్స్ లో బంధించి ఎందరినో ఆకట్టుకున్న ఫోటోగ్రాఫర్ శ్రీ వి రాజు గారు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, రాజుగారు నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఫోటోగ్రఫీ అంటే ప్రస్తుతం జనరేషన్ అవి ఇష్టపడే ఒక కళానాలి. ఈ ఫోటోగ్రఫీ అంటే ఏమిటో శ్రోతలకు వివరిస్తారండి.
1: తప్పకుండా మేడం. ముందుగా ఆల్ ఇండియా రేడియో వారికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలండి. ఈ ఫోటోగ్రఫీ అనేది 15వ శతాబ్దంలోనే కనుగొనడం జరిగిందండి. ఫోటోగ్రఫీ అనేది ఫోటో, కాంతి, గ్రఫీ అంటే రాత, అంటే డ్రాయింగ్ విత్ లైట్ అండి. కాంతితో రాయటం లేదా చిత్రీకరించడం, వెలుగు నీడల సమ్మేళనం అనొచ్చు, సమన్వయంతో కావచ్చు, ఈ ఫోటోగ్రఫీ ముడిపడి ఉంటుందండి. అలాగే ఈ ఫోటోగ్రఫీ యూనివర్సల్ మాధ్యమం లేదా భాషగా కూడా చెప్పవచ్చు అండి. దేశాల మధ్య, మనుషుల మధ్య ఏదైనా ఎల్లలు ఉంటుంది, కానీ దాన్ని చెరిపివేసే భాష ఏదైనా ఉందంటే మాత్రం అది ఫోటోగ్రఫీ అనేది ఖచ్చితంగా చెప్పవచ్చండి. కెమెరా లాటిన్ పదం నుంచి వచ్చిందండి. లాటిన్ పదాలైన కెమెరా అబ్స్క్యూరా నుండి వచ్చిందండి. దీని అర్థం అంటే చీకటి గది. కెమెరా అంటే చీకటి గది అని అర్థం అండి. ఎందుకంటే చిత్రాలను క్యాప్చర్ చేయడానికి తొలి ప్రయోగాలు చీకటి గదిలోనే జరిగినాయి. లియోనార్డో డావిన్సీ ఇటాలియన్ ఆర్టిస్ట్ అండి. రంధ్రం గల పెట్టి ద్వారా, పిన్హోల్ అంటారండి, పెట్టి ద్వారా సూర్యబింబాన్ని తెరపై తల్లకిందలుగా పడే విధంగా చేసి సూర్యగ్రహణాన్ని పర్యవేక్షించేవాళ్ళండి. దాని నుంచే ఈ ఫోటోగ్రఫీ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచే ఆలోచనకి నాంది పలికిందని కూడా చెప్పొచ్చండి. కాలక్రమంలో చాలా మంది శాస్త్రవేత్తలు చాలా చాలా ప్రయోగాలు చేసి దాన్ని అభివృద్ధి చేసి డెవలప్ చేశారండి. ఇప్పటికీ ఈ ఫోటోగ్రఫీకి చెప్పాలండి 186 సంవత్సరాల ఫోటోగ్రఫీ హిస్టరీ అండి. దీనికి ప్రధానంగా చెప్పేది లూయిస్ డాగ్రే. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా కూడా చెబుతారు. ఈ దృశ్యాన్ని పర్మనెంట్ గా ఉంచడానికి, చిత్రీకరించడానికి చాలా ప్రయోగాలు చేశారు ఆయన. రాగి పలక మీద వెండిపోతను పూసే విధానంతో అయోడిన్ అండ్ బ్రోమిన్ ఆ మిశ్రమంతో కలిపి ఆ ఫోటో చిత్రీకరణకు ఉపయోగించేవాళ్ళు. ఆ ప్లేట్ ని కెమెరాలో ఉంచి లాంగ్ టైమ్ ఎక్స్పోజర్ ని ఇచ్చేవాళ్ళండి. ఆ ఎక్స్పోజర్ వల్ల ఆ ఎదురుగా ఉన్న ఆ వెలుగు నీడల చిత్రం రికార్డ్ అయ్యేదండి. వాటిని పిన్ హోల్ కెమెరాగా కూడా అప్పుడు పిలిచేవాళ్ళండి. ఒక చిత్రానికి ఆ టైంలో మినిట్స్ లోనే ఉండేదండి. 40 మినిట్స్ వరకు అలా కలకుండా ఉండాల్సి వచ్చేది. ఏమాత్రం సబ్జెక్ట్ అనేది షేక్ అవ్వకూడదు, అలా ఉండేదండి. అంటే అప్పుడు మనుషుల్ని, నా జంతువుల్ని వీటిని ఫోటో తీసే ఆ పరిస్థితి అప్పుడు లేదండి. ఇప్పుడేమన్నా ఫోటో చేయాలంటే ఎంత లాంగ్ ఎక్స్పోజర్ టైం కాబట్టి బిల్డింగ్స్, హిస్టారికల్ స్ట్రీట్స్ లేదంటే స్ట్రీట్ ఫోటోగ్రఫీ వీటికి అప్పుడు ఎక్కువ ఉపయోగించేవాడండి. ఇప్పటికి కూడా బ్లాక్ అండ్ పిక్చర్స్ అనేది వాల్యూ అండి. ఇప్పటికి కూడా
0: సో జనరల్ గా ఫోటోగ్రఫీలో చాలా జోనర్స్ ఉంటాయి కదా. ఈ ఫోటోగ్రఫీలో ఉండే డిఫరెంట్ జోనర్స్ అయితే ఏముంటాయో వాటి గురించి ఒకసారి వివరిస్తారా?
1: ఈ ఫోటోగ్రఫీ అంచెలంచెలుగా ఏది పరిణామ క్రమంలో సైంటిఫిక్ గా డెవలప్ అయ్యి ఫోటోగ్రఫీ చాలా బ్రాంచ్లుగా విడిపడిపోయింది. ఇప్పుడు ఫోటోగ్రఫీ లేని డిపార్ట్మెంట్ లేదు. ఫోటో జర్నలిజం, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, యాడ్ ఫోటోగ్రఫీ, ఇండస్ట్రీ ఫోటోగ్రఫీ, అండర్ వరల్డ్ ఫోటోగ్రఫీ, వైద్య రంగానికి సంబంధించి కూడా ఎక్స్రే గానీ ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ లోకి వస్తాయి. ప్రెసెంట్ అయితే ఇంకా స్పోర్ట్స్, డాక్యుమెంటరీ, ఈవెంట్, ప్రొడక్ట్, ఆస్ట్రో ఫోటోగ్రఫీ, మ్యాక్రో ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్, ఏరియల్, ఇండస్ట్రియల్, ఫుడ్, ఫెస్టివల్ ఫోటోగ్రఫీ, జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్, చాలా బ్రాంచ్లుగా వచ్చినాయండి ఇప్పుడు.
0: సో ఇవన్నీ వేరియస్ జోనర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ.
1: చాలా జోనర్స్
0: అయితే మీరు చాలా సంవత్సరాలుగా ఈ ఫోటోగ్రఫీ అనే వృత్తిలో ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ తో ఒక ఫోటో అద్భుతంగా రావాలి అంటే దానికి కావాల్సిన అంశాలు ఏంటండి?
1: బెస్ట్ ఫోటోగ్రఫీ కావాల్సిన అంశాలు అంటే ఫస్ట్ మనకు సృజనాత్మకత. ఏ మనిషికైనా ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, కానీ మనం దాన్ని ఏ దృష్టితో చూడాలని, మన దృష్టిని బట్టి దృశ్యం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గా సముద్రంలో ఒక షిప్ వెళుతుందండి. మన షిప్ ని ఎంతవరకు కరెక్ట్ గా చూడగలుగుతామని ఆ ప్రెజెంటేషన్, మనకి ఏదైతే మనసుకు నచ్చిందో ఆ ప్రెజెంటేషన్ మనం ఫోటోలో చూపించాలి. అంటే చుట్టుపక్కల వచ్చే వాటర్, కింద సాండ్, మొత్తం డిస్టర్బెన్స్ ఉంది కూడా మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం అనేది ఫోటోగ్రఫీలో చూపించాలి మేడం. దానికి ముఖ్యంగా కావాల్సిన టెక్నికల్ అంశాలతో పాటు సృజనాత్మక దృష్టి, ముఖ్యంగా ఫోటోగ్రఫీ కావాల్సింది లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ అండి, విత్ పేషెన్స్. మీరు పేషెన్స్ లేకుండా ఏ పిక్చర్ తీయలేరు మేడం. గుడ్ క్వాలిటీ కెమెరాస్ తో పాటు ఇప్పుడు లెన్సులు, మంచి టాప్ లెన్సులు వచ్చినాయండి. దానిగా పిక్చర్ కదలకుండా ట్రైపాడ్స్ ఉన్నాయి. లైట్ అండ్ ఎక్స్పోజర్ మీద పట్టుకలిగి ఉండాలండి. ముఖ్యంగా ఎక్స్పోజర్ అండి, ఇప్పుడు షట్టర్, అపర్చరు, ఐఎస్ఓ మీద ఆధారపడి ఉంటుందండి. ఒక

0: ఒక పర్టికులర్ ఒక మనం పిక్చర్ తీసినప్పుడు పర్టికులర్ లైటింగ్ చూసి షట్టర్ ఎంత ఉండాలి, ఎక్స్పోజర్ ఎంత ఇవ్వాలి అనేది ఆటోమేటిక్ గా మనకి ఐడియా రావాలండి. అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. చాలా మంది ఆటో మోడ్ లో పెట్టి తీస్తుంటారండి, కానీ పిక్చర్ అయితే వస్తుంది కానీ అందులో ఉన్న కలర్స్ కానీ డెప్త్ కానీ అంత బాగా ఉండవండి. అవి మెయిన్ గా ఒక మంచి పిక్చర్ తీయాలంటే చాలా ఓపిక ఉండాలండి. మనం ఏమి చెప్పదలుచుకున్నాము డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఫోటోలో మనం చూపించగలిగితే ఆ ఫోటో క్లిక్ అవుతుంది మేడం. మెయిన్ లైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది, లైట్ ఫ్రేమింగ్ అండ్ మన పేషెన్సీ. ఇంత మంచి కెమెరా అయినా ఉండొచ్చు అండి, లక్షల్లో కెమెరాలు ఉండొచ్చు, అంతకుమించి ఇప్పుడు 80 లక్షల 90 కోట్ల రూపాయల వరకు చేసే కెమెరాలు కూడా ఉన్నాయి. మీరు ఎంత కెమెరా ఇచ్చినా కానీ మనం చూసే దృష్టి కరెక్ట్గా లేనప్పుడు ఆ ఫోటో ఎందుకో పనిచేయదండి. తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది. పోస్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే ఫోటో అయిన తర్వాత దాన్ని క్రాప్ చేసుకోవటం, దానికి ఉన్న కలర్స్ ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవటం, ఆ క్రాపింగ్ ఉన్నట్టు కూడా ఉంటుంది.
1: సో అయితే ఇందాక మీరు అన్నట్టుగా షట్టర్, ఎపర్చర్ అండ్ ISO ఏంటండి ఇవి?
0: షట్టర్ అనేది మనం ఒక పిక్చర్ తీసినప్పుడు ఆ సెల్యులార్ మీద కానీ ఆ ఫిల్మ్ మీద కావచ్చు ఎంతవరకు లైటింగ్ పంపించవచ్చు, దానికి కావాల్సిన లైటింగ్ ని ఆ స్క్రీన్ మీదకి ఎంతవరకు అనేది ఆ షట్టర్ పనిచేస్తుందండి. అది ఒక సెకండ్ లో అది ఒక 60 వంతో కావచ్చు, 125 వంతో కావచ్చు, 250 కావచ్చు, ఇప్పుడు 32,000 వంతు వరకు వచ్చేసింది షట్టర్. అక్కడ లైటింగ్ బట్టి ఉంటుందండి అది. అలాగే అపర్చర్ అనేది షార్ప్నెస్ కు పనిచేస్తుందండి. షార్ప్నెస్ కు ఉపయోగించేది అపర్చర్. లో లైట్ ఉన్నప్పుడు అపర్చర్ ఓపెన్ చేసుకోవాలండి. అపర్చర్ ఓపెన్ చేస్తే లైటింగ్ పెరుగుతుంది. అపర్చర్ బాగా క్లోజ్ చేస్తే లైటింగ్ తక్కువ వెళుతుంది. అది ఎలాంటి టైంలో అంటే బాగా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అపర్చర్ ని బాగా క్లోజ్ చేస్తే షార్ప్ పిక్చర్ షార్ప్నెస్ పెరుగుతుంది. ఓపెన్ చేస్తే ఓవర్ లైటింగ్ వల్ల పిక్చర్ తెల్లగా అయిపోయే అవకాశం వస్తుందండి. ISO అనేది ఫిల్మ్ స్పీడ్ అంటారండి, ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ అంటారని. ఫిల్మ్ స్పీడ్ స్పోర్ట్స్ కి ఎక్కువగా ఉపయోగిస్తారండి ISO అనేది. ఇప్పుడు డిజిటల్ కెమెరాలో మన సెట్టింగ్స్ లోనే వచ్చేసినాయి మేడం అవి.
1: ఇప్పుడు కెమెరాస్ లో రకరకాల కెమెరాలు ఉన్నాయి కదండి, అలాగే ఒక DSLR గానీ ఒక మిర్రర్ లెస్ కెమెరా అంటారు. సో వీటి మధ్యలో తేడా ఏంటండి?
0: DSLR అనేది షటర్ ఉంటుంది మేడం. షటర్ ఆ షటర్ వేగంతో బట్టి ఇందాక నేను చెప్పినట్టుగా రికార్డ్ అవుతుంది పిక్చర్. ఇప్పుడు వచ్చిన మిర్రర్ లెస్ కి షటర్ ఉండదు మేడం, ఆ డైరెక్ట్ గా అది స్క్రీన్ మీదకి రికార్డ్ అవుతుంది. DSLR కన్నా ఈ మిర్రర్ లెస్ అనేది షార్ప్నెస్ కలర్స్ ఎన్హాన్స్ చేస్తుంది మేడం. కానీ బ్యాటరీ ప్యాకప్ అనేది DSLR కి ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ క్యాప్చరింగ్ అనేది ఇదికి ఎక్కువ మిర్రర్ లెస్ కి.
1: బట్ బెస్ట్ ఫోటోగ్రఫీ కావాలి అనుకుంటే మీరు ఏది ప్రిఫర్ చేస్తారండి ఒక ఫోటోగ్రాఫర్? ఒక DSLR మిర్రర్ లెస్ అండి
0: బెస్ట్? మిర్రర్ లెస్ అది బెటర్. మిర్రర్ లెస్ ఇస్ ద బెటర్. టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, హై రెజల్యూషన్ ఉంటుంది, వాటికి ఎక్కువగా హై క్వాలిటీ తీసుకునే అవకాశం దాంట్లో ఎక్కువ ఉంటుందండి పిక్చర్స్ కి.
1: లైట్ ఫోటోగ్రఫీ రేంజ్ లోకి వచ్చామనుకోండి, నాచురల్ లైట్ ని ఇష్టపడతారా లేకపోతే ఆర్టిఫిషియల్ లైట్ కూడా పెడుతూ ఉంటారు కదండి, ఏది బాగుంటుంది?
0: ఇదైతే మాత్రం ఖచ్చితంగా నాచురల్ లైటే ఇస్ ద కరెక్ట్ మేడం. ఆర్టిఫిషియల్ లైట్ కన్నా నాచురల్ లైట్ అనేది చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ లైట్ అనేది అంటే పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, లేదంటే సినిమా వాళ్ళు వాడేది, ప్రతిదానికి లైట్ లేకపోతే అసలు ఏమి తీయలేరు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ లైట్ లో కొంచెం మనిషి కొంచెం కలర్ తక్కువ ఉన్నా లేదంటే ఒక షాడోస్ లాంటివి ఉన్నా వాటిని కవర్ చేస్తూ మొత్తం కూడా అంత కలర్స్ వైజ్ గా చూపిస్తుంది. ఈ నాచురల్ లైట్ అనేది కరెక్ట్. ఫోటోగ్రఫీ అంటేనే వెలుగు నీడలతో కూడింది, ఆ వెలుగు నీడలన్నీ మాయమైపోతాయి, ఫ్లాష్ చేస్తే వైట్ అయిపోతుంది, ఈవెన్ ఉంటుంది మీకు ఎక్కడ లైటింగ్ ఉండదు. అదే నాచురల్ లైట్లు అయితే నిజంగానే మనిషిని సహజంగా చూసినట్టు ఉంటుంది నాచురల్ లైట్ లో. నేను చెప్పాలంటే చాలా మంది ఇదివరకు పాత ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా నాచురల్ లైట్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. ఫ్లాష్ కూడా చాలా మంది వాడండి, వితౌట్ ఫ్లాష్ తో తీసే పిక్చర్స్ నిజమైన ఫోటోగ్రఫీ చెప్పాలంటే.
1: సో ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఒక పెద్ద ప్రాసెస్ కదండి, ఒక పెద్ద కెమెరా కావాలి, దాంట్లో రీల్ ఉండాలి, ఇప్పుడు ఆ తర్వాత కూడా ఈ చిప్ పెట్టుకోవడం ఇవన్నీ వచ్చేవి. బట్ ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మొబైల్ లో కెమెరా ఉంటుంది. సో ఈ మొబైల్ ఫోటోగ్రఫీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి ఎటువంటి సమస్యలు ఉన్నాయంటారండి?
0: తప్పనిసరిగా ఉన్నాయండి అందరూ. అది ఎలా అంటే చాలా మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది చెప్పాలంటే. ఏ ఫంక్షన్ అయినా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఒకప్పుడు చూడండి మేడం, పాస్పోర్ట్ ఫోటో దిగాలంటే స్టూడియోకి వెళ్ళి చక్కగా తీయించుకొని ఆ ఫ్రేమ్ తీసుకొని చక్కగా ఎంత మురిసిపోయేవాళ్ళని చూసి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఇంట్లో తీసుకుంటాం, డైరెక్ట్ గా ల్యాబ్కి వెళ్తాం, ప్రింట్లో ల్యాబ్ కూడా అవసరం లేదు. జిరాక్స్ షాప్కి వెళ్ళినా వాళ్ళు మనకు ఒక చిన్న కార్డులో 8 ఫోటోస్ వచ్చే విధంగా వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తున్నారు. దాంతో ఫోటో స్టూడియో వాళ్ళకి చాలా నష్టం అండి. ఇది ఒకప్పుడు స్టూడియో వాళ్ళకి బర్త్డే ఫంక్షన్లని, ఇంట్లో జరిగే ఫంక్షన్లకి ఏదైనా సరే ఫోటోగ్రాఫర్ని పిలిచేవాడండి. ఇప్పుడు పెద్ద వాళ్ళంతా వాళ్ళే ఫోన్లో తీసుకోవడం. అలాగే మా జర్నలిజం ఫీల్డ్ దగ్గరకు వచ్చేసరికి కూడా ఒకప్పుడు మేము ఫంక్షన్ కవరేజ్కి వెళ్ళి ఫోటోగ్రాఫర్ మా వచ్చే వరకు కూడా మన కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక కార్పొరేటర్ అయినా లేదంటే ఒక MLA అయినా వాళ్ళు ఫోన్లో తీసి మాకు పంపించేస్తున్నారు. పంపించడంలో వేగంగా ఫోటోలు వస్తున్నాయి, సమయం సేవ్ అవుతుంది, అంతవరకు ఓకే. బట్ అది క్వాలిటీ అనేది బాగా దెబ్బతింటుంది. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వెళ్ళి తీసిన పిక్చర్ కి ఫోన్ లో తీసిన ఫోటోకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాను గుర్తించే వాళ్ళు చాలా తక్కువ అండి. ఫోటోలు తీసుకునే వాళ్ళు కూడా మనకు ఫోటో వస్తుంది వచ్చేస్తుంది అనుకుంటున్నారు, కానీ అది ఎంత క్వాలిటీగా ఉందనేది వాళ్ళు కూడా ఆలోచించాలి.
1: సో ఈ ఫోటోగ్రఫీలో ఈ టెక్నాలజీ మార్పులు కూడా వస్తున్నాయి కదండి, అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, ఫేక్ ఫోటోగ్రఫీ ఉంది, ఇటువంటి సాంకేతికత ఫోటోగ్రఫీ పై చూపుతున్న ప్రభావం ఏంటండి?
0: అప్గ్రేడ్ అని అనుకుంటున్నాం కానీ దానికన్నా డిగ్రేడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏఐ పిక్చర్లు చూస్తే చాలా బాగుంటాయి, క్యూట్ గా ఉంటాయి, కానీ అది నిజం కాదు. ఏదో బొమ్మ ఏదో కదులుతున్నట్టు డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది తప్ప అది నేచురల్ గా అయితే కాదు. సహజంగా కెమెరాతో తీసిన వీడియోలకి ఏఐతో తీసిన వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఈజీగా కూడా మనం చెప్పేయచ్చు, దానివల్ల కూడా నష్టాలు ఎక్కువే ఉందండి. అంటే మనం కాంతి ఇప్పుడు మనం అక్కడ ఉండం, కానీ మనం ఉన్నట్టుగా అక్కడ క్రియేట్ చేసి మంచి ఈజీగా చూపించవచ్చు. అది వాయిస్ తో గానీ ఆ మూవీతో గానీ చూపించవచ్చు. దానివల్ల లాభం కన్నా నష్టాలు ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే అది ఫేక్ గా కూడా రికార్డ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. డీఫేక్ పిక్చర్స్ అది ఇంకా మరీ దాని ఇప్పుడు ఇప్పుడు సైబర్ క్రైమ్ అంతా కూడా ఫేక్ ఫోటోస్ వల్ల ఎక్కువ. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒక నిజం గడపల దాటేలోపు అబద్ధం ఊరు చుట్టొస్తుందని ఫేక్ అది ఖచ్చితంగా వర్తిస్తుంది. అది ఒక ఫోటో పెట్టేస్తారు, మార్ఫింగ్ చేసి ఫోటో పెట్టేస్తారు, ఒక ఏదో ఒక పిక్చర్ తలలు మార్చి డ్రెస్ మార్చి పెట్టేస్తారు, అది నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్ళకి కొన్ని రోజులు పట్టేస్తుంది, సమయం వృధా అవుతుంది, త్వరగా తేల్చకపోతే ప్రెషర్ ఎక్కువ అవుతుంది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది, కొన్ని కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితికి వచ్చింది. కానీ ఇటువంటి అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, కొన్ని జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి వాటి వల్ల.
1: ఐడెంటిఫై చేయొచ్చు అండి,
0: తప్పనిసరిగా అండి. టెక్నికల్ గా ఉంటుందండి, ఫోటోగ్రఫీలో ఫోటోషాప్ లో దాని వివరంగా చూస్తే తెలిసిపోతుందండి, ప్రొఫెషనల్ గా తెలుస్తుందండి. కానీ అది తెలుసుకునేటప్పుడు లోపు ఈ లోపు జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇవి అరికట్టాలంటే వాళ్ళకి శిక్షలు కూడా కఠినంగా ఉంటేనే అవి భయం అనేది ఉండాలి జనాలకి. లేదంటే ఇది ఇలాగే ఉంటుంది అనుకుంటే ఎంతమంది ఆకతాయిలు పుట్టుకొస్తున్నారో చూడండి. కొంతమంది ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటేనే ఖాళీలకు వెళ్ళాలని కూడా భయపడిపోయిన పరిస్థితి వచ్చింది ఆడపిల్లలకి.
1: సో ఇలాగే ఈ వృత్తిలో మీరు ఎదుర్కొన్న కష్టమైన పరిస్థితి ఎప్పుడైనా అనిపించింది?
0: ఉంటామండి. మెయిన్ అన్నిటికన్నా కూడా జర్నలిజం కి ఇష్టపడే వచ్చాం. ఈ ఫోటో జర్నలిజం, ఈ ఫోటో జర్నలిజం ఎందుకు వచ్చాడు మేడం అంటే ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ అనేది ఇన్ని జోనర్స్ ఇందాడు, ఇన్ని జోనర్స్ చెప్పాం ఫోటోగ్రఫీలో. ఒక ఫోటో జర్నలిజం అనేది ఉంటుంది, ఎందుకంటే జనాలకు దగ్గరగా ఉండదండి వాళ్ళ సమస్యలు, సాధక బాధలు, జనాల యొక్క సాధక బాధలు. ఒక కళ, కల్చర్ గా మనం కల్చర్ చూపించవచ్చు, ఒక స్పోర్ట్స్ చూపించవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక ట్రైబల్స్ సమస్యలు, ఆ సమస్యలు మనం చెప్పవచ్చు. అంటే జనాలకు దగ్గరగా ఉంటామండి. మనం తీసిన కూడా కొన్ని వేల మంది మన్నాడు చూస్తున్నప్పుడు ఆ వచ్చే ప్రశంసలు మనసుకి చాలా హాయిగా ఉంటుంది అండి. అంటే చెప్పాలంటే సాటిస్ఫాక్షన్, మనం చేసిన పనికి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అందుకోసమే మనకి ఇందులో పెద్దగా ఇన్కమ్ లేదు అని తెలిసినా సరే ఫోటో జర్నలిజం ఎంచుకున్నది.
1: సో మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చిన ఫోటో ఏదండి ఇన్నాళ్ళు మీ ఫోటోగ్రఫీ వృత్తిలో?
0: చాలా ఉన్నాయి మేడం. నా ఫస్ట్ అవార్డు రాజమండ్రిలో తీసుకున్నాను మేడం. దాని పిక్చర్ పేరు కూడా సన్ ఆఫ్ మదర్ ఇండియా, టైటిల్ కూడా నేనే ఎంచుకున్నాను. భారతమాత విగ్రహం ఉంటుంది, చిన్న విగ్రహం. ఆ విగ్రహాన్ని ముందు రోడ్డు పక్కన పిల్లలు ఉంటారు కదా మేడం, ఎక్కడో దొరికిన ఆకులు ఒక ఇడ్లీ తింటూ భారతమాత పాదాల కింద కూర్చొని తింటున్నాడు. ఆ పిక్చర్ వేసినప్పుడు నేను తీసాను, పిక్చర్ పబ్లిష్ అయింది. దానికన్నా కూడా రాజమండ్రి నుంచి అది సెకండ్ అవార్డుగా ఎన్నికైంది. అప్పుడే నాకు ఫస్ట్ అవార్డు కాబట్టి ఇంకా అది అలా గుర్తుండిపోయింది. అలాగే చాలా పిక్చర్లు, అన్నిటికన్నా ముఖ్యంగా నేను చేసిన ఛాలెంజింగ్ అసైన్మెంట్స్ లో 2001 టైంలో బషీర్ బాగ్ హైదరాబాద్ లో బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంలో జరిగినప్పుడు కాల్పులు జరిగింది మేడం. అప్పుడు ఇక్కడే ఉన్నాను మేడం, ఇక్కడ నుంచి కవర్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ గుర్రాలు ఆ లాఠీలు అయితే మామూలు జనరల్ గా అనుకున్నాం. 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం పెరిగే కొద్ది అక్కడ హీట్ జనరేట్, మాకేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక పక్కన బుల్లెట్స్ వాళ్ళు ఫైర్ చేస్తారు, ఓ పక్కన ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓ పక్కన వాళ్ళు రాళ్లతో వాళ్ళు రాళ్ళు ఇస్తున్నారు. మధ్యలో మేము ఉన్నాం మేము ఆ టైంలో. ఆ టైంలో ముగ్గురు కూడా చనిపోయారు. ఆ జరిగేటప్పుడు కొంతమంది తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు నాకు. వాళ్ళు మన కళ్ళ ముందు పండినప్పుడు ఆ బాధ అనేది, అంటే అంత పెద్ద ఉద్యమం కవర్ చేసామన్న ఆనందం కన్నా రెండోసారి అటువంటి సన్నివేశాలు అటువంటి ప్రయత్నం మళ్ళీ రాకూడదని అనిపించిందండి. అది కళ్ళ ముందే ఒక వ్యక్తి ప్రాణం పోతున్నప్పుడు అది తీయడానికి ఓకే బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధ అనేది కూడా అలాగే ఉంటుంది.
1: అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా వాటి గురించి,
0: నందిగామ ఏరియాలో ఫ్లడ్ కవరేజ్ కి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 5-6 కిలోమీటర్ లోపల ఒక విలేజ్ ఉంటుంది మేడం. అక్కడికి వెళ్ళాలంటే అసలు దారి లేదు, దాదాపు ఒక తాడి చెట్టు అంత హైట్ లో వాటర్ వెళుతుంది. దానికి ఆనుకుని తాడి చెట్లకు ఆనుకుని వాటర్ వెళుతుంది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఈ సింథటిక్ బోట్ లో వెళ్తున్నారు, సేవ్ చేసి తీసుకొస్తారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మంచి ఉధృతంగా ఉంది, నాకేం ఫోటోలు తీయాలనుంది. రబ్బర్ బోట్ లో వెళ్ళినప్పుడు నేను వాళ్ళని అడిగితే వద్దు మీరు కూర్చోదారు వద్దు అన్నారు. నేను వస్తానండి అంటే నాతో పాటు వచ్చిన మా రిపోర్టర్ డ్రాప్ అయ్యి వెళ్ళి ఫోటోలు తీసుకుంటారా అన్నారు. నేను వెళ్ళాను.

0: వెళ్ళాను, అసలు ధైర్యంగానే ఎక్కాను. కానీ కొంచెం సగం దూరం వెళ్ళగానే నాకు ఒరవడి బాగా పెరిగిపోయిందండి. బోటు ఇలా తాటి చెట్ల పక్కన చెల్తున్నప్పుడు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిన పాములు తాటి చెట్టుకి మొత్తం వేలాడుతూ వాటిని చుట్టుకుని ఉన్నాయి పాములు. ఆ పక్క నుంచి వెళ్తుంది. వెళ్లే టైంలో ఈ బోటు ఎందుకు కొన్ని కారణాల వల్ల ఒక 10 సెకండ్లు ఆగింది మేడం. ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ ఇంజిన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఆ ఉరవడికి రింగులు తిరుగుతూ వెళ్ళిపోతుంది. అది ఎటుల పోతో తెలియదు. వెళ్ళిందంటే అది ఎటు కొట్టుకుపోతో తెలియదు. ఇంకా దూరం నేను బోట్ లో ఉన్నాను. ఎన్డీఆర్ఎఫ్ఎల్ ఏమో వాళ్ళు ధైర్యం చెప్తున్నారు, కానీ అసలు అది రింగులు తిరుగుతూ వెళ్ళిపోతుంది. ఇతనేమో మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆ థ్రెడ్ లాగుతున్నాడు. లక్కీగా మళ్ళీ అది అంటే ఇంజిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లోనికి ఎలా తీసుకెళ్లారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది కూడా నేను పిక్చర్లు తీసుకున్నాను మేడం. అని అటువంటి టెన్షన్స్ కూడా మేము పడ్డాం. అలాగే మీరు చెప్పింది బషీర్ బాగు కాల్పుల్లో కూడా మా మీద రాళ్లు వచ్చి పడ్డాయి. అటు అంటే మా దగ్గరికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఆ టైంలో ఉద్యమకారులు రాళ్లు మా మీద పడడం, రాళ్ల నుంచి తప్పించుకుని వేరే గోడ పక్క పారిపోవడం ఇవన్నీ జరిగింది. సహజంగా మేము లాఠీ చార్జెస్ ఫోటోస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులకి అడ్డంగా ఉన్నప్పుడు వాళ్ళని తాగేటప్పుడు మేము ఫోటోలు తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి పడవలసిన లాఠీ దెబ్బలు కూడా మాకు పడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. నేను విజయవాడలో సూర్యారావుపేట నక్కల్ రోడ్ లోని స్టూడియో ఆనంద్ లో వర్క్ నేర్చుకున్నాను మేడం. 15 ఇయర్స్ టెన్త్ క్లాస్ టైమ్ లోని ఫోటో స్టూడియో జాయిన్ అయిపోయాను మేడం. ఆ వర్క్ చేసుకుంటూ వాళ్ళకి ఫోటోగ్రఫీకి కావాల్సిన వర్క్ షీట్స్ ఫిల్మ్స్ తీసుకురావటం అలా మెల్లగా వర్క్ నేర్చుకున్నాను. స్టూడియో ఓనర్ గారు ఫోటోలు చూస్తూ ఉండేవాడు, పేపర్లు వస్తుండేవి. పేపర్లు వస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆయన ప్రింటింగ్ నన్ను ఏమనేవాళ్ళు, ప్రింటింగ్ ఫోటో ప్రింటింగ్ బాగా చేసేవాడి మన స్టూడియోలో ఉండగా. ఫోటో ప్రింటింగ్ చేసినప్పుడు ఆయన ఏదైనా ఒక సభా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రింట్ నేను చేసేవాడిని. అప్పుడు మన్నాడు ఫోటో వచ్చేది, నేను చూసేవాడిని, చాలా హ్యాపీ అనిపించేది నేను ప్రింటింగ్ చేసిన ఫోటో. అందులోంచి నాకు ఉత్పన్నం ఏంటంటే నేను ప్రింట్ చేసింది చూస్తే నాకు ఎంత హ్యాపీ వస్తుంది, నేను తీసిన ఫోటో చూస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ విధంగా స్టార్ట్ అయింది మేడం నాకు అక్యురసిటీ అనేది. ఇంకా ఎప్పుడైనా సండే నాకు ఏమైనా సెలవు వచ్చినాయా లేదంటే పండగ బాబాలు సెలవు ఇచ్చినా ఆ స్టూడియోలో మా వండర్ గారిని ఫోటో కెమెరా అడిగి ఒక చిన్న ఫిల్మ్ కొనుక్కొని పత్రికకు కావాల్సిన స్టైల్లో ఈ ఫొటోస్ ఎట్లా ఉంటాయని బయట తిరుగుతూ అక్కడ కృష్ణానది కానీ అందరినీ ఫోటోలు తీస్తూ ఉండేవాడి. అలా తీసినప్పుడు ఒక్కొక్క 2-3 పిక్చర్లు బాగున్నాయి. అప్పుడు కృష్ణా పత్రికలో పబ్లిష్ అయింది మేడం నా పేరు మీద. ఇంకా అప్పటి నుంచి
1: పర్టికులర్గా మీకు ఇష్టపడే జోనర్ ఏంటండి?
0: హ్యూమన్ ఇంట్రెస్టెడ్ పిక్చర్స్ మేడం. హ్యూమన్ ఇంట్రెస్టెడ్ అండ్ నేచర్. నేచర్ ఫోటో తీస్తే వచ్చే ఆనందం చాలా బాగుంటుంది మేడం. మనసు మనం కూడా చాలా ఫ్రీ అయిపోతాం. నేచర్ నేచర్ లేదా సార్, అది వాటర్ కావచ్చు, చెట్లే కావచ్చు, లేకపోతే యానిమల్సే కావచ్చు, ఏదో నేచర్ కి సంబంధించి ల్యాండ్స్కేప్ కానీ స్కై కావచ్చు అండ్ జర్నలిజం.
1: వీటిలో మీరు స్టిల్ ఫోటోగ్రఫీకి ఎక్కువ ఆసక్తి చూపిస్తారా, లేకపోతే ఈ మూవ్మెంట్ ఉంటుంది కదండి వీడియో కైండ్ ఆఫ్ థింగ్, వాటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారా?
0: ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రఫీ, ఎందుకంటే స్టిల్ ఫోటోగ్రఫీకి పేషెన్స్ కావాలండి. పేషెన్స్ కావాలి, ఆ టైం క్లిక్ చేయాలి, టైమింగ్ పట్టుకోవాలి. వీడియో మనం రికార్డ్ ఆన్ చేసి మనం చూపించగలం, అలా ఉంచేస్తే దానికి అది రికార్డ్ అవుతుంది. కానీ స్టిల్ అట్లా కదా మేడం, పర్టికులర్ టైం లో క్లిక్ చేస్తేనే దొరుకుతుంది. ఆ మజా అనేది స్టిల్ ఫోటోగ్రఫీలోనే ఉంటుంది.
1: సో ఒక మంచి ఫోటోగ్రాఫర్ కి ఉండవలసిన లక్షణాలు ఏంటండి?
0: మూడు సెన్స్ మేడం. టైమింగ్ ఉండాలి, సృజనాత్మకత శక్తి, మనం చూసే దృశ్యం బట్టి దృశ్యం ఉంటుంది, స్పెండ్ చేసే టైం. మనం నేచర్ ఫోటో తీయాలనుకోండి, మంచిని ఫోటో తీయాలంటే ఎర్లీ అసలు అదే టైం లో వెళ్ళాలి. కుదిరింది కదా మధ్యాహ్నం వెళ్తే మంచు ఉండదు, క్లౌడ్స్ ఉంటాయి. క్లౌడ్ ఫార్మేషన్ అనేది వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత క్లౌడ్ అనేది చాలా నీట్ ప్లెజెంట్ గా ఉంటుంది. ఆ టైమింగ్స్ చూడాలి మేడం, టైమింగ్, ఫ్రేమింగ్ అండ్ పేషెన్సీ పర్టికులర్ గా ఉండాల్సింది. మీకు తర్వాత మీరు 2 లక్షలు పెట్టుకున్న కొనుక్కున్న కెమెరా అయినా తర్వాత సంగతి, ముందు ఫోటోగ్రాఫర్ కావాల్సింది ఈ పేషెన్సీ అనేది ఉండాలి.
1: ఫోటోగ్రఫీలో ప్రస్తుతం కెరీర్ అవకాశాలు ఎలా ఉన్నాయంటారండి?
0: చాలా బాగా ఉన్నాయి మేడం. చాలా జోనర్స్ ఉన్నాయండి. ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ, అండర్ వరల్డ్ ఫోటోగ్రఫీ, జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్, రకరకాలుగా ఉంది. ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఇస్రో ఉంది మేడం, అందులో ఫోటోగ్రాఫర్. లేదా సైంటిఫిక్ గా ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగానికి చెందిన ఫోటోగ్రఫీ పోస్టులు ఉన్నాయి మేడం. కానీ చాలా మంది తెలియదు, అందులో జాయిన్ అవ్వాలనుకుంటే చేయవలసిన కోర్సులు కూడా ఉన్నాయి. క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే కనుక వాళ్ళ మెరిట్ ని బట్టి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందులో కాని వాళ్ళు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో కూడా చాలా బాగా వాళ్ళకున్న స్కిల్స్ ని బట్టి మంచి ఆదాయ వనరులు ఉన్నాయి మేడం. ఫోటోగ్రఫీ ద్వారా మనం డబ్బులు సంపాదించాలి, మన అందులో నిలబడాలంటే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. దాని తగ్గట్టు మన పర్ఫార్మెన్స్, మన స్కిల్స్ కూడా అదే విధంగా ఎఫర్ట్ చేయాలి మేడం.
1: సో ఒక ఫోటో తీస్తున్నప్పుడు నేచురాలిటీకి, సహజంగా ఉండేదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారా మీరు, లేదా ఫిల్టర్స్ పెట్టి చేస్తే
0: మేడం? అసలు ఫిల్టర్ కట్టడం మేము ఫుల్ అపోజ్. మా మనస్తత్వం అది, ఆ ఫిల్టర్లు పెట్టేది చేసి మేము ఫోటోగా అటువైపే ఉండిపోవడం. ఎప్పుడైనా నేచురల్ గా ఉండి మన ఇంట్లో ఓ పిల్లల ఫోటోలు చిన్నప్పుడు నవ్వుతున్నప్పుడు సహజంగా నవ్వుతున్న ఫోటోలు తర్వాత మీరు ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చూపించండి, అందులో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. అదే మీరు ఫిల్టర్లేసి తీసిన వల్ల అది టెక్నికల్ గా ఆ గొప్పతనం కనబడుతుంది తప్ప ఆ ఫోటోలో మన ఫీలింగ్స్ ఎక్కడ కనపడు. తయారు చేస్తుంటే ఫిల్టర్

0: వాడు వాడు గొప్పతనం కనిపిస్తుంది, అంతే తప్ప ఆ ఫోటోగ్రఫీ గొప్పతనం ఎక్కడ కనబడదు. ఎప్పుడైనా సరే ఫోటో బాగుండాలి, ఒక ఫోటోగ్రాఫర్ వాల్యూ నిలబడాలంటే నేచురల్ ఫోటోగ్రఫీని చేస్తేనే ఫోటోగ్రాఫర్ యొక్క వాల్యూ ఉంటుంది.
1: ప్రస్తుతం వస్తున్న యువ ఫోటోగ్రాఫర్లకి ఎక్స్పీరియన్స్డ్ ఫోటోగ్రాఫర్ గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: టైంలో అయితే

0: తీసిన తర్వాత సరిగా అవి రాక, కస్టమర్స్ తో అప్రిషియేషన్ లేక ఏంటి ఇలాగ అయిపోయింది అని చెప్పేసి అని వాళ్ళు ఇబ్బంది పడే కన్నా కూడా అట్లా ఎఫర్ట్ పెట్టి కరెక్ట్ వర్క్ నేర్చుకుని వస్తే మంచిదండి. ఎందుకంటే ఈ ఫోటోగ్రఫీలో కాంపిటీషన్ కూడా అలాగే చాలా ఎక్కువ ఉంది. ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా స్కిల్స్ నేర్చుకుని వస్తే బాగుంటుందండి. మీరు ఎఫర్ట్ పెట్టండి, ఆ ఫ్రేమింగ్ అనిసండి, లేదంటే మీకు తెలిసిన సీనియర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళు మనకు చెప్పేది ఏంటి, మనకు ఆళ్ళకన్నా ఎక్కువ తెలుసు, గూగుల్ని ఫాలో అయిపోతే చాలు, కెమెరాలు కొనేసి మళ్ళీ వెనక రిటర్న్ అయిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. కష్టపడండి, కెమెరా కొన్న తర్వాత మీరు ఒక 6 నెలలు దాని మీద ట్రైన్ అప్ అప్పుడు వెళ్ళండి ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్ లోకి. కొన్న వెంటనే వెళితే మీరు చతికిలు పడడం ఖాయం. అది
1: ఒక ఫోటోగ్రాఫర్ కి ఉండవలసిన నైతిక బాధ్యత, పాటించవలసిన నైతిక నియమాలు ఎలా ఉండాలండి?
0: తప్పనిసరిగా మేడం, ఫోటో జర్నలిజం సంబంధించి అయితే మాత్రం ఏదైనా ఒక కెలామిటీస్, విపత్తులు జరిగినప్పుడు లేదంటే ఏదైనా జరగరాని సంఘటనలు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ బంధువుల రోదనలు ఇవన్నీ ఉంటాయి మేడం. వెళ్ళినప్పుడు వాళ్ళ మూడ్స్ మనం తీయాలంటే కొంచెం దూరంగా ఉంచాం వాళ్ళకి, వాళ్ళు ఉండే ప్యానిక్ మూడ్ నుంచి మనం వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా ఇబ్బంది పెట్టేసి వాళ్ళ మొహాల్లో కెమెరాలు పెట్టేసి ఇటు చూడండి అటు చూడండి అలా కాదు ఇలా కాదు, నేను ఏదైతే సహజంగా దూరం నుంచి మీరు రికార్డ్ చేసుకోండి వాళ్ళ ఫీలింగ్స్ ని, వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరికాదు. అలాగే ఎక్కడ పర్టికులర్ ఒక ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక పిక్చర్ ఫోటో కావాలన్నప్పుడు ఒక మనుషులు ఎవరైతే ఉన్నారో మీ ఫోటో ఈ పేపర్ లో వస్తుంది మళ్ళీ అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకుని. కొంతమందికి ఆ ఫీలింగ్ ఉండదు, మేము పేపర్ లో రాకూడదు, ఏదో వాళ్ళకు ఉంటే కొంత గోప్యతలు ఉంటాయి వాటికి, అంటే సివిక్స్ కి వాళ్ళకి ఆ విధంగా భంగం కలిగించుకుంటే విధంగా ఉండాలి, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టి ఏది కూడా చేయకూడదు.
1: సో రాజు గారు, ఆకాశవాణి తరఫున మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ చక్కటి విషయాలు మాకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియో వారికి నా ధన్యవాదాలు.
1: ఇంతవరకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి ఫోటోగ్రాఫర్ ఊడిముడి పెద్దిరాజు, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు, ముందుగా వాణిజ్య ప్రకటనలు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం శీర్షికన ఫిలిం గీతాలు వినబోతున్నారు. ముందుగా వినబోతున్న పాట కోకిలమ్మ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: తెలుగు సాహితీ మణితీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నవమన్మధుడు చిత్రం నుంచి ధనుష్ సునీత శాస్త్రి పాడిన పాట వింటారు. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం, రాకేంద్ర మౌళి సాహిత్యం.

తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి జావేద్ అలీ పాడారు వాంటెడ్ చిత్రం నుంచి.

0: కార్యక్రమంలో తర్వాత భువనచంద్ర గీతానికి కార్తీక్ క్రిష్ హరిణి పాడిన పాట నీవల్లే నీవల్లే చిత్రం నుంచి.
1: మృదు మధురంగా

0: కలవు అదియే మాకు పదివేలు
1: అడిగిన విస్తే అంటే చాలు అదియే మాకు పదివేలు.
2: 1957 అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైన తోడికోడళ్ళు చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుంచి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్ లో పర్యటిస్తారు. బిడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ లో

0: భారత్ కు చెందిన ధ్రువ్ కపిల తనిషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది 6-8% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీ రంగంపై బలమైన దృష్టి అనే 4 ప్రధాన మూల స్తంభాల ఆధారంగా ఈ వృద్ధి నడుస్తోందని మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ పెట్టుబడుల సదస్సు 2026 ప్రసంగిస్తూ ఆయన, భారత్ ప్రతి సంవత్సరం సుమారు 130 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెడుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు కీలకమైన భాగమని అన్నారు.
1: We have been growing at a very sustained pace of 6-8% growth band with moderate under control inflation, with very good balance sheet and making sure that the entire country grows together. This is possible because of the 4 pillars of our growth story: investment in social, digital and physical infrastructure.
0: దేశంలోని రైల్వే నెట్వర్క్ లో ఈనాడు 99.6% విద్యుదీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 38,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు అదనంగా నిర్మించామని, అలాగే 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల భాగస్వామ్యం, ఉమ్మడి వృద్ధి సాంకేతికతలపై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మొదటి 3 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 96 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, 35,000కు పైగా భారీ పరిశ్రమలు, 22,000కు పైగా స్టార్టప్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఈ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఉన్నారు. 2022 స్థాపించిన ఐఎస్ఎంఆర్ భారత్ సింగపూర్ మధ్య ఒక కీలకమైన ఉన్నత స్థాయి ఆర్థిక వేదిక. ఇది అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, వైద్యం, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత అనే 6 ప్రధాన విభాగాల కింద పురోగతిని సమీక్షించడానికి, కొత్త సహకార రంగాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగాల కింద సాధించిన పురోగతి ఆధారంగా ముందుకు సాగడానికి, భారత్ సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 4వ ఐఎస్ఎంఆర్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు న్యాచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాల పరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతా రంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5 లక్షల 20

0: 4,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025-27 బ్యాచ్ ట్రైనీ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రేపు జరగనున్న 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల ప్రొఫెషనల్ కోర్స్ 2వ విడత ముగింపు వేడుకలకు కూడా ఆయన హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక హోటల్లో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. ఫైర్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయని, 3వ అంతస్తు నుండి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడంపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాధాకృష్ణన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దుర్ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. వీరు మకావూకు చెందిన లియాంగ్ వెంగ్చి జోడీపై 21-11, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. ఈ జోడీ తదుపరి రౌండ్లో చైనాకు చెందిన చెన్ఫాంగ్ గువో జిన్వా జంటతో తలపడుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6-8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో క్యాన్సర్పై అవగాహన ఆవశ్యకత, ఈ అంశం గురించి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్రరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
1: క్యాన్సర్ అన్నది ఒకప్పుడు ఎక్కడో విన్న పదంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా విస్తరించిపోతున్నది. దీనికి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆహారపు అలవాట్లు అంటారు, కొంతమంది మన లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటారు. కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఒక సామాన్య మానవుడికి తెలియడం చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు మనకి అసలు క్యాన్సర్ మీద ఉన్న అపోహలను వీటన్నిటిని నివృత్తి చేయడానికి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జయచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం జయచంద్రారెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్కు గల కారణాలు ఏమిటంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ క్యాన్సరు నిజంగా పెరుగుతుందా, ఎక్కువ వ్యాపిస్తుందా, అది పట్టణాలకు మాత్రమే సంబంధించిందా, లేకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్ మారుమూరు పల్లెల వరకు కూడా వెళ్తుందా అనేది ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇదే క్వశ్చన్ మాకు ప్రతిరోజు డే టు డే ప్రాక్టీస్లో ప్రతి ఒక్కరి నుంచి అడుగుతున్న క్వశ్చన్. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన వారు ఫస్ట్ థింగ్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అడిగే క్వశ్చన్ ఇదే. అండ్ వాళ్ళకి ఇది ఎంత భయభ్రాంతులుగా అయిపోయారంటే, ఈ క్యాన్సర్ అనేది ఇంకా మనం నయం చేయలేమా, ఈ క్యాన్సర్ వస్తే ఇంకా జీవితం ఎక్కడితో అంతమైపోతుందా, ఇది మా పిల్లలకు కూడా వస్తుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ అడగడం అనేది జనాలందరూ కూడా తెలియాల్సిన అంశం. ఇది క్యాన్సర్ నిజంగానే పట్టణాలకే కాదు మారుమూల ప్రదేశాలకు కూడా పెరుగుతుంది. ఇంతకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ అనే ఇన్సిడెంట్స్, ఒక సంవత్సరంలో క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయినవి డెఫినెట్గా చాలా చాలా ఎక్కువ నెంబర్స్లో పెరుగుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి నేను మీకు వివరంగా చెప్తాను. ఎంత పెరుగుతున్నాయంటే, ఒక 2022 సంవత్సరానికి రికార్డ్ చేస్తే 2025 ఇంకా రికార్డ్ అవుతా ఉంది, ఇంచుమించు 14.5 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆడవారు లేదు, మగవారు లేదు, ఇద్దరిలో ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ యొక్క క్యాన్సర్ వల్ల మరణాలు అనేవి చూసుకుంటే 9.6 లక్షల క్యాన్సర్ డెత్స్ ఒక్క 2022 సంవత్సరంలో మాత్రమే రికార్డ్ అయ్యాయి. దీంట్లో కూడా ఇద్దరికి, ఆడవారికి మగవారికి, ఇంచుమించు 4.6 లక్షలు 4.9 లక్షలు క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ మరణాలు మనం చూసాం. అండ్ ఈ క్యాన్సర్ యొక్క నెంబర్స్ చూస్తే మన దేశము 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా, అండ్ నెక్స్ట్ ఇండియా. ఇంత నెంబర్స్ పెరగడానికి కారణం చాలా రకాలు ఉన్నాయి. వివరంగా క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక 2-3 లైన్స్లో నేను అన్నిటినీ కొలాబరేట్ చేసి ఒక ఆక్రోనిమ్ కూడా దీనికి కాయిన్ చేశాను. స్టెప్ అనే ఒక పదం దీనికి కాయిన్ చేశాను. సో దట్ మనకు జనాలు వినప్పుడు కానీ దాని గురించి అర్థం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ కారణం సోషల్ ఫ్యాక్టర్స్. ఒకనొక రోజుల్లో మేబీ 2-3 దశాబ్దాలు క్రితము క్యాన్సర్ అనగానే భయపడిపోయేవాళ్ళు. అదొక సోషల్ స్టిగ్మా, ఎవరు బయటకు కూడా వచ్చేవారు కాదు. పక్కింట్లో వాళ్ళకి చెప్పడం దేవుడికి ఎరుగు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. అలాంటప్పుడు పేషెంట్ను మనము హాస్పిటల్కి వస్తారని అనుకోకూడదు. రానప్పుడు ఆటోమేటిక్గా నెంబర్స్ డాక్యుమెంట్ అవ్వవు. సో అప్పుడు లెక్క చూసుకుంటే ఇలా 14.5 లక్షలు ఉండేవి కాదు. ఒప్పుకుంటాను అప్పుడు పాపులేషన్ కూడా ఇంత లేదు, కానీ ఆ ఉన్న పాపులేషన్కి కూడా అప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఇప్పుడున్న పాపులేషన్కి వస్తున్న నెంబర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టిగ్మాలోంచి ఇప్పుడు బయటపడుతున్నారు, ఆ సోషల్ బ్యారియర్స్ నుంచి బయటకు వచ్చి హాస్పిటల్స్కి వస్తున్నారు, ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ చూసుకుంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ స్టెప్లో నెక్స్ట్ టీవీ. ఇప్పుడున్న టెక్నాలజీ ఈవెన్ స్మాలెస్ట్ ఒక వెంట్రుక సైజు ఉన్న క్యాన్సర్ సైజ్ ట్యూమర్ సైజును కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇంతకుముందు మనం ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు మన దేశంలో. అవసరమైతే ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్, మెట్రో సిటీస్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు లాంటి సిటీస్లో మాత్రమే మన దేశంలో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ డయాగ్నోస్టిక్స్ ఉండేవి. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా వచ్చేసింది. ఈవెన్ టౌన్స్లో కూడా మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్, మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చున్నాయి. మంచి వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది, సో మోర్ నెంబర్స్ డాక్యుమెంట్ అవుతాయి. నెక్స్ట్ ఈ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ప్రపంచమంతా తెలిసిన వాస్తవం ఏంటంటే క్యాన్సర్స్కి వచ్చే కారణాల్లో జెనెటిక్ కారణాలు పక్కన పెడితే ఎన్విరాన్మెంట్ కారణాలు అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్.

0: టు డెవలప్ ఏ క్యాన్సర్. ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఎక్కడ చూసినా పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఏది చూసుకున్నా పొల్యూషన్. ఈ పొల్యూషన్స్ అనుకోవచ్చు, అంటే పొల్యూషన్ వస్తే క్యాన్సర్ వస్తుందా, పొల్యూషన్ వల్లే క్యాన్సర్ వచ్చిందా. నేను అలా జనరలైజ్డ్గా చెప్పను, కానీ స్పెసిఫిక్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పొల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ పొల్యూషన్ అంటాం, దాంట్లో ఆర్సెనిక్ అనే ఒక కెమికల్ ఉంటుంది, ఆస్బెస్టోస్ అనే కెమికల్ ఉంటుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ సాయిల్లోనో వాటర్లోనో ఎయిర్లోనో కలుషితమైనప్పుడు అవి క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఇంతకుముందు ఇంత ఇండస్ట్రియలైజేషన్ లేదు, అప్పుడు ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ తక్కువ ఉండేవి, క్యాన్సర్స్ తక్కువ కారణాలు. ఇప్పుడు ఇవి పెరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా అవి కూడా పెరుగుతాయి. అలాగే వాటర్ పొల్యూషన్, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరి అనేది ఉంటుంది, దానివల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇలా వైడ్ స్ప్రెడ్గా అది తిరుగుతున్నప్పుడు, జనాల్లో ఎక్కువ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఒక పొల్యూషన్ అనే జనరలైజ్ స్టేట్మెంట్ కాకుండా మేము క్యాన్సర్ డాక్టర్స్గా వీటిని కార్సినోజెన్స్ అంటాం. ఈ కార్సినోజెన్స్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా క్యాన్సర్స్ పెరుగుతాయి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈస్ పి, పర్సనల్ ఫ్యాక్టర్స్. అందరికీ తెలుసు మన పెద్దవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ ఎంత ఫిజికల్గా వీక్ అయ్యారు. అంటే దీనికి జనరేషన్ గ్యాప్ అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. కానీ ఇంతకు ముందు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీయే లేదు. సెడెంటరీ లైఫ్, ఎక్కడ కూర్చొని అక్కడే ఉద్యోగం చేయటం, లేకపోతే ఇంట్లో నుంచి ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి మొబైల్స్లో ఆడుకుంటున్నారు కానీ ఫిజికల్గా వచ్చి ప్లే గ్రౌండ్స్లో ఎవరు ఆడుకోవట్లేదు. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ బయట ఫుడ్ తినటం, ఆయిల్స్ ఏం వాడతారో తెలియదు బయట తింటున్నప్పుడు, కొన్ని కొన్ని ఆయిల్స్ కారణాల వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్కువ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న జనరేషన్స్లో పికింగ్ అప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, టొబాకో స్మోక్ చేయటం అనేది కొంతమంది ఒక ఫ్యాషన్గానో ఒక స్టైల్గానో తీసుకుంటున్నారు. ప్రపంచం అంతా చెప్పేది టొబాకో అంటే ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్, సిగరెట్లు అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, చుట్ట అవ్వచ్చు, లేకపోతే నవలటం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుట్కా, పాన్, జర్దా, ఇలాంటి తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని ప్రపంచం అంతా చెప్తుంది. కానీ జనరేషన్ ఇది ఒక ఫ్యాషన్ లాగా మోర్ దీనికి అడాప్ట్ అవుతున్నారు, ఆటోమేటిక్గా దీనివల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. సో ఈ కారణాలన్నీ మనము ఒక చిన్న అక్రోనిమ్ స్టెప్ అనే అక్రోనిమ్లో తీసుకుంటే 90% ఆఫ్ ది రీజన్స్ క్యాన్సర్స్ పెరగడానికి కారణాలు దీంట్లో ఫిట్ అవుతాయి.
1: సాధారణంగా మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చేటప్పుడు వాటికి కొన్ని సింప్టమ్స్ అనేవి మనకి ఏమైనా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి జ్వరం వస్తే టెంపరేచర్ రైజ్ అవటం, లేదంటే జలుబు చేయటం, దగ్గు రావటం అటువంటివి ఉంటాయి. కానీ క్యాన్సర్కున్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటి అని అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది మన బాడీలో ఉందో లేదో తెలియదు. అందువల్ల కూడా చాలామంది సామాన్య ప్రజలు ఇది క్యాన్సర్ అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఎక్కడో లేటెస్ట్ స్టేజ్లోనే తెలుసుకోగలుగుతున్నారు, అప్పటికి చేయి దాటిపోయింది అని అనుకుంటున్నారు. అసలు క్యాన్సర్ ఉన్నది అని ఒక సామాన్య ప్రజెంట్ తనకు తెలుసుకోవాలనుకుంటే తనకు ఎటువంటి లక్షణాలు ఉంటే నేను ఓకే నాకు క్యాన్సర్ సింప్టమ్స్ అనిపిస్తున్నాయి అని అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు?
0: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మన దేశం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన దగ్గరికి, అంటే ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్స్ వచ్చే మొత్తం పేషెంట్స్లో మనం డేటా తీసుకుంటే 60-70% క్యాన్సర్ రోగులు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, వాళ్ళకి తెలియదు ఆ సింప్టమ్స్ ఏంటి, ఎర్లీగా దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎక్కడికి పోవచ్చు, ఇవి తెలియకే మన దగ్గరికి 60-70% అంటే యూ కెన్ ఇమాజిన్ ద బర్డన్. పాపం వీళ్ళకి మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాం. అంటే ఓన్లీ 30% or 40% ఎర్లీ స్టేజ్లో వస్తున్నారు, అది కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సిటీస్లో బాగా ఫెసిలిటీస్ బాగా ఉండి, వీళ్ళకి అవగాహన వెరీ ఇంపార్టెంట్, అవగాహన బాగా ఉండి ఐడెంటిఫై చేసుకోగలిగిన వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ఈ ఏముంటే ఇలాగా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే, మీరు అడిగిన క్వశ్చన్ చాలా అప్రోప్రియేట్. క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సిమ్టము, ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం అనేది ఏ క్యాన్సర్కి సపరేట్గా ఉండదు. బాడీలో తల నుంచి కాలు వరకు అన్ని పార్ట్స్కి క్యాన్సర్స్ వస్తాయి. ఆ క్యాన్సర్స్లో కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వెంటనే బయటపడతాయి, కొన్ని క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా పేషెంట్కి పొరపాటును వేరే ఏదో ఒక జబ్బుకి చూపించుకోవడానికి వచ్చి క్యాన్సర్ అని బయటపడే అవకాశం ఉంటుంది. అది క్యాన్సర్ యొక్క లక్షణం.

అలాంటిది. అండ్ మనం దాని గురించి ఎక్కువగా ఏ క్యాన్సర్ని ఎలాగ కనిపెట్టొచ్చా అని చెప్పి స్టడీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వందల క్యాన్సర్స్ ఉన్నాయి, దాంట్లో అట్లీస్ట్ మనకి మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్, వందల క్యాన్సర్.

0: గుర్తించి వాళ్ళని హాస్పిటల్స్ కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని స్టడీ జరుగుతూ ఉన్నాయి. నోటి క్యాన్సర్ వచ్చే ముందే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ తమలపాకు, టొబాకో అండ్ స్మోక్ వల్ల వస్తుందని చెప్పి ఫస్ట్ తెలుసు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఒకవేళ ఇవి ఉన్నా లేకపోయినా వచ్చిన ఎడల ఎక్కువ శాతం మందికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు నోట్లో అల్సర్స్ ఉండటం కానీ, నోట్లో కాయలు గడ్డలు రావటం వల్ల కానీ, నోట్లో వైట్ ఆర్ రెడ్ కలర్ ప్యాచెస్ ఫామ్ అవటం వల్ల కానీ, ఒక 40-50 సంవత్సరాలు వచ్చినప్పుడు జనరల్గా పళ్ళు ఆ టైంలో రాలితే చిన్నప్పుడు రాలితే, లేకపోతే ఒక 70 వయసు దాటిన తర్వాత రాలితే, కానీ 40-50 మధ్యలో సడన్గా పళ్ళు రాలిపోవటం, లూజన్ అప్ అయిపోవటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ కారణాల్లో ఇవి ఎర్లీ సైన్స్ అన్నమాట. ఈ టైంలోనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ దగ్గరికి వస్తే మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ఏదన్నా క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, అంటే క్యాన్సర్గా రాబోయే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని ఐడెంటిఫై చేస్తే వాళ్ళని క్యాన్సర్ బారి నుంచి పడకుండా కాపాడొచ్చు. ఒకవేళ అప్పటికే ఏదన్నా ఎర్లీ స్టేజ్లో వచ్చుంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్, సుమారు 25 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలి. ఉంటేనే వాళ్ళు రొమ్ముని సెల్ఫ్ వాళ్ళకు వాళ్లే ఎగ్జామిన్ చేసుకునే పద్ధతులు ఉంటాయి, డాక్టర్స్ అడిగితే చెప్తారు. ఆ పద్ధతుల ద్వారా నెలకు ఒకసారి వాళ్లే ఎగ్జామిన్ చేసుకుంటా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి, ఐడెంటిఫికేషన్ అంటే ఏం దొరుకుతుంది, ఏదన్నా గడ్డలు రొమ్ములో గడ్డలు కానీ, లేకపోతే రొమ్ము నుంచి డిశ్చార్జ్ ఏదన్నా తెల్లగా కానీ, ఎర్రగా కానీ, నల్లగా కానీ డిశ్చార్జ్ రావటం, సంకల్లో గడ్డలు రావటం ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఒక ఎక్స్రేనో మ్యామోగ్రామనో ఏదో అల్ట్రాసౌండ్నో చేసి ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తాం. అలాగే గర్భాశయ ముఖద్వారం, వీళ్ళకి ఒక 35-30 సంవత్సరాలు దాటిన మహిళలు ఇదర్ పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం అవటం కానీ, ఎక్కువసార్లు రక్తస్రావం అవటం కానీ, లేకపోతే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ లాంటిది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాంటిది ఎక్కువ రావటం కానీ, ఇలాంటివి కొన్ని కారణాలు, కొన్ని సింప్టమ్స్ ఎర్లీగా వస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అదేదో ఇన్ఫెక్షన్ వచ్చిందనో, లేకపోతే ఈసారే కదా ఇంకొకసారి వెళ్తే ఇంకోసారి అయితే డాక్టర్ చూపించుకుందామనో అని జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వీలైనంత త్వరగా కన్సల్ట్ అయితే తప్పకుండా దానికి ఒక చిన్న ప్యాప్ స్మీర్ అనే ఒక చాలా బేసిక్ టెస్ట్ అండి, కానీ దానివల్ల జీవితమే మారిపోతుంది. అలాంటివి చేసి వాళ్ళకి ఏదన్నా ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ 10-15 సంవత్సరాలు ముందే ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీరు 15 సంవత్సరాల ముందు మీకు క్యాన్సర్ రాబోతుంది అని చెప్పే ఒక సింపుల్ టెస్ట్ ఉందంటే అది ఒక వరం లాంటిది. అలాంటివి ఆచరించటం వల్ల మనము అట్లీస్ట్ వీ కెన్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. ఇలా ప్రతి క్యాన్సర్కి ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క చిన్న చిన్న హింట్స్ ఇస్తూ ఉంటుంది, ఆ హింట్స్ని మనము నెగ్లెక్ట్ చేయకుండా పట్టుకోగలగాలి.
1: అయితే ఇప్పుడు చాలా మంది వరకు క్యాన్సర్ అంటే చాలా ఎక్కువ డబ్బుతో వ్యయం ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్గా ప్రజలు భావిస్తూ ఉంటారు. అసలు క్యాన్సర్కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, ఆ వివరాలు తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. మీరు అడిగిన క్వశ్చన్ పార్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఎక్కువ వ్యయం క్యాన్సర్ ట్రీట్మెంట్కి అవుతున్నది అంటే దానికి నేను ఇందాకే ఆన్సర్ ఇచ్చాను. మన దగ్గరికి 60-70% వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నప్పుడు ఒక సింగిల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్తో వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వలేము. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేదాన్ని మేము జనరల్గా వాడే మా డాక్టర్స్ ఆంకాలజిస్ట్ భాషలో మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. అంటే క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సింగిల్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా క్యూర్ చేయటం అనేది కష్టం. అదే ఎర్లీ స్టేజ్లో అయితే పాసిబిలిటీ ఆఫ్ ట్రీటింగ్ దట్ క్యాన్సర్ విత్ ఏ సింగిల్ ట్రీట్మెంట్ మొడాలిటీ, ఒకే ఒక్క మొడాలిటీతో ట్రీట్ చేయడే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, రిజల్ట్స్ కూడా ఈక్వల్గా మంచిగా వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు డిఫరెంట్ మొడాలిటీస్, అంటే సర్జికల్ మొడాలిటీ ఒకటి, అంటే ఆపరేషన్ చేసి సర్జరీ చేసి కాయో గడ్డో క్యాన్సర్ ట్యూమర్ని తీయటం. మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ ఇంజెక్షన్స్, లేటెస్ట్గా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ కీమోథెరపీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చి క్యాన్సర్స్ని నయం చేస్తారు. రేడియేషన్ థెరపీ అంటే బయట నుంచి రేడియేషన్, ఆర్ వాడుక భాషలో చెప్పాలంటే కరెంట్, అంటే ఇది ఎలక్ట్రిసిటీ కాదండి, ఇది కరెంట్ అంటే రేడియేషన్, కంటికి కనపడని ఎక్స్రే రేస్ కానీ గామా రేస్ కానీ పర్టికులర్ క్యాన్సర్ ఉన్న ఏరియాలో పడతాయి, 5-10 నిమిషాల్లో ఉంటాయి. క్యాన్సర్ సెల్స్ మాత్రమే ఈ రేస్ వెళ్ళి చంపుతాయి. ఆ రకంగా కూడా క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా కూడా

0: స్పెసిఫిక్ గా ప్రిసైజ్ న్యూక్లియర్ మెడికల్ థెరపీ అని ఉంటుంది. అంటే న్యూక్లియర్ ఐసోటోప్స్, అయోడిన్ 131 అని, గాలియం 68 అని, ఇలా ఇరిడియం 92 అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ ఐసోటోప్స్ ఉంటాయి. ఈ ఐసోటోప్స్ను వాడి పర్టికులర్గా క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని ఆ క్యాన్సర్ని చంపేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ప్రోటాన్ థెరపీ అని ఉంది, రోబోటిక్ థెరపీస్ ఉన్నాయి. వీటి అడ్వాన్స్మెంట్స్కి ఎక్కడ అంత అనేది లేదు. కానీ ఐడెంటిఫై మనం ఏది ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంటే ఏ క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెలియడం కోసమే ఒక అంకో సెంటర్కి వెళ్తే క్యాన్సర్ స్టేజ్ను బట్టి, క్యాన్సర్ టైప్ను బట్టి, క్యాన్సర్ వచ్చిన మనిషిని బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీ మారుతుంది. నేను చెప్పిన మొడాలిటీస్లో ఎర్లీ స్టేజ్లో వస్తే ఒకటి లేకపోతే రెండు మొడాలిటీస్తో ట్రీట్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన 4-5 మొడాలిటీస్ అన్నీ వాడినా కూడా రిజల్ట్స్ ప్రామిసింగ్గా ఉండవు.
1: అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటి అని అంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని క్యాన్సర్ కారకాలు అన్నవి ఎక్కడో ఉండిపోతాయి, మళ్ళీ మల్టిప్లై అయిపోయి మళ్ళీ ఎక్కువగా క్యాన్సర్ రావటానికి, క్యాన్సర్ తీవ్రతరం అవటానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకం ఉన్నది. అయితే ఇప్పుడు ఇటువంటి సమస్యలు ముందు ముందు లేవనెత్తకుండా ఉండటానికి చికిత్స అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు మనకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు తీసుకుంటే బాగుంటుంది?
0: పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడగడంలో తప్పులేదండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళనో, పక్క వీధి వాళ్ళనో, పక్క ఊరు వాళ్ళనో, ఎక్కడో దూరంగా ఉన్న రిలేటివ్స్నో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు సర్వసాధారణం. అండ్ వాళ్ళు ఇలాంటివి చూసుకుని ఉంటారు, క్యాన్సర్ వచ్చి ట్రీట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రావటం, ట్రీట్మెంట్ మధ్యలోనే పెరగటం, ట్రీట్ చేయించుకున్న ఎన్నో ఒకటి రెండు దశాబ్దాల తర్వాత రావటం, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే చనిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు వినుంటారు, చూసుంటారు. అందుకని ఈ క్వశ్చన్ అనేది అరైజ్ అవటం సర్వసాధారణం. కానీ దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే అన్ని క్యాన్సర్స్ ఒకేలా ఉండవు. క్యాన్సర్ అనే పదము చాలా బ్రాడ్ టర్మ్, ఒక సింగిల్ డిసీజ్ని స్పెసిఫై చేయదు. ఇందాక నేను అన్నట్లుగా తల నుంచి కాలి గోటి వరకు క్యాన్సర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలైనా రావచ్చు. ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. అది మనం ఏ స్టేజ్లో గుర్తించాము అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏ సబ్ టైప్, కొంచెం మంచి సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చెడు సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చాలా డేంజరస్ సబ్ టైప్స్ ఉంటాయి. ఇలా ఏ సబ్ టైప్ అనేది చేసుకోవటం ఇంపార్టెంట్. దానికి ఏదైనా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ హిస్టరీలో నడుస్తున్నాయా అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఆ క్యాన్సర్ యొక్క ట్యూమర్ బయాలజీ, అంటే దాని యొక్క అణువు ఎలా ప్రవర్తిస్తుంది అనే దాని ట్యూమర్ బయాలజీని తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఇలా వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే మనము దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఒక రిజల్ట్, రెండు ట్రీట్మెంట్స్ కలిపితే ఒక రిజల్ట్, అన్ని ట్రీట్మెంట్ కలిస్తే ఒకలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి మేము సర్జరీ మాత్రమే చేసి ఆ పేషెంట్కి ఆ స్టేజ్లో క్యాన్సర్ నయమైపోతుంది అని చెప్తే, ఒక సింగిల్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఒక ఎర్లీ స్టేజ్ ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్కి సరిపోవచ్చు. కానీ అదే పేషెంట్, అదే క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చారనుకోండి, సర్జరీ ఒక్కటే చేసి మేము క్యూర్ చేయలేము. సర్జరీ చేస్తే మళ్ళీ అక్కడే రావచ్చు. ఈ రోజుకి అక్కడి నుంచి క్యాన్సర్ తీసాం, కానీ కంటికి కనపడని క్యాన్సర్ కణం సర్జరీలో పోకపోయి ఉండొచ్చు, అది మళ్ళీ రావచ్చు. అందుకనే వెంటనే సర్జరీ అయిపోయిన తర్వాత రేడియోథెరపీ అనేది ఇస్తాం, సో దట్ అక్కడి నుంచి మళ్ళీ రానివ్వకుండా. సరే, ఆ కణం అక్కడ చనిపోయింది, సరే అది రక్తంలో ప్రవహించి ఇంకెక్కడికో వెళ్ళి పిల్లగడ్డలు అంటాం, లేకపోతే క్యాన్సర్ మెటాస్టాసిస్ అని అంటాం మా భాషలో. అలాంటివి జరిగి నోటి క్యాన్సర్కి లివర్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, రొమ్ము క్యాన్సర్కి లంగ్స్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, మరి అక్కడికి ఎందుకు వెళ్ళి? అలా రాకుండా ఉండడానికి కీమోథెరపీ అనేది కూడా యాడ్ చేస్తాం. కీమోథెరపీ అనేది రక్తంలో ఇస్తాం కాబట్టి టోటల్ బాడీలో అది సర్క్యులేట్ అయ్యి క్యాన్సర్ కణం ఎక్కడున్నా సరే స్పెసిఫిక్గా ఎతికి మరీ పట్టుకొని దాన్ని అక్కడితో అణిచివేస్తుంది. ఇలా ట్రీట్మెంట్ మొత్తము కంప్లీట్ కోర్సు కనుక ఫాలో అయితే పేషెంటు మళ్ళీ తిరిగి రావటం అనేది తక్కువ ఛాన్సు. లేదు, ట్రీట్మెంట్ నేను అంతా ఫాలో చేశాను అయినా సరే వచ్చాయి అంటే దానికి కూడా చాలా కామన్ కారణాలు ఉన్నాయి, చెప్తాను, టెక్నికల్ కారణాలు కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నోటి క్యాన్సరు, సర్జరీ చేస్తాము, రేడియేషన్ ఇస్తాము, అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తాము. పేషెంట్స్ మళ్ళీ ఫాలోఅప్కి అనేది వచ్చినప్పుడు మళ్ళీ అదే జస్ట్ డాక్టర్ ఛాంబర్కి రాకముందు బయట సిగరెట్ తాగేసి నోరు కడుక్కొని వచ్చేస్తారు, లేకపోతే ఏ పానో గుట్కానో నవ్వులుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తారు.

0: సర్జరీ చేసి రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ చేసి ఆ పేషెంట్కి క్యాన్సర్ క్యూర్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ కారణాలు మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఎవరు మాత్రం కాపాడగలరు అని, అది వెరీ కామన్ రీజన్. అందుకనే పేషెంట్కి ఎప్పుడు మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఏదైతే ఒకవేళ ఉండుంటాయో అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం అనుకుంటే మార్చుకోవచ్చు, వాటిని అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. వాటన్నిటికీ దూరంగా ఉండమని కౌన్సిల్ చేస్తాం. వాటిని అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఫాలోఅప్. కొంతమంది అనుకోవచ్చు ప్రైవేట్ డాక్టర్స్ ఓపీ పెరుగుతుందనో డబ్బులు వస్తాయో అని చెప్పి మళ్ళీ మళ్ళీ రమ్మంటారని, అది తప్పండి. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా క్యాన్సర్ అనేది లాంగ్ టర్మ్గా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫాలోఅప్ అనేది చెప్తారు. చెప్పిన ఫాలోఅప్ టైంకి తప్పకుండా, క్రమం తప్పకుండా, కొన్ని జబ్బులకి నెల నెల చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని జబ్బులకి 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిటికి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫాలోఅప్కి తగ్గట్టుగా రిలీజియస్గా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకుంటా ఉన్నప్పుడు తిరిగి రావటం అనేది ఛాన్సెస్ చాలా తగ్గుతాయి.
1: అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్నది ఒక్కొక్క స్టేజ్లో బయటపడినప్పుడు ఒక్కో రకంగా ట్రీట్మెంట్ ఉంటుందని మీరు మాకు చెప్పారు, శ్రోతలు కూడా అవి విని వాళ్ళు తెలుసుకుంటారు ఎలా ఎటువంటి స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అన్నది. అయితే ఏదేమైనా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది ఖర్చు వ్యయంతో కూడుకున్న విషయమే. ఈ ఖర్చుని అందరూ భరించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీటికి ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహాలు ఇస్తుంటే ఆ వివరాలను తెలియజేయండి.
0: ప్రభుత్వం చాలా స్కీమ్స్ ద్వారా, చాలా రకమైన సబ్సిడీస్ ద్వారా ఈ క్యాన్సర్ని నిర్మూలించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. సంవత్సరాల నుంచి ఎలాగైతే టీబీ ముక్త్ భారత్ అని చెప్పి క్యాంపెయినింగ్ నియర్లీ 40-50 ఇయర్స్ నుంచి జరుగుతుందో, అలాగే క్యాన్సర్ని కూడా దేశం నుంచి వెళ్ళగొట్టడానికి, ఆ క్యాన్సర్ని అరికట్టడానికి, నెంబర్స్ని అణిచివేయడానికి ఇంచుమించు 2-3 దశాబ్దాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ క్యాన్సర్ నివారణ కోసమే సపరేట్గా ఒక స్కీమ్ ఫామ్ చేశారు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విచ్ ఇంక్లూడ్స్ క్యాన్సర్. ఒక 5 మెయిన్ క్యాన్సర్స్ ఉన్నాయి దాంట్లో, క్యాన్సర్ 5 మెయిన్ డిసీజెస్ ఉన్నాయి దాంట్లో క్యాన్సర్ మెయిన్. ఈ ప్రోగ్రామ్ యొక్క బేసిక్ లక్షణం ఏంటంటే క్యాన్సర్ని స్క్రీన్ చేయటం ఫస్ట్. దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ అనేది, స్క్రీనింగ్ అనేది ఎటువంటి సిమ్టము లేని నార్మల్ ఇండివిజువల్స్లో జరుగుతుంది. కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్కి ఈ అవగాహన, క్యాన్సర్ యొక్క అవగాహన చెప్తున్నప్పుడు స్క్రీనింగ్ గురించి చెప్తే ఫస్ట్ వాళ్ళు అడిగేది, నాకు ఏ జబ్బు లేదు నేను ఎందుకు స్క్రీనింగ్ సెంటర్కి వెళ్ళాలి. స్క్రీనింగ్ చేసేదే నార్మల్ పీపుల్కి, జబ్బు ఉంటే ఇంకా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరమే లేదు, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకుంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ఇప్పుడు దాకా చెప్పాను క్యాన్సర్ రాకముందు కొన్ని సింప్టమ్స్ సైన్స్ ఉంటాయి, అవి పర్సన్కి తెలియవు, డాక్టర్స్ మాత్రమే ఎదురు చూసి కానీ టెస్ట్ చేసి కానీ ఐడెంటిఫై చేయగలరు. సో అలాంటి ప్రక్రియనే స్క్రీనింగ్ అంటాం. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఇలా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ క్యాన్సర్గా మారక ముందు, కొన్ని అయితే 10-15 సంవత్సరాలు అని చెప్పాను, 10-15 సంవత్సరాలు ముందే దాన్ని ఐడెంటిఫై చేసుకొని బేసిక్ చిన్నపాటి ట్రీట్మెంట్తో దాన్ని అక్కడే అణిచివేయచ్చు. అలాంటప్పుడు వేయింగ్ కూడా తగ్గిపోతుంది, ఇన్ని మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ రాకముందే అరికట్టాము. సో స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ లెవెల్స్లో, కంట్రీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంకా లెసర్ దాన్ డిస్ట్రిక్ట్, తాలూకా, విలేజ్ లెవెల్ వరకు ఇది స్ప్రెడ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. ఈ స్క్రీనింగ్ యాక్టివిటీ విస్తృతంగా దేశవ్యాప్తంగా పాకినప్పుడు ఒక స్టేజ్లో మనము క్యాన్సర్ అనేదాన్ని కంట్రోల్ చేసామని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 2022లో స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. అంటే ఈ డిక్లరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి సందేశం పంపుతుంది, ప్రతి హాస్పిటల్కి ఒక సందేశం, ప్రతి ల్యాబ్కి ఒక మెసేజ్, మీ దగ్గర క్యాన్సర్ పేషెంట్ అని ఐడెంటిఫై అయితే వెంటనే గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ పర్సన్ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా, కారణాలు చాలా అవ్వచ్చు, అది డబ్బు సరిపడా లేక హాస్పిటల్ లేకపోవచ్చు, వాళ్ళకి ఫీజిబిలిటీ, వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు భయపడి బయటికి రాకపోవచ్చు, ఇలాంటివి గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటాం, మేము వాళ్ళని ఏదో ఒక రకంగా మోటివేట్ చేసి బయటకు తీసుకొస్తాం, మేము వాళ్ళని వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోతే దగ్గరలో ఉన్న క్యాన్సర్ సెంటర్స్ తీసుకెళ్తాం, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటే వాళ్ళని

0: గవర్నమెంట్ హాస్పిటల్స్ ని మనము స్ట్రెంగ్తన్ చేసి క్యాన్సర్ సెంటర్స్ కు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ యూనిట్ పెట్టేలా చర్యలు తీసుకొని అక్కడికి తీసుకెళ్లి ట్రీట్ చేస్తాం అని ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ ని మొన్న నవంబర్ 2024లో ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో స్క్రీనింగ్ జరగాలని ఒక ఆర్డర్ ఇచ్చి విస్తృతంగా స్క్రీనింగ్ చేస్తూ ఉంది. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఈవెన్ రాకముందే ఐడెంటిఫై చేసి వీళ్ళని మనము చిన్నపాటి ట్రీట్మెంట్తో మందుతో కానీ చిన్న సర్జరీస్లో కానీ చిన్న చిన్న ఐల్మెంట్స్తో వాళ్ళని ట్రీట్ చేసి క్యాన్సర్ బారి నుంచి పడకుండా చేయగలిగామంటే దేశం మొత్తంలోనే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ నెంబర్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా దానివల్ల బర్డన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ మంచి ప్రొడక్టివ్ అవుట్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంటు అన్ని రకాలుగాను ప్రయత్నించి స్క్రీనింగ్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ పార్ట్ వరకు, ఇందాక స్క్రీనింగ్ చెప్పాను ట్రీట్మెంట్ పార్ట్ కోసం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్ వచ్చేలాగా, ప్రతి స్టేట్లో ఒక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చేలాగా, అలాగే దేశంలో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నారు, దానికి అడుగులు ముందుకు వెళ్తూ ఉన్నాయి.
1: అయితే డాక్టర్ గారు, మీరు తెలియజేసిన విషయాలన్నీ మా శ్రోతలు విన్నారు, విని క్యాన్సర్కి గల కారణాలు లక్షణాలు నెక్స్ట్ ఏ స్టేజ్లో వాళ్ళకి సమస్య ఎదురైనప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తదితర అంశాలు ఆ ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా క్యాన్సర్ అన్నది అదేదో పెద్ద జబ్బు అనే అపోహ నుంచి బయటికి వచ్చి సమస్యలు ఉన్నప్పుడు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి నిపుణుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మన అభివృద్ధి అన్నది ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండి దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారని తెలుసుకుంటూ మీరు తెలియజేసిన వివరాలు అన్నింటికీ ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు క్యాన్సర్పై అవగాహన ఆవశ్యకత ఈ అంశం గురించి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్రారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తెలుగు చిత్ర గీతాలు వింటారో కార్యక్రమంలో ముందుగా మనసు మాట వినదు చిత్రానికి కళ్యాణి మాలిక్ సునీత పాడారు సిరివెన్నెల సాహిత్యం.

ఇంత వరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. రాష్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేయనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ రెండో విడతలో 1600 మంది నిర్వాసితులకు 200 కోట్ల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి అందజేస్తారని తెలిపారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయని

0: మంత్రి తెలుపుతూ,
1: నిర్వాసితుల కుటుంబాలందరికీ కూడా పరిహారం అందించాలని ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పరిశీలించి పరిష్కరించడానికి 11 గ్రామాల్లో కూడా జిల్లా ఉన్నతాధికారులతో 11 కమిటీలు ఆల్రెడీ గ్రామాల్లో సర్వే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా కాలనీలకు సంబంధించి 7 కాలనీలు, 4 కాలనీలకు సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా 100% పూర్తయ్యి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ యొక్క నిర్వాసితుల యొక్క సంక్షేమ కూడా అంతే ముఖ్యంగా ముందుకెళ్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా.
0: రాష్ట్ర శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో 3వ రోజుకు చేరుకున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సభలో ప్రవేశపెట్టగా సభ్యుల ఆమోదంతో బిల్లును సభ లాంఛనంగా ఆమోదించింది. అలాగే ఈరోజు సమావేశాల్లో గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సభలో లఘు చర్చ జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, విశాఖపట్నంలో పెట్టుబడులకు అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో లాజిస్టిక్స్, స్థిరాస్తి రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని మంత్రి తెలియజేస్తూ,
2: ఈ మొత్తం డేటా సెంటర్స్ వల్ల అద్భుతంగా లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున విశాఖపట్నం కేంద్రంగా బిల్డప్ అవుతుంది అధ్యక్ష. ఈ సర్వర్స్ కానివ్వండి, పవర్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, కేబుల్స్ అనేవి స్టోర్ చేయాలంటే మ్యాసివ్ ఎకో సిస్టమ్ కావాలి. జస్ట్ ఇన్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా మళ్ళీ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల వేర్ హౌసింగ్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్, ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటాలిటీ, రీటైల్, ఈ మెయింటెనెన్స్ సర్వీసెస్ పైన పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అధ్యక్ష.
0: ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో ఏలేరు రిజర్వాయర్ జలాశయం పరిధిలో మరమ్మతులు, నిర్వహణ పనులకు 25 కోట్ల రూపాయలు కేటాయించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతి శాసనసభలో ఏలేరు జలాశయం ఆయకట్టుపై సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, స్థానిక శాసనసభ్యులతో కలిసి ఏలేరు ఆయకట్టు ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ఏలేరు ఆయకట్టుకు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్ల నీటిని పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు 2.6 TMCల నీటిని అందించినట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. విశాఖపట్నంలో భారతీయ మజ్దూర్ సంఘ్ BMS ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం BMS నిరంతరం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: గిగ్ వర్కర్లకు సంబంధించి BMS నిస్వార్థంగా పనిచేస్తుంది. వేళ ఎంత మేధో సంపత్తి పెరిగినా గానీ, ఎంత టెక్నాలజీ పెరిగినా గానీ, యంత్రాలలో ఆధునీకరణ వచ్చినా గానీ, కేవలం యంత్రాల ఆధారంగా, ఆధునీకరణ ఆధారంగా పరిశ్రమలు మనుగడ కొనసాగించలేవు. కేవలం కార్మికుడు ఆధారంగా మాత్రమే పరిశ్రమలకు మనుగడ కొనసాగిస్తాయనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం, వేళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏదైతే కార్మికుల కోసం తీసుకొచ్చినటువంటి ఇష్రమ్ పోర్టల్ ఏదైతే ఉన్నదో, ఈవేళ అది పెద్ద ఎత్తున ప్రపంచంలో ఇతర దేశానికి మార్గదర్శకంగా నిలిచింది.
0: రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి చైర్మన్ అభినందించారు. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్కు అన్ని పార్టీల సభ్యులు శుభాకాంక్షలు తెలిపి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైర్మన్ కోరారు. మాధవరావు డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక కావడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ఎమ్మెల్సీలు మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ నాయకులు నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన మాటను రాష్ట ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్లను మరింత అభివృద్ది చేయాలని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కొవ్వూరు, గోదావరి, రాజమహేంద్రవరం, నిడదవోలు రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్, రాయగఢ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎన్నో భావాలను మాటలు లేకుండానే ఒక ఫోటో మనకు తెలియజేస్తుంది. ప్రస్తుత ఆధునిక జీవితంలో ఫోటోగ్రఫీకి ప్రత్యేక స్థానం ఉంది. మానవ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను, జ్ఞాపకాలను చిత్రాల రూపంలో భద్రపరుచుకోవడంలో ఫోటోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 1839 ఆగస్టు 19వ తేదీన ఫ్రెంచ్ ప్రభుత్వం ఫోటోగ్రఫీకి సంబంధించిన హక్కులను ప్రపంచానికి ఉచితంగా అందించింది. ఈ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఫోటోగ్రఫీ కళపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఫోటోగ్రాఫర్ల ప్రతిభను గుర్తించడం లక్ష్యంగా ప్రతి ఏటా ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు గానీ MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 2వ విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా,
4: చిక్కుకున్నాడే. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు, ఎన్ఆర్ఐ

0: నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర, శ్రీమతి కోట నీలిమ గారి ప్రసంగం వినండి.
1: ఒక బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అయితే, ఆ బిడ్డ భవిష్యత్తుకు బాటలు వేసే తొలి గురువు కూడా తల్లే. ఇల్లే మొదటి బడి, అమ్మే మొదటి గురువు అంటారు. పిల్లల విద్యాభ్యాసంలో ముఖ్యంగా చదువుపై వారికి ఆసక్తిని, శ్రద్ధను పెంచడంలో తల్లి పాత్ర అమూల్యమైనది. ఇంట్లో పిల్లలు ప్రశాంతంగా చదువుకోవడానికి తగిన సమయాన్ని, నిశ్శబ్ద వాతావరణాన్ని తల్లి కల్పిస్తుంది. పిల్లలు చదువుకునే సమయంలో టీవీలు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ వారికి ఒక క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. చదువు అంటే భయం కాకుండా అదొక ఇష్టంగా మారేలా తల్లి చేస్తుంది. మార్కులు తక్కువ వచ్చినప్పుడు మందలించకుండా, పర్వాలేదు ఇంకొకసారి ఇంకా బాగా చదవగలవు అని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. బడి నుంచి రాగానే పిల్లల డైరీ చూడడం, హోంవర్క్ చేశారా లేదా అని గమనించడం, ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలను అడిగి తెలుసుకోవడం తల్లి దినచర్యలో భాగం. ఈ పర్యవేక్షణ పిల్లల్లో అమ్మ గమనిస్తోంది, మనం శ్రద్ధగా చదవాలి అనే బాధ్యతను పెంచుతుంది. పిల్లలు చెప్పిన దానికంటే చూసిన దాన్నే త్వరగా నేర్చుకుంటారు. తల్లి ఇంట్లో పుస్తకాలు చదవడం లేదా విలువైన విషయాలు మాట్లాడడం చూస్తే పిల్లలకు కూడా చదువుపై సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడికి లోనవ్వకుండా వారి ఆహార నియమాలను చూసుకుంటూ వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పిల్లల ప్రతి చిన్న విజయాన్ని అభినందిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. కేవలం బడికి పంపించడంతోనే తల్లి బాధ్యత తీరిపోదు. బడిలో ఉపాధ్యాయులు అక్షరాలు నేర్పితే ఆ అక్షరాల వెనుక ఉన్న జ్ఞానాన్ని, క్రమశిక్షణను తల్లి ఇంట్లో నేర్పుతుంది. ఒక తల్లి తలచుకుంటే ఒక సాధారణ బిడ్డను కూడా అసాధారణ మేధావిగా తీర్చిదిద్దగలదు. తల్లి విశిష్టతను, గొప్పతనాన్ని ఎంతో అద్భుతంగా తెలియచేసే వేమన పద్యం. కంటి

భూమి మీద తల్లి తన బిడ్డను కంటిపాపలాగా ఎంతో ప్రేమతో చూసుకుంటుంది మరియు కాపాడుతుంది. అలాంటి తల్లి మనకు ఎదురుగా ఉన్న ప్రత్యక్ష దైవమే అవుతుంది. ఇది ముమ్మాటికి నిజం, ఈ సత్యాన్ని నమ్మండి. నేటి తరం తల్లులు చేస్తున్న ముఖ్యమైన పొరపాట్లు ఇవి. మార్కులు ర్యాంకులు కోసమే విపరీతమైన ఒత్తిడి నేటి తరం తల్లులలో ఎక్కువగా కనిపిస్తున్న పొరపాటు ఇది.

చదువు అంటే జ్ఞానాన్ని సంపాదించడం అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం పరీక్షల్లో వచ్చే మార్కులు, ర్యాంకులే పరమావధిగా పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో సహజమైన సృజనాత్మకత దెబ్బతింటోంది. ఇతరులతో పోల్చడం, పక్కింటి అబ్బాయికి అన్ని మార్కులు వచ్చాయి, నీకెందుకు రాలేదు, నీ స్నేహితుడిని చూసి నేర్చుకో అంటూ నిరంతరం ఇతరులతో పోల్చడం పెద్ద తప్పు. ఈ పోలికల వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గడమే కాకుండా తోటి పిల్లలపై ద్వేషం, అసూయ పెరుగుతాయి. గ్యాడ్జెట్స్, స్క్రీన్ టైం అలవాటు చేయడం, తమ పనులు పూర్తిగా అవడానికో లేదా పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికో చాలామంది తల్లులు చిన్నప్పుడే చేతికి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు అలవాటు చేస్తున్నారు. ఇది పరోక్షంగా వారి ఏకాగ్రతను, చదివే అలవాటును పూర్తిగా దెబ్బతీస్తోంది. అతిగా గారాబం చేయడం లేదా హెలికాప్టర్ పేరెంటింగ్, పిల్లల ప్రతి చిన్న పనిని తల్లే చేసేయడం, వారిని చిన్న కష్టం కూడా పడనివ్వకపోవడాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. హోంవర్క్ తల్లే రాసేయడం, ప్రాజెక్ట్ వర్క్ తల్లే చేసేయడం వల్ల పిల్లల్లో సొంతంగా ఆలోచించే శక్తి, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం లోపిస్తాయి. నాణ్యమైన సమయం కేటాయించలేకపోవడం, ఉద్యోగరీత్యా లేదా సోషల్ మీడియా వ్యాపకాల వల్ల పిల్లలతో కలిసి కూర్చొని వారి మనసులోని మాటలను వినే సమయం తగ్గుతోంది. పిల్లలకి ఏం కావాలి, వారి భయాలు ఏంటి అని తెలుసుకోకుండా కేవలం చదువుకోమని ఆర్డర్ వేయడం వల్ల పిల్లలు మానసికంగా దూరమవుతున్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్ కంటే బట్టి పద్ధతిని ప్రోత్సహించడం, విషయాన్ని అర్థం చేసుకొని చదవడం కంటే పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావడం కోసం బట్టి పట్టే విధానాన్ని తల్లులు కూడా సమర్థిస్తున్నారు. దీనివల్ల పరీక్షలు పాస్ అవ్వచ్చు కానీ భవిష్యత్తులో ఆ చదువు దేనికి ఉపయోగపడదు. ఆదర్శవంతమైన తల్లి పిల్లల ఉదాహరణలు భారతీయ చరిత్రలో, పురాణాలలో మరియు ఆధునిక కాలంలో ఆదర్శవంతమైన తల్లులు తమ పిల్లలను ఎలా తీర్చిదిద్దారో చెప్పడానికి ఎన్నో అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఆదర్శ తల్లి అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చే పేరు జిజియాబాయి. శివాజీ చిన్నతనంలోనే ఆమె ఆయనకు రామాయణ, మహాభారత కథలను, వీరత్వ కథలను చెప్పి పెంచింది. కేవలం చదువు మాత్రమే కాదు, దేశభక్తిని, ధర్మాన్ని, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని నూరిపోసింది. ఫలితంగానే శివాజీ ఒక గొప్ప వీరుడుగా, ప్రజారంజక పాలకుడుగా నిలిచాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన తల్లి భగవతీదేవి. భారతీయ సమాజంలో గొప్ప సంస్కర్త, పండితుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జీవితం వెనుక ఆయన తల్లి భగవతీదేవి పెంపకం ఉంది. వారు చాలా పేదరికంలో ఉన్నప్పటికీ ఆమె తన కొడుకుకు క్రమశిక్షణ, దయాగుణం నేర్పింది. ఒకసారి విద్యాసాగర్కు ఉద్యోగం వచ్చి మంచి జీతం వచ్చినప్పుడు తల్లికి నగలు చేయిస్తానన్నాడు. దానికి ఆమె, నాకు బంగారు నగలు వద్దు నాయనా, మన ఊరిలో పాఠశాల లేదు, పిల్లలు చదువుకోవడానికి ఒక బడి కట్టించు, అదే నాకు నిజమైన నగ అన్నది. తల్లి ఇచ్చిన ఆ సంస్కారమే ఆయన్ను మహాత్ముడిని చేసింది. పుత్లీబాయి మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడు కావడంలో ఆయన తల్లి పుత్లీబాయి పాత్ర ఎంతో ఉంది. ఆమె అత్యంత నియమబద్ధమైన, సత్యనిష్ట గల జీవితాన్ని గడిపేవారు. ఆమె ఆచరించిన వ్రతాలు, చెప్పిన సత్యం, అహింస అనే విలువలే గాంధీజీ జీవితానికి పునాది అయ్యాయి. నేను లండన్ వెళ్లేటప్పుడు నా తల్లికి ఇచ్చిన మాట, మద్యం, మాంసాలకు దూరంగా ఉంటానని నా జీవితాన్ని కాపాడింది అని గాంధీజీ స్వయంగా చెప్పుకున్నారు. శకుంతల భరతుడు, పురాణాల ప్రకారం దుష్యంత మహారాజు అడవిలో శకుంతలను వదిలేసినప్పుడు ఆమె ఒంటరిగానే ఆశ్రమంలో కొడుకైన భరతుడిని పెంచింది. కష్టాల్లో ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా కొడుకుకు సకల విద్యలను, సింహాల నోట్లో తెరచి పళ్ళు లెక్క పెట్టేంత శౌర్యాన్ని నేర్పింది. ఆ తల్లి పెంపకం వల్లే భరతుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఆయన పేరు మీదగానే మన దేశానికి

భారతదేశం అనే పేరు వచ్చింది. అబ్దుల్ కలాం తల్లి ఆసియమ్మ, ఆధునిక కాలంలో మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని తీర్చిదిద్దడంలో ఆయన తల్లి ఆసియమ్మ పాత్ర మరువలేనిది. రామేశ్వరంలోని ఒక సాధారణ కుటుంబంలో కలాం చదువుకోవడానికి ఇంట్లో సరైన వసతులు లేనప్పుడు ఆమె తన భోజనాన్ని కూడా త్యాగం చేసి కలాంకు పెట్టేది. రాత్రిపూట ఆయన చదువుకోవడానికి కిరోసిన్ దీపాన్ని సర్దుబాటు చేసేది. ఆమె చూపిన నిరంతర ప్రేమ, త్యాగమే కలాం గారిని అంతటి గొప్ప శాస్త్రవేత్తగా మార్చాయి. మిత్రులారా, జిజాబాయి లేకపోతే శివాజీ లేడు, పుత్లీబాయి సంస్కారం లేకపోతే మహాత్మా గాంధీ లేడు, ఆసియమ్మ త్యాగం లేకపోతే అబ్దుల్ కలాం లేరు. వీరంతా కేవలం బడికి వెళ్లి గొప్పవారు కాలేదు. ఇంట్లో తల్లి నేర్పిన సంస్కారం, పెంచిన శ్రద్ధ వల్లే దేశానికి ఆదర్శంగా నిలిచారు. పిల్లల చదువుపై శ్రద్ధ పెంచడంలో తల్లి పాత్ర ఎంతటిదో, తండ్రి పాత్ర కూడా అంతే విశిష్టమైనది. తల్లి ఇంట్లో ఉంటూ నిత్య పర్యవేక్షణ, ప్రేమను అందిస్తే తండ్రి పిల్లలకు వెన్నుముకగా నిలిచి భవిష్యత్తుపై భరోసానిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిస్తాడు. మార్గదర్శకత్వం మరియు భవిష్యత్తు ప్రణాళిక, పిల్లలకు ఏ చదువు చదివితే ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో, సమాజంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో తండ్రి తన లోకజ్ఞానంతో వివరించగలడు. కేవలం పుస్తకాల్లోని చదివే కాకుండా రాబోయే రోజుల్లో ఏ రంగంలో రాణించవచ్చో పిల్లలకు సరైన కెరీర్ గైడెన్స్ ఇవ్వడంలో తండ్రి పాత్ర కీలకం. బాధ్యతను, క్రమశిక్షణను నేర్పడడం. సాధారణంగా పిల్లలకు తండ్రి అంటే ఒక రకమైన గౌరవపూర్వకమైన భయం ఉంటుంది. చదువు విషయంలో సమయపాలన పాటించడం, రోజువారీ లక్ష్యాలను పూర్తి చేయడం వంటి క్రమశిక్షణా చర్యలను తండ్రి సమర్థవంతంగా అలవాటు చేయగలడు. జీవితంలో చదువు యొక్క విలువను, కష్టపడే తత్వాన్ని తండ్రి తన స్వయం కృషితో పిల్లలకు ఆదర్శంగా చూపిస్తాడు. మానసిక ధైర్యం, ఒత్తిడిని దూరం చేయడం, పరీక్షల సమయంలో లేదా మార్కులు తక్కువ వచ్చినప్పుడు పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఆ సమయంలో నేనున్నాను, నువ్వు అధైర్యపడకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని తండ్రి ఇచ్చే ఒక్క భరోసా పిల్లల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఓటమిని ఎలా తట్టుకోవాలో, సమస్యలను ఎలా ఎదుర్కొనాలో తండ్రి ప్రాక్టికల్గా నేర్పిస్తాడు. అవసరమైన వనరులను సమకూర్చడం, పిల్లల చదువుకు కావలసిన మంచి పుస్తకాలు, కోచింగ్, స్కూల్ ఫీజులు వంటి ఆర్థికపరమైన బాధ్యతలను భరిస్తూ వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడంలో తండ్రి అహర్నిశలు శ్రమిస్తాడు. పిల్లల చదువు కోసం తండ్రి చేసే త్యాగాలు వారిలో, నాన్న మన కోసం ఇంత కష్టపడుతున్నారు, మనం శ్రద్ధగా చదవాలి అనే బాధ్యతను పెంచుతాయి. ప్రపంచాన్ని పరిచయం చేయడం, పుస్తకాల్లోని చదువుతో పాటు సమాజంలో ఎలా నడుచుకోవాలి, వ్యక్తులతో ఎలా మాట్లాడాలి అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ను తండ్రి ఎక్కువగా నేర్పిస్తాడు. విజ్ఞాన యాత్రలు, వార్తాపత్రికలు చదవడం, సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా పిల్లల్లో ఆలోచన శక్తిని పెంపొందిస్తాడు. ఆదర్శవంతమైన తండ్రి పిల్లల ఉదాహరణలు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయ్ పూలే. భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన సావిత్రిబాయి పూలే చదువు వెనుక ఆమె భర్త పరోక్షంగా ఒక తండ్రి లాంటి మార్గదర్శి అయిన జ్యోతిరావు పూలే ఉన్నారు. సమాజం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన ఆమెకు చదువు నేర్పించి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. థామస్ ఆల్వా ఎడిసన్ తండ్రి, ఎడిసన్ను స్కూల్ నుండి తీసేసినప్పుడు తల్లి చదువు చెప్తే ఆయన తండ్రి ఎడిసన్ చదివే ప్రతి సైన్స్ పుస్తకానికి, చేసే ప్రతి చిన్న ప్రయోగానికి కావలసిన వస్తువులను కొనిస్తూ ఆర్థికంగా, మానసికంగా వెన్నుదన్నుగా నిలిచారు. ఒక బిడ్డను నడక నేర్పేటప్పుడు చెయ్యి పట్టుకునేది తల్లి అయితే, జీవితంలో పరిగెత్తటం నేర్పేటప్పుడు వెనుక ఉండి నడిపించేది తండ్రి. తల్లి ప్రేమ చదువుకు పునాది వేస్తే తండ్రి ఇచ్చే ధైర్యం ఆ చదువుతో శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది.

మీరింతవరకు పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర, శ్రీమతి కోట నీలిమ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు తలగడ ఉపయోగించడం వల్ల కలిగే లాభాల గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమైనదో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. మనకు మంచి నిద్ర రావాలి అంటే పడుకోవడానికి అనువుగా ఉండే మంచం, అలాగే వెచ్చని దుప్పటి, తలగడ కూడా సరైనవి ఉంటే మంచి నిద్ర పడుతుంది. సరైన తలగడ అని ఎందుకు అంటున్నామంటే, సరైన తలగడ గనక లేకపోతే సమస్యలు మొదలవుతాయి. వివిధ రకాల నొప్పులకు ఈ తలదిండే ప్రధానమని చెప్పవచ్చు. తలదిండు మెత్తగా లేకున్నా, హెచ్చు తగ్గులు ఉన్నా, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుత కాలంలో ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. దానికి తోడు మరికొన్ని సమస్యలు, అందులో నిద్రలేమి కూడా ఒక సమస్యనే చెప్పాలి. దీనికి ఉపయోగించేటటువంటి తలదిండు ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. తలదిండు గనక సరిగా లేకపోతే మనం పడుకున్నప్పుడు మన శరీర ఆకృతిలో మార్పు వచ్చి అది వెన్ను మీద ప్రెషర్ పడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మనం పడుకున్నప్పుడు మన తల మంచానికి

సమాంతరంగా ఉండాలి. తలకింద దిండు పెట్టుకున్నప్పుడు మన తల ఎత్తులో లేదా కిందకు వెళుతుంది. దీనివల్ల కొద్దిగా నొప్పి వస్తుంది. ఇది నెమ్మదిగా ఈ నొప్పి ఎక్కువై స్పాండిలైటిస్ అనే దీర్ఘకాలిక సమస్యకు దారితీస్తుంది. దీనికి

మెడ వెన్నునొప్పితో బాధపడేవారు ప్రత్యేకమైనటువంటి దిండ్లు ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి కొనుగోలు చేసుకోవాలి. సహజ రబ్బరుతో చేసిన ఫోమ్ దిండ్లను కొనుగోలు చేయడం చాలా మంచిది. ఇది మన మెడను శరీరానికి సమాంతరంగా ఉంచుతుంది. ఇక ఈకలతో చేసిన దిండ్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి, కానీ వాటి వల్ల పెద్ద ఉపయోగం అనేది ఏమీ లేదు. ఇలాంటివి నిద్రకు సరిపోవు, సరికదా నొప్పిని కూడా కలిగిస్తాయి. మనం చాలా మటుకు తల కింద మాత్రమే దిండు వాడతాము. వీలైతే నడుము దగ్గర, కాళ్ళ దగ్గర కూడా మెత్తటి దిండ్లను వాడినట్లయితే రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఇలా చేయడం వల్ల మంచి నిద్ర పట్టడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మనం వాడే తలగడలను సంవత్సరానికి ఒక్కసారైనా మారుస్తూ ఉండాలి. కాటన్ తలగడలను కనుక మనం ఎంచుకున్నట్లయితే వాటిని మనం ఎంత శుభ్రం చేసినా కూడా దాంట్లో కొద్దిగానైనా బ్యాక్టీరియా ఆ దిండులో ఉండిపోతుంది. అది అలర్జీ, ఆస్తమా సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మనం కొనే దిండ్లు మెత్తగా ఉండాలి. చాలా మంది మెడ ఎత్తుగా ఉంటే బాగా నిద్రపడుతుందని గట్టిగా ఉన్నటువంటి తలదిండ్లను పెట్టుకుంటారు. ఇవి అస్సలు మంచిది కాదు. దిండు అనేది ఎప్పుడూ మెత్తగా ఉండాలి. అది మనం తల కింద పెట్టుకున్నప్పుడు మన తల భాగం శరీరానికి సమాంతరంగా ఉండాలి. అందుకే మంచి దిండ్లను చూసి ఎంపిక చేసుకోవాలి. లేదు అంటే అసలు దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకుంటే మరీ మంచిది. మనం గనక వెన్నుముఖకి సరైన సపోర్ట్ ఇవ్వకపోతే వెన్నునొప్పి, మెడనొప్పి వస్తాయి. నిద్ర లేవగానే మెడనొప్పి వచ్చింది అంటే దిండు మార్చడానికి ఇది సంకేతమని గుర్తుంచుకోవాలి. మనము పక్కకు తిరిగి పడుకున్నప్పుడు భుజానికి, మెడకు ఉన్న దూరం యథావిధిగా ఉండేలా చూసుకోవాలి. పెట్టుకునేటటువంటి దిండు సరైన పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. కొంతమంది రాత్రిపూట నూనె రాసుకుంటారు. ఇక పడుకునేటప్పుడు ఆ నూనె మనం పెట్టుకున్నటువంటి తలగడలోకి వెళ్ళి మరకలు జిడ్డుగా ఏర్పడతాయి. అంతేకాదు, మన జుట్టులో ఉన్నటువంటి తేమ కూడా తలగడలోకి వెళుతుంది. అప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడానికి ఆస్కారం అవుతుంది. అందుకే దిండ్లను వారానికి ఒక్కసారైనా సరే ఎండలో పెడుతూ ఉండాలి. దిండ్లను ఎండలో పెట్టడం వల్ల బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అంతేకాదు, నూనె రాసుకుని పడుకునేటప్పుడు దిండ్లపై ఏదైనా ఒక పాత బట్ట వేసి పడుకోండి. మరకలు జిడ్డు పట్టకుండా ఉంటాయి. మనం దిండ్లు కొనేటప్పుడు మోల్డెడ్ ఫోమ్ లేదా మెమరీ ఫోమ్తో చేసిన దిండ్లను వాడితే చాలా మంచిది. మనం కొన్ని రోజులు తలదిండు వాడగానే అవి మెత్తబడి అణిగిపోతాయి. దీనివల్ల మెడకు సరైన సపోర్ట్ అనేది లేక మెడనొప్పి వస్తుంది. భుజానికి, మెడకు మధ్య ఇమిడిపోయేటంతగా మన దిండు ఉండాలి. ఎక్కువ మందంగా, అలాగే తక్కువ మందంగా దిండ్లు లేకుండా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే మన మెడనొప్పి తగ్గడమే కాకుండా మంచి నిద్ర కూడా పడుతుంది. చాలామంది ఏదో మొక్కుబడిగా ఎక్కడ పడితే అక్కడ పడుకునిపోతారు. అలాగే తలగడలు కూడా ఏదో ఒకటి వాడేస్తూ ఉంటారు. కొంతమంది పడుకునే ముందు ఫోన్ చూస్తూ వాటిని దిండు దగ్గర పెట్టుకుంటారు. అలాగే వారు పడుకునే పొజిషన్ గాని లేదా ఆకృతిలో గాని చాలా మార్పులనేవి వస్తున్నాయి. ఈ మెడనొప్పులు వెంటనే కూడా బయటపడవు. ఇది బయటపడటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇక బయటపడ్డాక ఈ సమస్యలను తగ్గించుకోవడం చాలా కష్టం. కాబట్టి తలగడ అనేది చాలా చిన్న విషయమే కదా అని తేలిగ్గా తీసేయకండి. మన జీవితంలో సగభాగం నిద్ర కేటాయిస్తాము. అందున ఈ తలగడ అనేది అతి ముఖ్యమైనది. కాబట్టి తలదిండు ఎంచుకోవడంలో జాగ్రత్తలు పాటిస్తారని ఆశిద్దాం.

0: 455 श्रद्धालुओं वाला तीसरा जत्था आज तड़के जम्मू के भगवती नगर यात्री निवास से पुंछ के राजपुरा गांव के लिए रवाना हुआ। इस बीच मौसम विभाग ने आज जम्मू कश्मीर में कई स्थानों पर गरज के साथ बारिश होने का अनुमान व्यक्त किया है। जम्मू से एन गुलशन रैना की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मीनाक्षी।
1: भारत ने गोल में दो मैचों की क्रिकेट टेस्ट श्रृंखला के पहले मैच में आज श्रीलंका को 165 रन से हरा दिया। भारत श्रृंखला में 1-0 से आगे है। भारत ने श्रीलंका को जीत के लिए 372 रन का लक्ष्य दिया था। श्रीलंका की पूरी टीम 206 रन बनाकर ऑल आउट हो गई। भारत की ओर से मानव सुथार ने 6 विकेट लिए। FIH हॉकी विश्व कप के पूल डी में नीदरलैंड्स में आज भारत और पाकिस्तान आमने सामने होंगे। ये मैच भारतीय समय अनुसार दोपहर 3 बजे से शुरू होगा। भारत ने दो मैचों में 3 अंक हासिल किए हैं। नई दिल्ली में BWF बैडमिंटन विश्व चैंपियनशिप के मिक्स डबल्स स्पर्धा में भारत के ध्रुव कपिला और तनिषा क्रेस्टो प्री क्वार्टर फाइनल में पहुंच गए हैं। मकाऊ की जोड़ी को उन्होंने हराया। प्री क्वार्टर फाइनल में भारतीय जोड़ी का सामना चीन की जोड़ी से होगा। सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी की जोड़ी भी वॉकओवर मिलने के बाद प्री क्वार्टर फाइनल में पहुंच गई है। कोलकाता पुलिस ने न्यू मार्केट इलाके में मिर्जा गालिब स्ट्रीट स्थित एक होटल में लगी आग में 9 लोगों की मौत की जांच के लिए एक विशेष जांच दल SIT का गठन किया है। मृतकों में 2 महिलाएं और 1 बच्चा शामिल है। 16 घायल लोगों का अस्पताल में इलाज चल रहा है। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति CP राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने कोलकाता अग्नि दुर्घटना पर दुख व्यक्त किया है। घरेलू शेयर बाजार में आज लगभग 0.5% गिरावट दर्ज की गई। ताजा समाचार मिलने तक सेंसेक्स 365 अंक गिरकर 76,871 पर और निफ्टी 110 अंक गिरकर 24,045 पर था। और अंत में मुख्य समाचार एक बार फिर। केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने कहा, भारत सतत वृद्धि दर को बनाए रखने के लिए प्रतिवर्ष लगभग 130 अरब अमरीकी डॉलर का निवेश कर रहा है। सर्वोच्च न्यायालय ने नीट UG पेपर लीक के बाद परीक्षा सुधार पर राधाकृष्णन समिति की सिफारिशों को लागू करने के लिए सरकार से जवाब मांगा। छत्तीसगढ़, मध्य प्रदेश, उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में आज मूसलाधार वर्षा की संभावना। भारत ने श्रीलंका के खिलाफ पहला टेस्ट मैच 165 रन से जीता। मानव सुथार ने 6 विकेट लिए। और FIH हॉकी विश्व कप में आज भारत का मुकाबला पाकिस्तान से। इसके साथ ही दोपहर समाचार का यंग समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी विजयवाड़ा केंद्रम।
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTV తో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగ

0: రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

Himalaya. ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలని తెలిస్తే మెసేజ్ చేయొచ్చు. మొదటి ప్రశ్న ఏంటంటే, భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? ప్రశ్న ఇంకోసారి, భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సంబంధించి నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం. ప్రశ్న ఇంకోసారి, భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? దీనికి సంబంధించి నేను ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం.

భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు అని అడిగాను. దీనికి సంబంధించి నేను 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం. ఐ థింక్ మీ అందరికీ ఆప్షన్స్ అనవసరం అనుకుంటా. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి. నేను అస్సలు అనుకోలేదు, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, ఒకసారి చెక్ చేసుకోండి. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి. మీ ఆన్సర్ అసలు నాకు అర్థమవలేదు, ఒకసారి మళ్ళీ పంపించండి. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు అని అడిగాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, ఓకే అయితే మీది రాంగ్ ఆన్సర్. శాతవాహనుల కాలం, కుషాణుల కాలం, ఇవి నా ఆప్షన్స్. ఈ 4 మీరు కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకుని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రోజా వీరందరూ. ఒకసారి చెక్ చేసుకుని పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని. హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్. వీరు ఇంకా ఎవరంటే బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. మార్కాపురం శివాజీనగర్ నుండి

ఏలూరు మస్తాన్ అలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. డ్రైవర్ బాబు మార్కపురం జిల్లా నుంచి. దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప. గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న. అహోబిల వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రరెడ్డి. రామకృష్ణయ్య మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి. బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి సియోన నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరందరూ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం ఓకే చిత్రియాల గ్రామం నుండి తమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ. హైదరాబాద్ అల్మాస్గూడ నుంచి మధుసూదనాచారి శ్రీవాణి నెహాన్ దమ్మోజ్ రవీంద్రాచారి రాధిక త్రిలోక్చారి ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపిస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ వచ్చింది ఎక్కడి నుంచి కడప నుంచి వినయ్ ప్రవీణ కృష్ణ సులతి కృష్ణ తులసి అప్పు అక్క వీరందరూ రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి సిరిచందన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లత సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి తింటకుర్తి దుర్గాదేవి రాంగ్ ఆన్సర్ పంపించారు ఒకసారి చెక్ చేసుకోండి. అగైన్ రాంగ్ ఆన్సర్ వచ్చింది ఎక్కడి నుంచి పిసినారిపేట గ్రామం నుంచి పూజారి కళ్యాణ్ ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి కుంచివన్పేట నుంచి. కేబి రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. తుమ్మలచెర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంకా సూర్యనారాయణ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూబాబు మూసాపేట ఇంకా నరేష్ వారి గ్రామ ప్రజలందరూ పంపిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్తో గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హర్ష కుమార్ తెన్నేరు కంకిపాడు కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకొకసారి ప్రశ్న అడగండి అంటున్నారు. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సంబంధించి 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, కుషాణుల కాలం. ఇది నా ప్రశ్న. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కోనసీమ జిల్లా మోరుపల నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు రైట్ ఆన్సర్. మహారాష్ట్ర సోలపూర్ నుంచి ఎం రాధిక హరికిషన్జీ చంద్రబాయి నరేష్ నాగమణి వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. నెల్లూరు జిల్లా ధగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి

టైలర్ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే, బ్రాహ్మణ్పేట గ్రామం నుంచి సుబ్రహ్మణ్యం శైలజ. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య. కరెక్ట్ ఆన్సర్ చిన్న చింతకుంట జిల్లా మహబూబ్ నగర్ నుంచి బి రాజేష్ శ్రీవల్లి చందన భాగ్య కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు అని అడిగాను. ఈ ప్రశ్నకు సంబంధించి 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. మౌర్యుల కాలం, గుప్తుల కాలం, శాతవాహనుల కాలం, ఇంకా కుషాణుల కాలం. మనకి ఇంకా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం నరసింహం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ రఫీ ఇనమడుగు నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యభాయి, అజయ్, శృతి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోటం అన్మధురావు, శోభరాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుప్తుల కాలం 320 సిఈ అంటే కామన్ ఎరా నుంచి 550 సంవత్సరాల మధ్యకాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఈ కాలంలో మన దేశం అన్ని రంగాల్లో బంగారంలా మెరిసిపోయిందని చరిత్ర తెలియజెప్తోంది. సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు వంటి రాజులు దేశాన్ని ఏకం చేశారు. ఫలితంగా శాంతి నెలకొంది. ఇంకా ఆర్యభట్ట సున్నాను కనిపెట్టాడు, భూమి గుండ్రంగా ఉందని తెలియజెప్పారు. కాళిదాసు వంటి కవులు అమర కావ్యాలు రాశారు. అజంతా చిత్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. ఆర్థికంగా వ్యాపారం వృద్ధి చెంది బంగారు నాణాల చలామణిలోకి వచ్చాయి. అందుకే మన పూర్వీకులు సాధించిన గొప్పతనానికి చిహ్నంగా గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తాం. అదన్నమాట సంగతి. ఇంకొక మెసేజ్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుండి కిషోర్. ఇంకా ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం పంపించొద్దు, ఎందుకంటే చాలా డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను 2 ప్రశ్న. వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? దీనికి కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. స్పీడోమీటర్, థర్మామీటర్, ఆల్టీమీటర్, ఓడోమీటర్. స్పీడోమీటర్, థర్మామీటర్, ఆల్టీమీటర్, ఓడోమీటర్. వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏంటి తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అని అడిగాను. ఈ ప్రశ్నకి సంబంధించి 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. స్పీడోమీటర్, థర్మామీటర్, ఆల్టిమీటర్, ఓడోమీటర్. ఈ 4 మాత్రమే మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రాంగ్ ఆన్సర్తో స్టార్ట్ చేసుకుందాం. సూర్యనారాయణ తినాలి రాంగ్ ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. థర్మామీటర్ అంట కాదండి. తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. రాంగ్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష సుమలత ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఒకసారి చెక్ చేసుకోండి. అగైన్ రాంగ్ ఆన్సర్తో బి శివకుమార్ ముదిరాజ్ బీసీ కాలనీ నంద్యాల. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని. రైట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కేవి రావు తణుకు నుంచి. మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్తో బృందావనం పద్మశ్రీ శ్యామ్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించారు సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శ్రీవాన్వి. ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రికోక్ శ్రీరామదాస్.

ಕೃಪಾಚಾರಿ ಅನಿತಾ ಸಾಯಿ ವರ್ಷ ತಿಂಕ ಸಾಯಿ ರಿಕ್ವೆತ್. ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಅಂಟೂ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ತೋ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಗ್ರಾಮ ನುಂಚಿ ಪ್ರಿಯಾ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ, ಸುಬ್ರಹ್ಮಣಿ ಪೆತ್ತನಪಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ನುಂಚಿ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್, ಮೂಸಾಪೇಟ ಮೆಹಬೂಬ್ ನಗರ್ ನುಂಚಿ ನರೇಶ್ ಮೆರ್ಸಿ, ವಿಜಯ ರೋಜಾ ಸಿರೀಶ ರಾಂಗ್ ಆನ್ಸರ್ ಪಂಪಿಸಾರು. ಓಕೆ ರೈಟ್ ಆನ್ಸರ್, ఇంకా రాంగ్ ఆన్సర్తో మహేష్ ప్రమీల గణేష్ అరుణ. ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రిణి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి సిరిచందన సాయి కృష్ణకాంత్ కరెక్ట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. మార్కాపురం నుంచి డ్రైవర్ దేవరాజుగట్ నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న నరేంద్రరెడ్డి, అహోబిల్లం వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి బండారు శంకరయ్య వీరందరూ. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుండి కిషోర్ రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కృష్ణ హర్షకుమార్ తెన్నేరు నుంచి కంకిపాడు మండలం. మహేంద్ర తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ ఈస్ట్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిబియా జిల్లా ఏకలవ్య నగర్ నుండి. బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి నాగజ్ పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ ఇంకా బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్తో పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి. మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని వీరందరూ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సరే వచ్చింది తెనాలి నుంచి కుమార్, ఒకసారి చెక్ చేసుకోండి. తుమ్మలచెర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాంగ్ ఆన్సర్గా. కోనసీమ జిల్లా మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు దుర్గాదేవి కరెక్ట్ ఆన్సర్ పంపించారు సంజయ్ స్వాతి భారత్. బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ ముస్తాన్వలి ఫాతిమా రాంగ్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ రాంగ్ ఆన్సర్తో దినేష్ ప్రకాశం జిల్లా, ఒకసారి చెక్ చేసుకోండి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రల్ రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. గడ్డమంకయ్య బండార్పల్లి నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చూసుకోండి. తుమ్మలచెర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అయితే ఇందాకడ పెట్టింది అయితే రాంగ్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామమోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. ఇస్మాయిల్ భాయ్ సయ్య జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ భాషాభాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపి

మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక హరికిషన్ చంద్రబాయి నరేష్ నాగమణి కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోల్ రవి ఇనమడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి నెల్లూరు నుంచి ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మభాయి శ్రీవాణి జగదీష్ శివరాణి కరెక్ట్ ఆన్సర్తో మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా రైట్ ఆన్సర్. వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అని అడిగాను. ఇంకొక మెసేజ్ వచ్చింది చూసేద్దామా. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యభాయ్ అజయ్ శృతి ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయిపాలెం నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి ఆన్సర్ ఏది మీ ఆన్సర్ కూడా పంపించండి. టైం అయిపోతుంది. కరెక్ట్ ఆన్సర్తో ఎవరు దినేష్ ప్రకాశం జిల్లా. థ్యాంక్ యూ సో మచ్. వాహనాలలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అని అడిగాను. టైం లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఓడోమీటర్. వాహనం మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో లెక్క పెట్టే పరికరం పేరే ఓడోమీటర్. తెలుగులో దూరమాపకం అంటారు. ఇదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీస్సులు. ఈరోజు మనం సంస్కృత పాఠంలో మృచ్ఛకటికం నాటకంలో 3వ అంకంలో శర్విలకుడు చారుదత్తుని ఇంటిలోకి దొంగతనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న సన్నివేశాన్ని నేర్చుకుందాం.
1: అలాగే ఆచార్య.
2: శర్విలకుడు చారుదత్తుని ఇంటిలోకి ప్రవేశించడానికి తగిన ప్రదేశం కోసం చూస్తూ ఒక గోడను తడిమి చూశాడు. అప్పుడు ఇలా అనుకుంటున్నాడు, ఈ ప్రదేశం చాలా అనువుగా ఉంది. ఇక్కడ ప్రతిరోజు సూర్యదేవునికి నమస్కారాలు అర్పించి అర్ఘ్యాన్ని ఇక్కడ వదులుతూ ఉండడం వల్ల ఈ గోడ, ఈ ప్రదేశము చాలా మెత్తగా ఉన్నాయి. అలాగే ఎలుకలు ఎక్కువగా తవ్విపోసేసిన ప్రాంతంలా కూడా ఉంది. ఎంత సరి అయిన ప్రదేశం దొరికిందో నాకు సరిగ్గా అని చాలా సంబరపడిపోయాడు. ఇదంతా ఆ స్కందుడి దయ అని అనుకుంటూ స్కందునికి నమస్కారం చేశాడు. స్కందుడు అంటే కుమారస్వామి. దొంగలు కుమారస్వామిని చండికను ఇలవేల్పుగా భావిస్తారు అని చెప్తారు. అలాగే స్కందుడు అనేవాడు ఒక చోర శాస్త్ర రచయిత అని కూడా అంటారు. ఏది ఏమైనా ప్రారంభంలోనే ఎక్కువగా శ్రమ పడకుండానే ఒక మంచి ప్రదేశం, దొంగతనానికి అనువైన ప్రదేశం, గోడకు రంధ్రం చేయడానికి సరి అయిన ప్రదేశం దొరకడంతో శుభసూచకమని భావించాడు శర్విలకుడు.
1: అలాగే ఆచార్య.
2: ఇప్పుడు ఇక్కడ ఎలాంటి రంధ్రాన్ని వేయాలి అనేది కనకశక్తి అనే మహానుభావుడు రచించిన చోరశాస్త్రంలో ఉన్న 4 పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి అనుకుంటాడు. అవేమిటంటే, కాల్చిన ఇటుకలను తొలగించి రంధ్రం చేయడం ఒక పద్ధతి, పచ్చి ఇటుకలను తొలగించి రంధ్రం చేయడం ఒక పద్ధతి, మట్టి ముద్దలను తొలగించి అంటే మట్టి గోడను తొలగించి రంధ్రం చేయడం ఒక పద్ధతి, కర్రలతో కట్టిన గోడను తొలగించడం ఒక పద్ధతి. వీటిలో ఇక్కడ కాల్చిన ఇటుకలు గల కోడలకు ఎలా కన్నం వేయాలో చెప్పిన పద్ధతినే అనుసరించాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆ గోడ కాల్చిన ఇటుకలతోనే కట్టబడి ఉంది గనక. అలాగే రంధ్రం ఎన్ని రకాలో కూడా తరువాతి శ్లోకంలో చెప్తున్నాడు శర్విలకుడు.
1: అలాగే ఆచార్య.
2: పద్మవ్యాకోశం
1: పద్మవ్యాకోశం
2: భాస్కరం బాలచంద్రం
1: భాస్కరం బాలచంద్రం
2: వాపీ విస్తీర్ణం స్వస్తికం పూర్ణకుంభం తత్కస్మిన్ దేశే దర్శయామ్యాత్మశిల్పం దృష్ట్వా స్వోయం
1: యద్విస్మయం యాంతి పౌరాః.
2: దీనికి అన్వయక్రమంలో ప్రతిపదార్థం చూద్దాం.
1: అలాగే ఆచార్య.
2: శ్వః
1: రేపు
2: పౌరాః
1: ఉజ్జయిని ప్రజలు దేనిని దృష్ట్వా చూచి
2: విస్మయం యాంతి ఆశ్చర్యాన్ని పొందుతారో
1: తం
2: ఆ రంధ్రాన్ని పద్మవ్యాకోశం
1: వికసించిన పద్మరూపము
2: భాస్కరం సూర్యమండల రూపము బాలచంద్రం చంద్రరేఖారూపము వాపీ
1: దిగుడు బావి రూపము
2: విస్తీర్ణ రూపము స్వస్తిక రూపము
1: పూర్ణకుంభాకారం
2: అనే ఈ రంధ్రాలలో కస్మిన్ దేశే ఏ రూపంలో ఆత్మశిల్పం
1: నా ప్రతిభను
2: దర్శయామి
1: చూపించను.
2: ఇది ప్రతిపదార్థం.
1: అలాగే ఆచార్య.
2: చోరశాస్త్రంలో చెప్పబడిన వివిధ రకాల రంధ్రాలలో
3: ఏ రంధ్రాన్ని చేసి నేను రేపు ఉజ్జయిని ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరచాలి, నా ప్రతిభను ఏ రంధ్రం వేసి చూపించాలి అని అనుకుంటున్నాడట శర్విలకుడు. దీనిని బట్టి శర్విలకుడు చోరశాస్త్రాన్ని ఎంత బాగా అధ్యయనం చేశాడో తెలుస్తోంది మనకి. ఇలా వీటిలో ఏ రంధ్రాన్ని చెయ్యాలి అని ఆలోచించాడట శర్విలకుడు. ఇది శ్లోకం యొక్క అర్థం. అర్థమైందా?
1: అర్థమైందా ఆచార్య.
3: ఇక ఈ శ్లోకంలో ఉన్న విశేషాంశాలను గమనిద్దాం. దర్శయామి ఆత్మశిల్పం, దర్శయామి ఆత్మశిల్పం. ఇక్కడ ఏ సంధి?
1: యనాదేశ సంధి ఆచార్య.
3: అలాగే

0: దృష్ట్వా అనే క్రియాపదం దృశిర్ ప్రేక్షణే అంటే దృశిర్ అనే ధాతువు మీద త్వా అనే ప్రత్యయం చేర్చడం వలన దృష్ట్వా అనే రూపం మనకి సిద్ధిస్తుందన్నమాట. అలాగే ఇది వైశ్వదేవి వృత్తంలో ఉన్న శ్లోకం. ఇది ఒక క్రొత్త ఛందస్సు. దీని గణాలు మ మ య య. వృత్తం పేరు
1: వైశ్వదేవి వృత్తం.
0: వైశ్వదేవి వృత్తం గోడకు రంధ్రం చేయడానికి సిద్ధపడుతూ, ఇక్కడ ఏ రకమైన రంధ్రం చేయాలి అని ఆలోచిస్తూ, ఇది పండు ఇటుకలతో చేసిన గోడ గనక దీనికి పూర్ణకుంభము అనే రంధ్రం చేయడమే సరైనది అని నిర్ణయించుకుంటాడు కూడా శర్విలకుడు. ఆ తరువాత ఇంకా ఇలా అనుకుంటున్నాడు, అన్యాసుభిత్తిషుమయా
1: నిసిపాటితాసు
0: క్షారక్షతాసు
1: క్షారక్షతాసు
0: విషమాసుచ

0: Sivargo.
1: Doshamschame vadati.
0: Doshamschame vadati.
1: Karmani kausalamcha.
0: Karmani kausalamcha.
1: దీని ప్రతిపదార్థం చూద్దాం.
0: అలాగే ఆచార్య.
1: నిసి
0: నిసి
1: రాత్రి వేళలో.
0: రాత్రి వేళలో.
1: అన్యాసు
0: అన్యాసు
1: ఇతరత్ర
0: ఇతరత్ర.
1: భిత్తిషు
0: భిత్తిషు
1: ఇంటి గోడలు
0: ఇంటి గోడలు.
1: పాటితాసు
0: పాటితాసు
1: పగులగొట్టబడగా
0: పగులగొట్టబడగా.
1: క్షారక్షతాసు భిత్తిషు
0: క్షారక్షతాసు భిత్తిషు.
1: ఉప్పు దిగిన గోడలు
0: ఉప్పు దిగిన గోడలు.
1: పాటితాసు
0: పాటితాసు
1: పగులగొట్టబడగా
0: పగులగొట్టబడగా.
1: విషమాసు భిత్తిషు
0: విషమాసు భిత్తిషు.
1: కఠినమైన గోడలు
0: కఠినమైన గోడలు.
1: పాటితాసు
0: పాటితాసు
1: పగులగొట్టబడగా
0: పగులగొట్టబడగా.
1: ప్రభాత సమయే
0: ప్రభాత సమయే
1: తెల్లవారిన తరువాత
0: తెల్లవారిన తరువాత.
1: ప్రతివేశి వర్గ
0: ప్రతివేశి వర్గ.
1: ఇరుగు పొరుగు ఇండ్ల వారు
0: ఇరుగు పొరుగు ఇండ్ల వారు.
1: దృష్ట్వా
0: దృష్ట్వా
1: చూచి
0: చూచి.
1: మే
0: మే
1: నా యొక్క
0: నా యొక్క.
1: కర్మణి
0: కర్మణి
1: పనియందు
0: పనియందు.
1: కౌశలం
0: కౌశలం
1: నైపుణ్యాన్ని
0: నైపుణ్యాన్ని.
1: దోషాంచ
0: దోషాంచ
1: దోషాలను కూడా
0: దోషాలను కూడా.
1: వదతి
0: వదతి
1: మాట్లాడుతారు
0: మాట్లాడుతారు
1: అంటే చెప్పుకుంటారు అని అర్థం.
0: అలాగే ఆచార్య.
1: ఏమనుకుంటున్నాడు శర్వీలకుడు? నేను ఇప్పటికే ఇలాంటి పనులు చాలా చేశాను. చాలా గోడలను పగలగొట్టాను. చాలా ఇండ్లలోకి కూడా ప్రవేశించాను. దొంగతనాలు చేశాను. అయితే నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారాక చుట్టుప్రక్కల ఉన్న ఇండ్ల వాళ్ళు అక్కడ పోగయి దొంగతనం చేయడంలో ఉన్న నేర్పుని తప్పులని గురించి ముచ్చటించుకుంటారు. ఆహా, ఎంత తెలివైన దొంగ! ఎవ్వరికీ అనుమానం రాకుండా చడీ చప్పుడు లేకుండా దొంగతనం చేశాడో అని కొంతమంది పొగుడుతారు. అలాగే కొంతమంది వీడేమి దొంగ, ఇలా దొంగతనం చేస్తే వాడు దొరికిపోడా అని నేను చేసిన తప్పుల గురించి కొంతమంది మాట్లాడుకుంటారు. ఇలా నా పనితనం గురించి తెల్లవారాక అందరూ మాట్లాడుకుంటూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నాడు శర్వీలకుడు.
0: అలాగే ఆచార్య.
1: ఈ శ్లోకం వసంత తిలకము అనే ఛందస్సులో ఉంది. దీని గణాలు
0: తభ జజ గగ.
1: తభ జజ గగ ఇవి గణాలన్నమాట. శ్లోకం అర్థమైంది కదా?
0: అర్థమైంది ఆచార్య.
1: ఇది ఈరోజు పాఠం. స్వస్తి.
0: ధన్యవాదాలు ఆచార్య.
2: మీరింతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ, విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. జానపద గీతాలు వింటారు. సమర్పణ శ్రీ వీర్నాల శివరామకృష్ణ బృందం.

0: మీరింతవరకు శ్రీ వీణాల శివరామకృష్ణ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విందాం.

ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు ఇలా ఉంది. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం వినియోగదారుల శ్రేయస్సు, హక్కుల గురించి శ్రీ విజయకుమార్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో మిశ్రమ వ్యవసాయం లాభాలు ఈ అంశం గురించి శ్రీ వల్లూరు సుబ్బారావు గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:15 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరి ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ కె రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం గురువాయూరప్పనే స్వరార్చన వింటారు. అనంతరం గృహ వాయు కాలుష్యం, వాయు నాణ్యత పెంపొందించుకునే మార్గాల గురించి ప్రసంగం వింటారు. తదుపరి ఆరోగ్యానికి రక్ష, బొప్పాయి ఈ అంశంపై ప్రసంగం వింటారు. 8:35 విహారి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి మంజుల పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు ప్రసారమవుతుంది. 9:30 వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు వింటారు. 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకుని సినీ గీతాలు ప్రసారమవుతుంది.

5:30 యువతరంగం కార్యక్రమం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 8:00 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 8:15 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వనితవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా వనితవాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో వినూత్నమైనటువంటి అంశాలను వినిపిస్తోంది. అండ్ అలాగే ఈనాటి వనితవాణి కార్యక్రమంలో కూడా మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే సిద్ధంగా ఉంది. ఇవాళ మన సంచిక మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రతి వారం కూడా మనం పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల చదువు విషయంలో కానీ, వారి యొక్క వర్తన విషయంలో కానీ, వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికల్లో కానీ పేరెంట్స్గా మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి, ముందుగా మనం ఎలా మేల్కోవాలి, ఇలాంటి విషయాల గురించి అన్నీ కూడా వింటూ ఉన్నాం. కొంచెం భిన్నంగా ఈనాటి వనితవాణి కార్యక్రమంలో కొంచెం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ని అయితే వింటూ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామా? సో వనితవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పుష్ప 2 చిత్ర నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో శ్రేయ ఘోషల్ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ని అయితే వినేద్దాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే ఇంతవరకు విన్నారు పుష్పాటు చిత్ర నుంచి. ఎస్, మనం వనితావాణి కార్యక్రమంలో ఇవాళ వినబోతున్నటువంటి అంశం ఏంటంటే, అందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి ఒక సుపరిచితమైనటువంటి వ్యాధి, అదే న్యూమోనియా. ఎందుకు దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నామంటే, మొన్నటి వరకు కూడా ఎండలతో మొత్తం మనల్ని వేడి సెగల్లో ముంచిలేపింది వాతావరణం. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఎండలు వేడి ఇంకా అలాగే ఉంది, కానీ రోజు రోజుకి వాతావరణంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక సందర్భంలో ఏమో విపరీతమైన వేడిగాలులు వీస్తుంటే, మరొక సందర్భంలో ఏమో చల్లగాలులు వీస్తూ ఉంది. సో ఒక బ్యాలెన్స్ లేనటువంటి ఈ వాతావరణంలో మనకు ఎన్నో రకాలైనటువంటి శారీరక పరమైన ఇబ్బందులు తలవుతూనే ఉంటాయి. కాబట్టి ఇటువంటి సమస్యల్లో ఎక్కువగా ఇప్పుడున్నటువంటి సినారియోలో ఇబ్బంది పడుతున్నటువంటిది ఏదైనా ఉంది అంటే అది న్యూమోనియా అని చెప్పచ్చు. న్యూమోనియా సమస్య ప్రధానంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగైలతో పాటు ఏవైనా ఇతర ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి

వంటి కలుషితాలు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల వచ్చేటువంటి వ్యాధి. దీన్ని మనం చాలా తక్కువగా అంటే నెగ్లెక్ట్గా మనం వదిలేసామంటే ప్రమాదం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు కూడా. అసలు ఈ నిమోనియా గల కారణాలేంటి, ఈ నిమోనియా వ్యాధి కలిగినప్పుడు కలిగేటువంటి లక్షణాలేంటి, దీనికి సంబంధించిన నివారణ చికిత్స, అలాగే ఈ నిమోనియా చికిత్స తీసుకోకపోతే ఏం జరుగుతుంది, నిమోనియా ఎవరెవరిలో ఎక్కువగా వ్యాపిస్తుంది, అలాగే జబ్బులతో కలిసి ఈ నిమోనియా ఇంకేమైనా ఉపద్రవాల్ని తీసుకొస్తుందా, అసలు ఈ నిమోనియా వ్యాధే అని మనం ఎలా నిర్ధారించడం, దీనికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే చిన్నపిల్లల్లో నిమోనియా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దామా, మణిశంకర వరప్రసాద్ చిత్రం నుంచి శ్వేతమోహన్ అలాగే ఉదిత్ నారాయణ్ ఆలపించినటువంటి మరొక బ్యూటిఫుల్ సాంగ్, సంగీతం భీమ్ సెసెరోల్.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మణిశంకర్ బాలప్రసాద్ చిత్ర నుంచి బ్యూటిఫుల్ ట్రెండియస్ సాంగ్ నైతే మీరు ఇంతవరకు విన్నారు. అండ్ ఇవాళ మన వనితావాణి కార్యక్రమంలో మనం వింటున్నాం న్యూమోనియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అసలు న్యూమోనియా వ్యాధికి గల కారణాలేంటి అని

చూసినట్లయితే బ్యాక్టీరియా వల్ల. ఈ బ్యాక్టీరియాలు ప్రత్యేకించి స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా, ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకే కారణమవుతుంది. ఇకపోతే హీమోఫిలస్ బ్యాక్టీరియా అనేది పిల్లల్లో సాధారణంగా వస్తుంది. గ్రామ్ నెగిటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైనటువంటి బ్యాక్టీరియాల వల్ల ఈ వ్యాధులు సోకేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇకపోతే వైరస్ విషయానికి వస్తే ఇన్ఫ్లుయెంజా వైరస్, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ వంటి వైరస్లతో పాటు తరచూ వచ్చే కొత్త వైరస్ల వల్ల కూడా ఈ నిమోనియా రావచ్చు. ఏదైనా వైరస్ విజృంభించి ఒకచోట ఎపిడమిక్లో వచ్చి తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు చాలా ఎక్కువ. ఆ వైరస్ సోకిన తర్వాత బాధితుల్లో రోగ నిరోధక శక్తి బట్టి నిమోనియా వచ్చేటువంటి అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇకపోతే ఫంగస్ వల్ల కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కొద్ది ప్రదేశంలోనే ఎక్కువ మంది ఉండడం కూడా ఒక రీజన్ కావచ్చు. ఇక ఆల్కహాల్తో పాటు మత్తు పదార్థాల్లో, మత్తుల్లో దగ్గడం కూడా చాలా కారణమవుతుంది ఈ వ్యాధి గురించి. ఇక మైక్రో ఆస్పిరేషన్ అంటే మనకు తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి ద్రవాలు గొంతు నుంచి శ్వాసనాళంలోకి జారిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియనే మైక్రో ఆస్పిరేషన్ అంటారు. ప్రతి వ్యక్తి గొంతులో బ్యాక్టీరియాస్ ఉంటాయి. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. కాబట్టి కారణాలు ఏమైనప్పటికీ మనం కలిగి ఉండాల్సినటువంటి జాగ్రత్త కూడా ఎంతో అవసరం కదా. అలాగే ఈ నిమోనియా సోకినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వీటి గురించి చూసినట్లయితే జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, చలిగా ఉండడం, ఒక్కోసారి ఆకలి లేకపోవడం ఉంటుంది. ఇక కఫం లాంటి సమస్య కూడా ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే తెలుపు లేదా పసుపు రంగులో, ఒక్కోసారి రక్తపు చారికతో కూడా కనిపిస్తూ ఉంటుంది కఫం అనేది. నిమోనియా, ఇన్ఫ్లమేషన్, ఊపిరితిత్తి తాలూకు ఫ్లూరాకు చేరినప్పుడు ఛాతి నొప్పి కూడా రావచ్చు. నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూడా రావచ్చు. ఇక ఇంటస్ట్రియల్ నిమోనియాలో దగ్గు ఉండదు, కానీ ఆయాసం మాత్రం ఉంటుంది. ఇది ఎంతటి విషమ పరిస్థితికి దారితీస్తుందంటే ఒక్కోసారి శ్వాస ప్రక్రియ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఆస్తమాలో అయితే పిల్లి కూతులుంటాయి, కానీ నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్ళదు. కారణం, గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలి సంచిలోని చీము వంటి ద్రవాలు లేదా తేమ వంటివి అడ్డంకిగా ఉండొచ్చు. ఇలా గాలిగదిలో పేరుకునే పదార్థాన్ని ఎగ్జుడస్ అని అంటారు. ఈ ఎగ్జుడస్ కారణంగానే గాలిగదిలోకి ఆక్సిజన్ చేరదు. దీంతో దేహంలోని కణాలకు, దేహానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు పనిచేయలేని పరిస్థితి వస్తుంది. దీన్నే హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని అంటారు. ఊపిరి అందకపోవడంతో నుదుటిపై చెమటలు పట్టడం, కంగారుగా ఉండడం, గుండె స్పందన వేగం పెరగడం, అయోమయంగా ఏ కారణం లేకుండా ఢీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని సివియర్ నిమోనియా అంటారు. కొందరు బాధితుల్లో ఛాతిలో తీవ్రమైన నొప్పి కూడా రావచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా మనకు ఎదురైనప్పుడు కొంచెం మనం ఈ నిమోనియాకి సంబంధించి కూడా సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇకపోతే దీనికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, నివారణ చిట్కాలు ఏమి ఉన్నాయి, వీటి గురించి విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. డాకు మహారాజా చిత్రం నుంచి వాగ్దేవి ఆలపించగా ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం వనితవాణి కార్యక్రమంలో మనం వింటున్నాం న్యూమోనియాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ వ్యాధి సోకినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా నివారణ చర్యలు ఏంటివి అని చూసినట్లయితే, పొగ తాగే అలవాటు ఉంటే, జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి. ఇక బయటి వాతావరణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా మాస్కులు ధరించడమో లేకపోతే ముఖానికి చేతిని అడ్డు పెట్టుకోవడమో వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనిసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్సలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం

వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు. అన్ని పోషకాలు ఉండే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరిగి నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మనకు రక్షణ కలుగుతుంది. సో ఈ నిమోనియా వ్యాధిని తట్టుకోవడానికి ముఖ్యంగా మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే రోగ నిరోధక శక్తిని మనం బాగా బలపరచుకోవడం. దీన్ని బలపరచుకోవడానికి మనం ఆహార విషయాల్లో కానీ వ్యాయామ విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ మనం ఎలాంటి భయం చెందాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనం వ్యాధి నుంచి బయటకు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇది ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మనం విన్నటువంటి అంశం నిమోనియా వ్యాధి లక్షణాలు మరియు నివారణ గురించి. ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోలుడని విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు. అండ్ అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమంలో కూడా మీకోసం విద్యా ఉద్యోగ సమాచారాలతో కార్యక్రమం సిద్ధంగా ఉంది. కార్యక్రమంలో మొదటి ఉద్యోగ సమాచారం అయితే వినేద్దాం. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే దివ్యాంగజన్ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 2. పోస్టుల వివరాలు ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్, అలాగే ఫిజియోథెరపిస్ట్. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ బ్యాచులర్ ఇన్ ఫిజియోథెరపీలో బ్యాచులర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వేతనం నెలకు 35,000 రూపాయలు. ఎంపిక విధానం అర్హతలు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి 21 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడిన తేదీ 31/7/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ niepmd.nic.in. వెబ్సైట్ మరొకసారి niepmd.nic.in. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. దసరా చిత్రం నుంచి రామ్ మిర్యాల అలాగే ధీ ఆలపించగా

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మనం వింటున్నాం యువతరంగం కార్యక్రమం. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక విద్యా సమాచారం అయితే విందాం. భారతదేశంలో వైద్య విద్యా నాణ్యతను మరింతగా పెంచేందుకు, ఆసుపత్రుల పనితీరులో పారదర్శకతను పెంచేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మెడికల్ అక్రిడిటేషన్ అడ్మిషన్ల ప్రక్రియలో ఊహించిన మార్పులు తీసుకొస్తూ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి తోడు వైద్య రంగంలో నిపుణుల కొరతను తీర్చడమే ధ్యేయంగా

పీజీ ఫెలోషిప్ విభాగాల్లో ఏకంగా 11 కొత్త స్పెషాలిటీ కోర్సులను ప్రారంభించింది. ఈ నూతన సంస్కరణలు దేశంలో వైద్య విద్యా ప్రమాణాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తాయని నిపుణులు కూడా భావిస్తున్నారు. గుర్తింపు పొందిన ఆసుపత్రులు, వైద్య సంస్థలు తమ అధికారిక వెబ్సైట్లలో ఎన్బిఈఎంఎస్ ఆవశ్యక సమాచారం పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఆసుపత్రిలోని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వివరాలు, రోగుల రద్దీ, బెడ్ల లభ్యత, విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సమాచారాన్ని సమీక్షించి అప్డేట్ చేయాలి. సో ఇలా స్టూడెంట్స్ కోసం ఇన్ఫర్మేషన్ అనేది చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంచేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తోంది మన భారత ప్రభుత్వం. కౌన్సిలింగ్ సీట్లతో కోత విధిస్తామని ఎవరైనా హెచ్చరించినా కానీ మనం ఫిర్యాదు చేయడానికి మనకు ఫోన్ నెంబర్స్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి ఎవరైనా మెడికల్కి సంబంధించేటువంటి ఫీల్డ్లో స్థిరపడాలి అనుకుంటున్నటువంటి విద్యార్థులైతే హ్యాపీగా చక్కగా నీట్ ఎగ్జామ్స్ని రాసేసుకుంటూ వారు కోరినటువంటి మంచి కొలువుల్ని సాధించుకునేటువంటి అవకాశాలు ఇప్పుడు భారత ప్రభుత్వం మనకు చాలా చక్కగా అందిస్తోందన్నమాట. ఎస్, యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దామా. పెద్ద చిత్రం నుంచి రక్షిత సురేష్ ఆలపించగా సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పటిక విద్య ఉద్యోగ సమాచారం అయితే విందాం. హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ CITD 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఈ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ టూల్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. కోర్సు వ్యవధి 2 ఏళ్లు. అర్హత, సంబంధిత విభాగంలో ఏఐసిటిఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్, బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఇక వయోపరిమితి 45 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం సిఐటిడి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ జాబితా ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైన తేదీ 3/8/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 26/8/2026. ఇక ప్రవేశ పరీక్ష 2/9/2026. పరీక్ష కేంద్రం హైదరాబాద్. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.citd.in. వెబ్సైట్ మరొకసారి www.citd.in. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా సీతారామం చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి అలాగే సింధూరి విశాల్ ఆలపించిన మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడొక విద్యా సమాచారం అయితే విందాం. ఉద్యోగ సమాచారం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ ఆధ్వర్యంలో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ లేదా బీడీఎస్లో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి అర్హతగా. ఇక నెలకు 18,000 నుంచి 56,000 రూపాయల వరకు వేతనం ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 24/8/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.aiims.edu. వెబ్సైట్ మరొకసారి www.aiims.edu. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా అమరన్ చిత్ర నుంచి రమ్య బెహ్రా అలాగే అనురాగ్ కులకర్ణి ఆలపించిన మరొక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు, అలాగే 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. భారతీయ జ్ఞాన పరంపర, ఆధునిక విషయాల్లో సంస్కృతం విశిష్టత ఎనలేనిదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కలెక్టర్లను ఆదేశించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో పలు ఐటీ సంస్థలు విశాఖలో భూముల కోసం కోరుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకున్నారని, పరీక్షా పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని అసహనం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై శాసనసభలో ఈరోజు జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రూప్ 1 నియామక ప్రక్రియలో గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ నియమాలు, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందన్నారు. పేపర్లు దిద్దే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి తప్పు చేశారని, పేపర్లు దిద్దడంలో ప్రతి దశలోనూ నిబంధనలు ఉల్లంఘించారన్న విషయం నివేదికల్లో స్పష్టమైందన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాల్సిన మూల్యాంకం పనిని ఇతర వ్యక్తులతో చేయించారని చెప్పారు. అభ్యర్థుల ప్రతిభ చూసి ఉద్యోగాలు ఇవ్వాలని, ఇటువంటి ఉల్లంఘనలు వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా చేస్తాయన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే తదుపరి పరీక్షల్లో ఇటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి, పైరవేలకు అవకాశం లేకుండా చూడాలి, అర్హతకు అవకాశం ఇవ్వాలి. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు, యువత భవిష్యత్తు కోసం వ్యవస్థ అనేది నిరూపించే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ సర్వీస్ కమిషన్ యొక్క వ్యవస్థని క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా పునరుద్ధరించే దిశగా ముందుకు పోదాం. మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూడడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత.
0: ఆధునిక భారతంలో సంస్కృత భాష ఎంతో గొప్పదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉత్కర్ష మహోత్సవాన్ని కేంద్ర మంత్రి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా 2 రోజుల పాటు ఈ ఉత్కర్ష మహోత్సవం జరగనుంది. విద్యార్థులే స్వయంగా రచించిన 75 సంస్కృత భాషా పరిశోధనా పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అలాగే సంస్కృత అనువాద యాప్ను కూడా విడుదల చేశారు. భారతీయ జ్ఞాన పరంపర, ఆధునిక విషయాల్లో సంస్కృతం విశిష్టత ఎనలేనిదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. దృశ్య మాధ్యమ విధానంలో ఆయన ఈరోజు కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాలపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, సిబ్బంది శిక్షణ తదితర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతి నిర్ణయానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రం వైపు అనేక కంపెనీలు చూస్తున్నాయని, విశాఖలో భూముల కోసం వివిధ సంస్థలు కోరుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదన్నారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని స్పష్టం చేశారు. 6.5 GW సామర్థ్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 TMCల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని మంత్రి లోకేష్ వివరిస్తూ,
2: పోలవరాల నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలకేషన్ ఉంది. దాంట్లో కార్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్ గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. ప్రత్యేకంగా డేటా సెంటర్స్ కి వచ్చే గల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప, ఎక్కడా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్స్
0: మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణపై యువతకు అవగాహన కల్పించాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బగ్చి అన్నారు. మాదక ద్రవ్యాలు నిర్మూలన అనే అంశంపై నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థ, విద్య, ఉపాధి, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీపీ తెలిపారు. విద్య, క్రీడలు, సామాజిక సేవ, సృజనాత్మక కార్యక్రమాలపైనే యువత దృష్టి సారించాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. అధికార ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై జగన్మోహన్ రెడ్డి వారితో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని, ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవ దానానికి ముందుకొచ్చే కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లక్షకు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. భారతీయ జ్ఞాన పరంపర, ఆధునిక విషయాల్లో సంస్కృతం విశిష్టత ఎనలేనిదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కలెక్టర్లను ఆదేశించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో పలు ఐటీ సంస్థలు విశాఖలో భూముల కోసం కోరుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: द्विशतं यावत् जनाः अद्यापि लुप्ताः सन्ति इति सूच्यते। भारतेन प्रथम निकषस्पर्धायां श्रीलंका दलं 65.1% धावनांकैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం గ్రామదర్శిని కార్యక్రమం. ముందుగా గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విందాం.

పదవ తరగతి పరీక్షల్లో బీసీ వసతి గృహాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన సంఘం బీసీ బాలికల వసతి గృహ విద్యార్థిని ఖుష్బు కౌర్ను వార్డెన్ మల్లీశ్వరమ్మ ఘనంగా సత్కరించారు. 5,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకుని రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సంగం మండలంలోని జంగాల కంట్రిగా మర్రిపాడు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి శశిధర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. వరి పంటలో వచ్చే చీడపీడలు, వాటి నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావ నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశమున్న తరుణంలో పంటల బీమాను విధిగా చేయించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన గడువును 31 వరకు పొడిగించారన్నారు. నెల్లూరులో బుధవారం నిర్వహించిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళాకు రైతులు తరలిరావాలని కోరారు.

బాలికల రక్షణ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ జిలాని భాష పేర్కొన్నారు. స్థానిక ఠాగూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థినులకు గుడ్ బ్యాడ్ టచ్ పై అవగాహనను శక్తి యాప్ బృందంతో కలిసి మంగళవారం నిర్వహించారు. బాలికల భద్రతకు పోలీస్ వ్యవస్థే ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉత్తమ సేవలకు గుర్తింపుగా నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అవార్డును ఆగస్టు 15 అందుకున్న ఎస్ఐను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు సత్కరించారు. ప్రధానోపాధ్యాయుడు ధరస్వామిరెడ్డి, కరెస్పాండెంట్ రమణారెడ్డి, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంటల బీమాను చెల్లించేందుకు సంబంధించిన గడువును ఈ నెల 31 వరకు పొడిగించారని స్థానిక వ్యవసాయ సహాయక సంచాలకుడు చెన్నారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరి ఎకరానికి 850 రూపాయల ప్రీమియం చెల్లిస్తే ఇన్సూరెన్స్ 42,000 రూపాయల మేర వర్తించనుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరులో బుధవారం నిర్వహించిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కావలి మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎంఈఓ బండి గోవిందయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైపాలెం ఎంపీపీఎస్, రుద్రకోట ఎంఈఎస్లో ఒకటి చొప్పున, జువ్విగుంటపాలెంలోని ఎంఈయుపీఎస్లో 2, గౌరవరం జెడ్పీహెచ్లో బయాలజికల్ సైన్స్లో 1, ఇలా పలు పాఠశాలల్లో ఉపాధ్యాయ భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 21 లోపు సమర్పించాలని సూచించారు. స్థానిక అభ్యర్థులకు తొలి ప్రాధాన్యమివ్వనున్నామని వెల్లడించారు.

నెల్లూరు నగరంలోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జి తేజస్ సాయి సమర్పించిన పరిశోధన ప్రాజెక్టుకు కేంద్ర ఆరోగ్య పరిశోధన శాఖ ఆమోదం తెలిపింది. దీంతో మెడికల్ కళాశాలలో మంగళవారం ఆ వైద్య విద్యార్థిని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా 17,500 పరిశోధనల్లో 1,650 ప్రాజెక్టులు ఎంపిక కాగా

అందులో నెల్లూరుకు చెందిన విద్యార్థి తేజస్ సాయి సమర్పించిన పరిశోధన కూడా ఉండడం గర్వ కారణమన్నారు. దీనికి బయోకెమిస్ట్రీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ మార్గదర్శకత్వం వహిస్తున్నారన్నారు. ఈ ఎంపిక కళాశాలలో పరిశోధన సంస్కృతిని మరింత పెంచేందుకు దోహదం చేస్తుందన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీసీసీబీలో బ్యాంకు ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఉన్న పరిపాలనా కార్యాలయంలో బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 2 మేనేజర్ పోస్టులు, 5 అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు చేశారు. ఎంపికైన వారికి త్వరలో నియామక పత్రాలు అందజేస్తామని చైర్మన్ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ టి ప్రేమకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీడీఏ, జీఎన్ఎం, ఏఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్లలో శిక్షణ ఇచ్చి ఇజ్రాయెల్ దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తామని వివరించారు. అదేవిధంగా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్హతలు గల ఎస్సీ నిరుద్యోగులకు కిసాన్ డ్రోన్ ఆపరేటర్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సోలార్ పీవీ ఇన్స్టాలర్, ఎలక్ట్రిక్ వెహికల్ నిర్వహణ, బ్యూటీ థెరపిస్ట్, ప్లంబర్ కోర్సులలో శిక్షణ ఇస్తారన్నారు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు నెల్లూరు నగరంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రసిద్ది చెందిన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి 44వ ఆరాధన మహోత్సవాలు మండలం గొలగమూడిలో మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున గోపూజ, గణపతి పూజ, స్వస్తి వాచనం, అంకురార్పణ, దీక్ష వస్త్రధారణ, కంకణ ధారణ, కలశస్థాపన, శిఖర సంప్రోక్షణలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు సర్వభూపాల వాహన సేవ గావించారు. తొలుత వెంకయ్యస్వామి వాహనంపై ఆశీనులు చేసి ప్రత్యేక పూల అలంకరణ చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో గ్రామంలోని అన్ని వీధుల్లో ఉత్సవం నిర్వహించారు. నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను అనుమతించకుండా కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీసు అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఎస్పీ అజితా వేజన్ల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాలు తరచూ జరిగే ప్రాంతాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రేడియం పెయింటింగ్ వేయాలని సూచించారు. హైవేలపై రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ వివరాలను పోలీసులకు అందించాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించేందుకు సహకరించిన వారికి అందించే గుడ్ సమారిటన్ ప్రోత్సాహకాన్ని 5,000 నుంచి 25,000 రూపాయల వరకు పెంచినట్లు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రుల వివరాలను నమోదు చేసి పోలీసుల సహకారంతో 1.5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని తెలిపారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలోని మద్రాసు బస్టాండ్, ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్, స్టోన్హౌస్పేట వంటి ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు మార్జిన్లలో అక్రమాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పనిచేయాలన్నారు.

రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో బుధవారం ఉదయం 9 గంటలకు అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026 ప్రారంభించారు. డీఏఓ పి సత్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల నిర్వహణ, పంటల ఆరోగ్య సంరక్షణ, చీడపీడలు, తెగుళ్ల నివారణ, సమగ్ర పంట ఆరోగ్య నిర్వహణ, ఆధునిక సాగు విధానం తదితర అంశాలపై వ్యవసాయ అనుబంధ రంగాల్లో నిష్ణాతులు, నిపుణుల సూచనలు, సలహాలు పొందవచ్చన్నారు. ఆధునిక వ్యవసాయానికి అవసరమైన యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు.

0: ఇంతటితో ఈనాటి సమాచార వేదిక సమాప్తం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం వినియోగదారుల శ్రేయస్సు, హక్కుల గురించి శ్రీ విజయ్ కుమార్ గారి సలహాలు.
5: వినియోగదారులకు వినియోగదారుల యొక్క చట్ట ప్రకారం 6 హక్కులను కల్పించింది. అవి భద్రత పొందే హక్కు, సమాచారం పొందే హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, వినిపించే హక్కు, క్లేశ నివారణ హక్కు, వినియోగ విద్యను పొందే హక్కు, వస్తువుల యొక్క క్వాలిటీ, సామర్థ్యం, ప్రామాణిక ధరల వివరాలను తెలుసుకునే హక్కు వినియోగదారుడు కలిగి ఉంటాడు. అదేవిధంగా సేవల విషయంలో అక్రమ వ్యాపార పద్ధతుల నుండి రక్షణ పొందే హక్కు కలిగి ఉంటాడు. కానీ చాలామంది వినియోగదారులకి ఈ హక్కుల విషయంలో అవగాహన తక్కువ. అవగాహన ఉన్నవారు కూడా సరిగా వారి హక్కులను వినియోగించుకోవటలేదు. సమాచారం తెలుసుకోవాలి అంటే ప్రశ్నించాలి, కానీ చాలామందికి భయం వల్లో, ప్రశ్నించడానికి ఇష్టం లేకో ప్రశ్నించరు. సూపర్ మార్కెట్లో తూచి ప్యాక్ చేసిన వస్తువులను మనం కొనుగోలు చేస్తాం, కానీ అవి సరైన తూకం కలిగి ఉన్నాయో లేదో పట్టించుకోం. ఒక్కసారి వాటిని తూకం వేసి చూస్తే విషయం తెలుస్తుంది. అప్పుడు మనకు సూపర్ బజార్ యాజమాన్యాన్ని ప్రశ్నించే అవకాశం, తూనికలు కొలతల విభాగానికి ఫిర్యాదు చేసే అవకాశం ఏర్పడుతుంది. నేడు ప్రపంచం భయం నీడలో బతుకుతోంది. ప్రమాదం ఏ రూపంలో పంచి ఉందో తెలియదు. ఏదైనా ఒక విషాద సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తం అవుతారు. కొద్ది రోజుల తర్వాత అంతా మామూలే. 2 నెలల క్రితం ఒక పోలీస్ అధికారి రివాల్వర్తో సినిమా థియేటర్లోకి ప్రవేశించి, తరువాత సినిమా థియేటర్ వద్ద సరైన నిఘా పద్ధతులు లేవని యాజమాన్యాన్ని నిలదీశాడు. అప్పుడు ప్రభుత్వం నిఘా పద్ధతులు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోనప్పుడు, సరైన చర్యలు తీసుకునే విధంగా వినియోగదారులు చర్యలు తీసుకోవాలి. ఒక నిఘా గురించే కాదు, థియేటర్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే తీసుకునే చర్యల గురించి కూడా సమాచారం వినియోగదారులు తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణగా హర్జోగ్ వర్సెస్ స్వింగ్ మిడోస్ హాస్పిటల్ కేసు పరికిద్దాం. క్లీరోక్విన్ ఇంజెక్షన్కి బదులుగా క్లీరోపినికార్ ఇంజెక్షన్ని నర్సు ఇచ్చింది. దాని ఫలితంగా కుర్రవాడి మెదడులోని కణాలు దెబ్బతిన్నాయి. ఈ కేసు విచారణలో తేలిన విషయం ఆ నర్సుకి సరైన అర్హతలు లేవని. కాబట్టి వినియోగదారులు తాము కొనే వస్తువు గురించి లేదా పొందే సేవను గురించి సమాచారం తెలుసుకోవాలి, అంటే ప్రశ్నించాలి.

అంతేకాకుండా వినియోగదారుడు సమాచారం తెలుసుకునే హక్కు కలిగి ఉన్నాడు అనే విషయం షాప్ యజమానులకు కానీ ఉత్పత్తిదారులకు కానీ సేవనందించే సంస్థలు కానీ గుర్తించట్లేదు. దీనికి కారణం ఇటువంటి హక్కు వినియోగదారునికి ఉంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. కనుకనే వినియోగదారులు ప్రశ్నించడం మొదలు పెడితే ఆ విషయం వాళ్లకు తెలుస్తుంది. వినియోగదారులకు తెలియకుండానే చాలా ఒప్పందాలపై సంతకాలు చేస్తూ ఉంటారు. అందులో షరతులు కూడా ఏకపక్షంగానే ఉంటాయి. ఇటీవల ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక వినియోగదారుడు బ్యాంకులో తన ఇంటిపై ఉన్న రుణ మొత్తాన్ని చెల్లించి తనఖా పత్రాలను తీసుకుందామనుకున్నాడు. బ్యాంకు వారు గడువు కన్నా ముందే రుణ ఖాతాను పూర్తి చేస్తున్నందున పెనాల్టీ డబ్బులు చెల్లించవలసి వస్తుందని చెప్పారు. అగ్రిమెంట్లో సంబంధిత షరతును కూడా చూపించారు. ఇలాంటి షరతులు ఒక బ్యాంకులే కాదు, కొరియర్ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు చూపించి వినియోగదారులను దోపిడీ చేస్తూనే ఉన్నాయి. ఈ ఒప్పంద పత్రాల్లోని నిబంధనలు, షరతులు అన్నీ కూడా ఏకపక్షంగా ఉంటాయి. అవి వినియోగదారునికి అనుకూలంగా ఉండవు. ఇవి ఏకపక్షమైనవే కాదు, అనుచితమైనవి కూడా. వీటిని కోర్టులలో సవాలు చేస్తే అవి నిలవవు. కానీ అంత చైతన్యం ఉన్న వినియోగదారులు ఎంతమంది? చైతన్యం ఉన్నా అంత ఓపిక, తీరిక ఉన్న వినియోగదారులు ఉన్నారా? ఇవి జవాబులేని ప్రశ్నలు. ఏకపక్ష అనుచిత నిబంధనలని కోర్టులో సవాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఒప్పంద పత్రంలోని షరతులు, నిబంధనలు ఏకపక్షంగా ఉండకుండా నిషేధిస్తూ చట్టం తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ముందుగా రుణ మొత్తాలను చెల్లించే ఖాతాదారులు పెనాల్టీ చెల్లించనక్కర్లేదు అని ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన తర్వాత అది బలోపేతం అయింది. ఫోరంలు, కమిషన్లు తగు ఆదేశాలను జారీ చేసే అవకాశం ఏర్పడింది. ఫిర్యాదులన్నీ పరిష్కరించడానికి కాలపరిమితిని చట్టం నిర్దేశించింది. కానీ అది అమలు కావటం లేదు. దీనికి కారణం కేసుల సంఖ్య పెరిగిపోవటం. అందుకని అదనపు ఫోరముల ఏర్పాటు కోసం వినియోగదారుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వ్యాపార యుగం. ఏ పత్రిక చూసినా, ఛానల్ తిప్పినా అంతా ప్రకటనలమయం. దీన్ని ఆసరా చేసుకుని వ్యాపార సంస్థలు తప్పుదోవ పట్టించే ప్రకటనల్ని జారీ చేస్తున్నాయి, ప్రజలను మభ్యపెడుతున్నాయి. వినియోగదారుల రక్షణ చట్టంలోని 14 ప్రకారం ఫోరంకి తప్పుడు ప్రకటన సరిదిద్ది కొత్త ప్రకటనలు చేయమనే అధికారం కలిగి ఉన్నాయి. ఈ కాలంలో ఎల్పీజీ సిలిండర్ లేని ఇల్లు లేదు. సిలిండర్లతో తిరిగే కార్లు, ఆటోలు కూడా వచ్చేసాయి. సిలిండర్లో ఏదైనా లోపం ఉంటే అది పేలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసే గ్యాస్ డీలర్లు విస్తృత ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. వినియోగదారులు, ఉద్యోగులు, ప్రజలందరూ ఆ పాలసీలో కవర్ అయ్యేటట్లు పాలసీలు తీసుకుంటూ ఉంటారు. ఇటీవల సిలిండర్ పేలి జరిగిన ఆస్తి నష్టంపై పరిహారం కోరుతూ వినియోగదారుడు రాష్ట్ర మరియు జాతీయ కమిషన్ల దాకా వెళ్లటంతో సిలిండర్ లోపం వల్ల కానీ రెగ్యులేటర్లో లోపం వల్ల కానీ ప్రమాదాలు వాటిల్లినప్పుడు వాటికి బాధ్యత డీలర్పై, గ్యాస్ కంపెనీపై, ఇన్సూరెన్స్ చేసినట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీపై విడివిడిగా సంయుక్తంగా ఉంటుందని కోర్టు తీర్పులు చెప్పుట జరిగింది. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వైద్య సేవలు వచ్చాయి. మరి విద్యా సేవలు ఈ చట్టంలో నిర్వచించిన సేవల పరిధిలోకి వస్తాయా రావా అన్నది చాలా రోజుల నుంచి ఉన్న ప్రశ్న. ఈ విషయం గురించి వివిధ రాష్ట్ర కమిషన్లు వివిధ రకాల తీర్పులు చెప్పి విభిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చాయి. కొన్ని కమిషన్లు విద్యా సంస్థల సేవలు కూడా వినియోగదారుల రక్షణ చట్టంలోని సేవల నిర్వచనంలోకి వస్తాయని తీర్పు చెప్తే మరికొన్ని రావని తీర్పు.

0: చెప్పాయి. ఈ భిన్న తీర్పుల నేపథ్యంలో ఇటీవల జాతీయ కమిషన్ బుద్ధిస్ట్ మిషన్ డెంటల్ కాలేజ్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తీర్పు వలన విద్యార్థి అనేవాడు వినియోగదారుడని, విద్యా సంస్థలు అందించే విద్యా సేవల నిర్వచనంలోకి వస్తుందని, ఆ సేవలలో లోపముంటే నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్లో ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేసుకోవచ్చని స్పష్టమవుతుంది. కేవలం చట్టాలు చేయటం వల్లనే సమస్యల పరిష్కారం కావు. వినియోగదారుల్లో చైతన్యం చాలా అవసరం. సమాజంలో ప్రత్యేకంగా వినియోగదారులంటూ ఎవరూ లేరు. భారత రాష్ట్రపతి గారి నుంచి సామాన్య పౌరుడు వరకు కూడా ప్రతి వ్యక్తి ఏదో విధంగా వినియోగదారుడే. ప్రతి వినియోగదారుడు తనకు జరిగిన మోసాన్ని, అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నించగలగాలి. 10 మందికి ఆ విషయాన్ని చెప్పగలగాలి. అందుకే విద్యార్థి దశ నుండే వినియోగదారుల చట్టపరమైన హక్కులను, బాధ్యతలను తెలుసుకోవాలి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో వినియోగదారుల శ్రేయస్సు, హక్కుల గురించి శ్రీ విజయకుమార్ గారి సలహాలు విన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వానదేవుడా నీకు వరుసదండాలు, బృందగానం.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి మధురగీతం. ఈనాటి అలనాటి మధురగీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధురగీతం శ్రీవారికి ప్రేమలేఖ చిత్ర నుంచి. రమేష్ నాయుడు సంగీతం, వేటూరి సాహిత్యం, జానకి ఆలపించిన మధురగీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం సంచికలో శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి మధుర గీతం విన్నారు. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుకున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టును ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలి క్రికెట్ టెస్టులో భారత్ శ్రీలంకను 165 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర మంత్రివర్గం ఈరోజు 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈరోజు 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆమోదించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: 5 బహుత్ బడే ఫైసలే లియే పహలే 4 ప్రాజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ 5వా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారాదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా 3rd and 4th లైన్ ఔర్ 5వా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామఢీ హోతే హే సోన్బర్సా ఏక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ ఆజ్ కేబినెట్ నే అప్రూవ్ కియే.
0: పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు. ఖాగ్రక్పూర్ భద్రక్ 4వ లైను, భద్రక్ హరిదాస్పూర్ 4వ లైను, గుమ్మిడి పుండి గూడూరు 3వ, 4వ లైను, కటక్ పరదీప్ 3, 4వ లైను. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్ దాదాపు 410 కిలోమీటర్ల అదనంగా కలుస్తాయి. 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉన్న ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తవుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. పెరిగిన లైన్ సామర్థ్యం రవాణా సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, దీనివల్ల భారతీయ రైల్వేలకు మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదిత మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 60 లక్షల జనాభా కలిగిన సుమారు 6,448 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. కుల్దీహా వన్యప్రాణుల అభయారణ్యం, బిత్తరకణిక నేషనల్ పార్క్, మా భద్రకాళి ఆలయం, మా ధమారాయ్ ఆలయం, పంచలింగేశ్వర ఆలయం, పులికట్ సరస్సు, నెలపట్టు అభయారణ్యం, శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, ధవళేశ్వర ఆలయం, లలితగిరి వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఈ సామర్థ్యాల పెంపుదల వల్ల రైలు కనెక్టివిటీ మెరుగవుతుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఉక్కు కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాల వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యవసర మార్గాలుగా ఉన్నాయి. బీహార్లో 22వ నంబర్ జాతీయ రహదారి ముజఫర్పూర్ సీతామఢీ సోన్బర్సా సెక్షన్ ను 4 లేన్ల స్టాండర్డ్ గా అప్గ్రేడ్ చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 3,590 కోట్ల రూపాయలకు పైగా మొత్తం మూలధన వ్యయంతో హైబ్రిడ్ అన్యూటీ 3 కింద 82.57 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. బీహార్లో విస్తరిస్తున్న నేషనల్ హైవే నెట్వర్క్తో దీనికున్న అనుసంధానం కారణంగా ఈ ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మక ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దేశం 6 నుంచి 8% శ్రేణిలో వృద్ధి చెందుతోందని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీపై బలమైన దృష్టి అనే 4 కీలక రంగాలు ఈ వృద్ధి కథనాన్ని నడిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
2: The investment story is very important part of our entire growth journey. From a very minuscule investment that we used to make in our country, the public investment, today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. That much economic activity has helped our country grow in a very sustained manner, generate lots of new employment opportunities and make sure that the benefits of growth reach every segment of the society.
0: సుస్థిరమైన వృద్ధి ద్వారా ఉపాధి కల్పన పెరిగి సమాజంలో ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026 ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఖర్చుతో లేకుండా అధిక నాణ్యత గల మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని

0: ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్స్ అండ్ బ్రిడ్జెస్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. మన దేశంలో ఉపాధి వృద్ధిని యువ కార్మికులు ముందుకు నడిపిస్తున్నారు. 2025-26 సంవత్సరంలో కొత్త యూనివర్సల్ అకౌంట్ నెంబర్లో 79% మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉన్నారని పల్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అనే నివేదిక తెలియజేసింది. ఆ సంవత్సరంలో 57,000 పైగా కొత్త యుఏఎన్లు జనరేట్ అయ్యాయని, అందులో 21 నుంచి 20 సంవత్సరాల వయసు గలవారు 35% పైగా ఉండి అధికారికంగా ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న అతిపెద్ద సమూహంగా నిలిచినట్లు నివేదికలో వెల్లడించారు. 2024-25 కొత్త ఈపీఎఫ్ఓ చందాదారుల్లో దాదాపు 59% మంది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు కలవారేనని, ఇది భారత అధికారిక ఆర్థిక వ్యవస్థకు యువ కార్మికులు పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తోందని నివేదిక వెల్లడించింది. పోటీ పరీక్షలు సిద్దమవుతున్న యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమం అమలును సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు అధ్యక్షత వహిస్తారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమితిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి దక్షిణ ప్రాంతానికి చెందిన సభ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అడ్మినిస్ట్రేటర్లతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జోనల్ కౌన్సిల్ ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలను ముందుగా జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సమర్పిస్తారని, అక్కడ చర్చించిన తర్వాత మిగిలిన అంశాలను ఆమోదం కోసం జోనల్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచుతారని ప్రకటనలో పేర్కొన్నారు. పౌరులకు సమాచారం అందించేందుకు వారిని భాగస్వాములు చేయడానికి మాత్రమే కాకుండా వారి సమస్యలను ఆలకించి అర్థం చేసుకోవడానికి తగిన విధంగా స్పందించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సూచించారు. సమాచారం వేగంగా ప్రయాణించేటప్పుడు అధికారిక సమాచార ప్రసారానికి విశ్వసనీయత, ప్రజా ప్రయోజనం, ఖచ్చితత్వం మార్గదర్శకం కావాలని ఆమె చెప్పారు. రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో సమావేశం జరిపిన సందర్భంగా రాష్ట్రపతి ఈ మాటలు చెప్పారు. అమెరికా సైనిక బలగాలకు సహాయం చేయవద్దని లేదా సహకరించవద్దని పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీర దేశాలను ఇరాన్ కోరింది. ప్రాంతీయ స్థావరాల వద్ద జరుగుతున్న సైనిక కార్యకలాపాలను ఇరాన్ నిశితంగా పరిశీలిస్తోందని ఇరాన్ సాయుధ దళాల అధిపతి అయిన జనరల్ అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు. అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ 4వ నెలలో కొనసాగుతున్న తరుణంలో పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని తగ్గించుకునే దిశగా అమెరికా తన బలగాల మోహరింపును మదింపు చేస్తున్న సమయంలో ఇరాన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన మిక్స్డ్ డబుల్స్ జోడి ధ్రువ్ కపిల, తనీషా క్రస్టో న్యూఢిల్లీలో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి కూడా వాకోవర్ లభించడంతో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించారు. అయితే పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్య సేన్, విమెన్స్ సింగిల్స్ క్రీడాకారిణి ఉన్నతి కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. గాలేలో జరిగిన మొదటి క్రికెట్ టెస్ట్ లో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత జట్టు నిలిచింది. 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో శ్రీలంక ఈ రోజు 5వ రోజు భోజన విరామ అనంతరం సెషన్ లో 206 పరుగులకు ఆల్అౌట్ కావడంతో భారత్ విజయం సాధించింది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ వేళ జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలే క్రికెట్ టెస్ట్ లో భారత జట్టు శ్రీలంకను 125 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమీ

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: పాడిపంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మిశ్రమ వ్యవసాయంలో గల లాభాలు. ఈ అంశం గురించి శ్రీ వల్లూరు సుబ్బారావు గారి ప్రసంగం.
3: వల్లూరు సుబ్బారావు గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: మీరు కృష్ణా జిల్లా ఉత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో రైతుగా కొన్ని తరాలుగా చేస్తున్నారు కదండి?
4: అవునండి.
3: అయితే మీరు ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? అలాగే ఏ ఏ రకాల పంటలు పండిస్తున్నారు?
4: నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. అనేక రకాల పంటలు సాగు చేస్తుంటాం మేము. కూరగాయలు, ఉద్యాన పంటలు, ఆహార ధాన్యాలు వగేరా వగేరా మేము పంటలు పండిస్తుంటాం అండి.
3: మరి ఈ మధ్య కాలంలో రైతులు అందరూ ఎక్కువగా మిశ్రమ వ్యవసాయం అని చెప్పేసి ఒకటి అంటున్నారు కదండి, ఈ మిశ్రమ వ్యవసాయాన్ని పాటించాలి, అది పాటిస్తే లాభదాయకం అని అంటున్నారు కదా, అసలు ముందు మిశ్రమ వ్యవసాయం అంటే ఏంటండి?
4: ఈ మిశ్రమ వ్యవసాయం అనేది మన పూర్వీకుల దగ్గర నుంచి ఉందండి. మిశ్రమ వ్యవసాయం అంటే ముఖ్యంగా ఒకేసారి రైతు 2 పైర్లని ఒకే పొలంలో సాగు చేయటాన్ని మిశ్రమ వ్యవసాయం అంటామండి. ఉదాహరణకి మన పూర్వీకులు కంది, పెసర, కంది అట్లాగే అనేక రకాల పంటలు పండియొచ్చండి. కంది, మినుము 2-3 పైర్లని కూడా సాగు చేయొచ్చండి. మొక్కజొన్న కంది వేసుకోవచ్చు, వేరుశనగ కంది, మెట్టవరి కంది వగైరా మిశ్రమ పంటలు చేయొచ్చండి. పైరు వేసే ముందు విత్తన శుద్ధి చేసుకుని పైరు సాగు చేసుకోవాలండి. మొక్కల లక్షణాన్ని బట్టి దూరాన్ని నిర్ణయించుకోవాలి. ఈ పద్ధతి నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి. పూర్వం రైతులంతా వ్యయము లేని సాయం చేసేవారు, అదే విధంగా దిగుబడులు కూడా ఆర్జించేవారు. ఈ విధానానికి రైతులు లాభమే తప్ప నష్టం రాదని చెప్పవచ్చండి.
3: అలాగే మిశ్రమ పంటలుగా అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు అన్నారు కదండి, కొన్ని రకాల పంటలేమో మరి వాటి ఎత్తు ఎక్కువగా ఉంటుంది, కొన్ని రకాల పంటలేమో వాటి ఎత్తు ఏమో కొంచెం తక్కువగా ఉంటుంది, అలా పండించేటప్పుడు ఆ ఎత్తు కూడా పరిగణలోకి తీసుకోవాలంటారా?
4: తప్పనిసరిగానండి. ఈ కూరగాయల్లో చెప్పుకోవాలంటే మనం మునగ బంతి, మునగ టమాటా, మునగ స్వర, పొట్ల, చిక్కుడు, అదే విధంగా దొండపందిరి కింద అల్లం సాగు చేసుకోవచ్చు అండి. అలాగే తమలపాకులు మరియు అవిసె, బెండ కంది కూడా సాగు చేసుకోవచ్చు అండి. ఆముదము, దోస కూడా సాగు చేసుకోవచ్చు. డిసెంబర్ నెల నుంచి మనకి జనవరి నెల ఆఖరి వరకు మంచు దట్టంగా పడుతుందండి. ఆ మంచు కురిసే రోజుల్లో దోస పంట సరిగా రాదండి. ఆముదాల్లో గనక దోస పంటను సాగు చేసినట్లయితే దోస పంటని ఆముద పంట రక్షించుద్దండి. ఆముద పంటలో వేసినటువంటి దోస సమృద్ధిగా కాయగలదు, మార్కెట్లో మంచి రేటు కూడా ఉంటుందండి ఆ టైంలో, కాబట్టి రైతుకి అదనపు ఆదాయం రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి.
3: మరి మిశ్రమ వ్యవసాయంలో రైతులకి ఇంకా ఏమైనా అధికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా?
4: ఉన్నాయండి. ఈ విధానంలో రైతుకి ఒక పంట ముందు చేతికి వస్తుందండి, చీడపీడల నష్టం కూడా తక్కువ ఉంటుందండి. అందువల్ల పెట్టుబడి తక్కువగా ఉండి లాభం ఎక్కువగా ఉంటుందండి. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టం జరిగినా కూడా ఒక పంట పోయినా రెండవ పంట చేతికి వస్తుంది, ఆర్థికంగా రైతు నిలదొక్కగలడు.
3: అంటే ఒకేసారి 2 పంటలు నష్టపోయే అవకాశం నుంచి ఒక పంట నష్టపోయినా ఇంకో పంట చేతికి వస్తుంది, కాబట్టి ఆర్థికంగా రైతు నిలదొక్కగలడు అంటారు. అలాగే మరి ఉద్యాన పంటల్లో కూడా ఈ మిశ్రమ వ్యవసాయం చేయొచ్చు అని అంటున్నారు కదండి?
4: చేయొచ్చండి.
3: అది ఏ ఏ పంటలు అండి అవి?
4: అరటి పంటలో మిశ్రమ పంటగా బొప్పాయి సాగు చేసుకోవచ్చండి. అరటి, బొప్పాయి, పసుపు చేసుకోవచ్చు. మరియు కొబ్బరి, కోకో, కొబ్బరి జామ, సపోటా జామ, మామిడి మరియు కూరగాయలు అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చండి.
3: అలాగే మరి ఈ ఉద్యాన పంటల్లో కొన్ని రకాల పూల తోటలు కూడా ఉంటాయి కదండి, మరి ఈ పూల తోటలో కూడా మిశ్రమ వ్యవసాయం చేసుకోవచ్చు అంటారా?
4: చేసుకోవచ్చండి. ముఖ్యంగా కనకాంబరం పూల సాగులో వేసవి కాలంలో ఏకపంటగా సాగు చేస్తే పూల నాణ్యత మరియు దిగుబడి తగ్గుతుందండి. అదే విధంగా అంతర్పంటగా సాగు చేసినట్లయితే దిగుబడి పెరిగి నాణ్యత కూడా బాగుంటుందండి. ఉదాహరణకి కొబ్బరి కనకాంబరం, మునగ కనకాంబరం పంటలు సాగు చేసినట్లయితే భూమిలో తేమ శాతం బాగా ఉండి అధిక దిగుబడి ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉంటాయండి.
3: మరి వేసవి కాలంలో టమాటా పంటను మనం మిశ్రమ పంటగా సాగు చేయడానికి అవకాశం ఉందంటారా?
4: ఉందండి. ముఖ్యంగా వేసవి కాలంలో టమాటా పంటలో అంతర్ పంటగా మూడు వరుసలకు ఒక ఆముదం వరుస కనుక సాగు చేసినట్లయితే టమాటా పంటను ఎండ నుంచి రక్షించుకోవచ్చండి. అట్లాగే మొక్కజొన్న టమాటా కూడా సాగు చేసుకోవచ్చు. ఈ విధానంలో సాగు చేసినట్లయితే ఆ రోజున్న ఉష్ణోగ్రత నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎండను మనం తక్కువగా నమోదయ్యేటట్లుగా మనకు ఆ చెట్లు కాపాడి టమాటా పంటను కాపాడుకోవచ్చు అండి.
3: అంటే ఈ చెట్లు నీడ వల్ల ఆ పెరిగే టమాటా పంట మీద
4: పడడం వల్ల పూత కూడా డ్రాప్ కాకుండా ఉంటుంది,
3: డ్రాప్ కాకుండా ఉంటుంది. అలాగే మరి చెరుకు పంట కూడా మిశ్రమ వ్యవసాయం చేయడానికి అనుకూలం అంటారండి?
4: ఉంటుందండి. చెరుకు పంటలో కూడా సాళ్ల పద్ధతి ఎన్నుకోవాలి. ఈ జంటసాళ్ల పద్ధతిలో తూర్పు పడవల సాళ్లు ఏర్పాటు చేసుకుని పిల్లి బెసర, స్టైలో హెమట, లోసర్ను మొదలగు పంటలను గనక చల్లుకుని మనం పశుగ్రాసంగా జీవాలను వదిలి మేపుకోవచ్చండి. చాలా రిస్క్ తక్కువ, రైతుకి జీవాలు అనేవి మనకి 4-5 నెలలు మేపుకుంటే మార్కెట్ చేసుకుని మంచి అధిక దిగుబడిని అధిక లాభాన్ని పొందవచ్చండి.
3: అలాగే ఇలా పందిరి పంటగా సాగు చేసుకున్న కూరగాయలు ఉంటాయి కదండి,
4: అవునండి,
3: వాటిల్లో ఏ విధంగా మిశ్రమ వ్యవసాయం చేయొచ్చు అండి?
4: పందిరి పంటలుగా మనకు ఎక్కువగా కూరగాయల్లో దొండ, సొర, పొట్ల, చిక్కుడు, కాకర తదితర పంటల్ని పందిరెక్కించి మనం పంటలు సాగు చేసుకుంటామండి. వాటిల్లో మిశ్రమ పంటలుగా అనేటప్పటికి దొండ పందిరి కింద అల్లం సాగు చేసుకోవచ్చండి. అదే పొట్ల పైరు వేసుకుంటే పొట్ల గణుపు చిక్కుడు పెట్టుకుంటే ముందు పొట్ల పైరు మనకి చేతికి వస్తుందండి. పొట్ల అయిపోయిన తర్వాత చిక్కుడు బాగా పాకి మనకి మంచి నాణ్యమైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి. వీటిలో మాత్రమే మిశ్రమ పంటల్లో సాగు చేసుకోవటానికి వీలు ఉంటుందండి. పందిరి కింద వర్మీ కంపోస్ట్ మనం బెడ్లుగా తయారు చేసుకుని ఎరువును కూడా మన పొలానికి తయారు చేసుకోవచ్చు అండి.
3: వర్మీ కంపోస్ట్ బెడ్లు వేసుకోవడం వల్ల సేంద్రీయ ఎరువును కూడా తయారు చేసుకోవచ్చు
4: అండి,
3: అదన ఆదాయాన్ని పొందవచ్చు అండి,
4: అవునండి.
3: అలాగే మరి వరి సాగు కూడా విస్తారంగా ఉందండి మన రాష్ట్రంలో, వరి సాగులో కూడా మనం మిశ్రమ వ్యవసాయం చేయొచ్చు అంటారా?
4: వరి సాగులోనండి, డెల్టా ప్రాంతంలోనైతే వరి పొలం చుట్టూ అంటే గట్టు చుట్టూ కందకం ఏర్పాటు చేసుకుని చేపల పెంపకం కూడా చేసుకోవచ్చు. గట్టు చుట్టూ కొబ్బరి చెట్లు నాటుకోవచ్చు. కొబ్బరి చెట్ల కింద గీని గిట్ని కూడా మనం పెంచుకుని పాడి పరిశ్రమని మనం లాభసాటిగా పొందవచ్చండి. అట్లాగే

0: కొబ్బరి వేస్ట్ కొమ్మలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, వేస్ట్ తో కానివ్వండి, ఈ పశువుల నుంచి వచ్చిన వ్యర్థాలు కానివ్వండి, వర్మీ కంపోస్ట్ గా కూడా తయారు చేసుకోవచ్చు అండి అదే కొబ్బరి చెట్లు నిండిన. కాబట్టి ఈ విధానంలో రైతుకు నాలుగు విధాల ఆదాయం రైతుకి చేకూరుతుంది. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా ఒక పంట పోయినా మిగిలిన పంటలు రైతును ఆదుకుంటాయండి.
1: ఈ నాలుగు విధాల్లో ఒకటి రెండు విధానాల్లో నష్టపోయినప్పటికీ
0: అవునండి
1: మిగిలిన ఒకటి రెండు పద్ధతుల్లో లాభాలు పొందవచ్చు
0: ఖచ్చితంగానండి.
1: అలాగే మరి ఈ మిశ్రమ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తారండి?
0: అవునండి, మిశ్రమ పంటల్లో జాగ్రత్తల విషయానికి వచ్చేటప్పటికి ప్రధాన పంట రెండవ అంతర పంటల కాలాన్ని బట్టి పొలంలో ఉన్న బలాన్ని బట్టి వేర్ల మధ్య దూరాన్ని ఎన్నుకోవాలి. ఖచ్చితంగా తూర్పు పనవట సాళ్ళు ఉండేటట్టు మనం సాగు చేసుకోవాలండి. తద్వారా గాలి వెలుతురు ధారాళంగా రెండు పైర్లకి కిరణజన్య సమీక్రియ జరిగి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి.
1: మరి అలాగేనండి, ఈ మిశ్రమ వ్యవసాయంలో తేనెటీగలు కూడా పెంచవచ్చు అంటారా?
0: పెంచుకోవచ్చండి. ముఖ్యంగా పండ్ల తోటల్లో అయితే తేనెటీగల పెంపకం గనక చేపట్టినట్టయితే ఈ మిశ్రమ పైర్లోకి పరపరాగ సంపర్కం జరిగి తేనె కూడా లభ్యం అవుతుంది. తేనెకి వాళ్ళ మంచి మార్కెట్ ఉంది. నాణ్యమైన తేనె అయితే ఔషధాల్లో కూడా వాడతారు. మంచి రైతు లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయండి.
1: ఒక తేనెటీగల ద్వారా తేనె దిగుబడి పెరుగుతుంది, అలాగే పెంచిన పంటలకు కూడా పరపరాగ సంపర్కం జరిగి ఎక్కువ మేలు జరుగుతుందండి.
0: ఎక్కువ మేలు జరుగుతుందండి.
1: అయితే మరి మొత్తం మీద ఈ మిశ్రమ వ్యవసాయం అనేది ఇప్పటి రోజుల్లో రైతులకు భారీగా లాభాలు తెచ్చిపెడుతుంది అంటారా?
0: ఖచ్చితంగానండి. రైతు దుక్కి చేసుకునే దగ్గర నుంచి భూసార పరీక్ష చేయించుకొని లోపాలను సరిచూసుకుని వేయబోయే పైరు నుండి ఎరువు సిఫారు చేసిన మేరకు వాడుకోవాలండి. సూక్ష్మదేవత లోపాలు లేకుండా అవసరాన్ని బట్టి పంటలను బట్టి ఒకటి రెండు సార్లు పైరు పైన ఈ సూక్ష్మదేవత లోపాలని సరిచేసుకోవటం కోసం పిచికారీ చేసుకోవాలి. కలుపు లేకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా అవసరాన్ని బట్టి ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తూ వాతావరణ పరిస్థితుల్ని బేరేజ్ వేసుకుంటూ మార్కెట్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలండి. రైతు తగు జాగ్రత్తలు తీసుకుని మిశ్రమ వ్యవసాయం చేసుకునే రోజులండి ఇవి. భూసారాన్ని బట్టి సేంద్రీయ కర్బనం శాతం తగ్గకుండా చూసుకోవాలి. సేంద్రీయ ఎరువులతో పాటు పచ్చి రొట్టె ఎరువులు కూడా పొలంలో కలియదనుకోవాలండి. వాటితో పాటు జీవన ఎరువులు కూడా రైతు వేసుకోవాలండి. అవసరానికి మించి రసాయనిక ఎరువులు వగైరాలు కూడా అవసరానికి మించి వాడుకోకూడదు. విచ్చలవిడిగా పురుగు మందులు కొట్టకూడదు. ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే రైతు పరిస్థితి చాలా లాభదాయకంగా ఉంటుందండి. పోటీ విద్యలు కాంట్రకు లోకువే అనే మన పెద్దలు చెప్పిన మాట అక్షరాల నిజమని చెప్పడంలో తప్పు లేదండి.
1: అలాగే మిశ్రమ వ్యవసాయంతో పాటు అండి, రైతులు కొన్ని రకాల ఇంటి దగ్గర పశువులు పెంచడం గానీ, కోళ్లు పెంచడం గానీ, మేకలు పెంచడం లాంటివి చేస్తుంటారు కదా, ఆ మిశ్రమ పంటలతో పాటు వీటి ద్వారా కూడా అధిక ఆదాయం పొందొచ్చు అంటారు రైతులు?
0: తప్పకుండానండి. రైతు మిశ్రమ వ్యవసాయంతో పాటు సమగ్ర వ్యవసాయం అని చెప్పుకోవచ్చు అండి దీన్ని. ప్రత్తి మిర్చి వగైరా వగైరా ఈ వ్యాపార పంటల కన్నా కూడా ఆహార ధాన్యాలు కూరగాయలు సాగు చేసుకుంటూ పశువుల మేతగా పశుగ్రాసాలను సంవత్సరం పొడుగునా మనకు లభ్యమయ్యేటట్టు చెట్లను కూడా పెంచుకోవచ్చు. కలప చెట్లను కూడా పెంచుకోవచ్చు. తనకున్నటువంటి ఆ భూవస్తులోనే అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అండి. తాను పండిన పంటలను మంచి మార్కెట్లో ధరలేని సమయంలో అయితే ప్రభుత్వ గోడౌన్లో ఉంచి నామమాత్రపు వడ్డీతో ధన సహాయం తీసుకుని అవసరాలు తీర్చుకుంటూ గిట్టుబాటు ధర ఉన్నప్పుడు మనం మార్కెట్ చేసుకుని రైతు అదనపు లాభాలు పొందవచ్చు అండి.
1: మరి ఈ మిశ్రమ వ్యవసాయాన్ని ఏ ఏ సమయాల్లో పాటించాలంటారండి?
0: మనం తొలకర నుంచి కూడా మిశ్రమ వ్యవసాయం చేసుకోవచ్చు అండి. జూన్ ఫస్ట్ లో మనకు కురిసే వర్షాలకి మనం కంది, మినుము, పెసర ఇటువంటి మిశ్రమ పంటలుగా సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్న, కంది, ఇట్లా కందితో అన్ని అంతర పంటలుగా కూడా సాగు చేసుకోవచ్చు అండి. వ్యాపార పంట అయిన మన ప్రత్తి, కంది కూడా సాగు చేసుకోవచ్చు. అట్లాగే కూరగాయల్లోనైతే కంది, బెండ అట్లా సాగు చేసుకోవచ్చు అండి. మరి ఈ పంటలను కూడా మనం చక్కటి

0: యాజమాన్య పద్ధతులతో రసాయనిక ఎరువులే కాకుండా జీవన ఎరువుల మిశ్రమం సేంద్రియ ఎరువుతో కూడా మనం సాగు చేసుకోవచ్చు అండి.
1: మరి ఈ మిశ్రమ వ్యవసాయంలో ఎటువంటి ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు?
0: మనం ఫస్ట్ దుక్కిలోనే వర్మి కాంపోస్టు, భూమి యొక్క అవసరాన్ని బట్టి మన దగ్గర ఉన్న ఎరువును బట్టి వేసుకోవచ్చు. దాంట్లోనే జీవన ఎరువులు కూడా వేసుకోవచ్చు అండి. జీవన ఎరువులు అంటే అజోస్పెరిలం, నత్రజని స్థిరీకరింపజేసే ఎరువు అండి. ఫాస్ఫరం అంటే మన ఫాస్ఫోబాక్టీరియా, బాక్టీరియా ఈ పొలంలో మిగిలి ఉన్నటువంటి భాస్వరాన్ని తీసుకొచ్చి కరిగింపజేసి పైరు వేళ్ల వద్ద పెట్టేటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ ఫాస్ఫోబాక్టీరియాని కూడా వాడుకోవచ్చు అండి. అట్లాగే క్రిమిసంహారక మందు ఉంటుంది, బాక్టీరియాతోనే మనం ట్రైకోడర్మా విరిడి అనేది ఎకరానికి 2 కేజీల చొప్పున ఒక 200 కేజీల ఈ వర్మి కాంపోస్ట్ లో 2 కేజీల ట్రైకోడర్మా విరిడిని చల్లి మనం బెడ్ గా పోసుకుని ప్రతిరోజు కూడా 30% తేమతో ఉండేటట్లుగా చూసుకుంటూ నీడన అంటే చెట్టు కింద కానివ్వండి లేకపోతే మన పశువుల శాలలో కానివ్వండి వేసుకుని తిరగేసుకుంటూ నీళ్లు చల్లుకుంటూ 15 రోజులు ఉంటుండే మాట అయితే మనకి చక్కటి ట్రైకోడర్మా విరిడి అంత కల్చర్ డెవలప్ అయ్యి వేరుకులు తెగులు రాకుండా మనం ఆపుకోగలమండి. అదే విధంగా జీవ నియంత్రణ పద్ధతుల్లో బాసిరిల్లం బవేరియా అనేటువంటి బాక్టీరియాతో మనం ఏలు పురుగు అంటారు, ఈ ఏలు పురుగును కూడా మనం సమూలంగా నిర్మూలించుకోవచ్చు. దీన్ని కూడా బెడ్ పోసుకుని ఇదే విధంగా ఎకరానికి 2 కేజీలు ఉపయోగించుకుని చేసుకోవచ్చు. అట్లాగే చెదలు నివారణకు కూడా మనం ఈ మెట్రైజం అనేటువంటి బాక్టీరియాను ఉపయోగించి సమూలంగా ఈ చెదల నివారణ కూడా చేపట్టవచ్చు అండి. సుడోమోనాస్ ఇలాంటి ఇవి కూడా వరిలో ఆకుమచ్చ తెగుళ్లను ఇట్లా కొన్ని రకాల భూమిలోంచి వచ్చే క్రిములను కూడా బాక్టీరియాను కూడా నివారణ చేసుకోవచ్చు అండి. రైతు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఈ ఎరువుల యాజమాన్యం గనక పాటించినట్టయితే సేంద్రీయ వ్యవసాయం కూడా చేసుకోవచ్చండి. రసాయనిక ఎరువులతోనే కాదు సేంద్రీయ ఎరువులతో గనక చేసేమాటైతే మార్కెట్ లో సేంద్రీయ సర్టిఫికెట్ పొంది రైతు చేసేటట్టయితే మార్కెట్ లో మంచి గిరాకీ ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ ఫుడ్ మనం సమాజానికి అందజేయచ్చు. ఇది స్పెషల్ మార్కెట్ లో అమ్ముకోవాలండి. ఈ రసాయనిక ఎరువులతో పండించిన పంటల్లో కాకుండా ప్రత్యేకమైన మార్కెట్లు ఉంటాయండి, ఇటువంటి మాల్స్ కొన్ని ఉంటాయండి, వాటిలో ప్రత్యేకంగా గనక అమ్ముకున్నట్టయితే సేంద్రియ పదార్థంతో పండించినటువంటి పంటలకు మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి. యువ రైతులు వీటిని పాటించి మంచి లాభాలు పొందొచ్చని నా అభిప్రాయం అండి.
1: అలాగే మిశ్రమ పంటల్లో కొన్ని రకాల వర్మి కంపోస్ట్ బెడ్లు కూడా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి అన్నారు కదండి.
0: అవునండి.
1: మీరు కూడా ఏమైనా ఏర్పాటు చేశారా అలా వర్మి కంపోస్ట్?
0: నేను ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేసుకున్నానండి. అయితే పంటల్లో కూడా చేసుకోవచ్చండి, నీడే దానికి ప్రధానమైన కారణం. కింద చెదలు గాని సీమలు గాని లేకుండా జాగ్రత్త తీసుకుని దొండపందిరి కింద కూడా మనం వర్మి బెడ్లు పోసుకుని చేసుకోవచ్చండి.
1: దాని తయారీ ఏ విధంగా చేసుకోవాలండి?
0: దాని తయారీ అనేటప్పటికి మన వ్యవసాయ వ్యర్థాలు, మన పొలంలో ఉన్నటువంటి వ్యవసాయ వ్యర్థాలు మొత్తం కూడా పోగు చేసుకుని, అట్లాగే మన కమతంలో ఉన్నటువంటి ఈ పశువులు ఉంటాయి కదా, ఈ పశువులు పేడ వగైరా ఈ మొత్తం కూడా బెడ్లుగా పోసుకొని చక్కగా చెత్త చెదారం అంతా కింద ఒక అడుగెత్తులో వేసుకుని దానిపైన సగం ఎండి ఎండనటువంటి పేడ అంటే అప్పటికప్పుడే వేసిన పేడలో అయితే గ్యాష్ ఉండి వానపాములు దెబ్బతింటాయండి. అట్లా కాకుండా ఒక వారం రోజులు ఈ పేడలో ఉన్నటువంటి గ్యాష్ పోయిన తర్వాత బెడ్ మీద ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని చేసుకునే మాట అయితే చక్కటి ఈ పశువుల ఎరువుతో ఈ చెత్తతో మన దగ్గర నుంచి బయట నుంచి ఏమీ తీసుకురాకుండా 0 బడ్జెట్ అంటారు దీన్ని, మన దగ్గర ఉన్న వ్యర్థాలతోనే మనం ఎరువుని చక్కటి ఎరువుని తయారు చేసుకోవచ్చు. ఈ ఎరువుని ఉపయోగించుకునేటట్లయితే మనకి చీడపీడలకు గురి కానటువంటి పంటల్ని మనం నాణ్యమైన ఉత్పత్తుల్ని కూడా మనం తీసుకుని విషరహిత ఆహారాన్ని మనం సమాజానికి అందించిన వాళ్ళం అవుతాం, పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతా ఉంది. ఈ పద్ధతిలో రైతుకు రిస్క్ లేదండి, ఎక్కువ మందులు కొట్టాల్సిన టైం కానివ్వండి, ఎక్కువ ఇంధనం ఉపయోగ

0: పిలిచాలి మళ్ళీ పెట్రోలు పంపులు లేబరు ఇదంతా కూడా. ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం వల్ల రైతుకి అటు సమాజానికి అన్ని విధాల లాభమని నా అభిప్రాయం అండి.
1: మరి ఈ సేంద్రీయ ఎరువులు తయారీకి గానండి రైతుకి అదనంగా ఏమైనా ఖర్చు అవుతుందా? అదనపు ఖర్చుతో పాటు ఇంకా అదనపు శ్రమ ఏమన్నా పెట్టాల్సి వస్తుందా అంటారా?
0: కొంచెం శ్రమ ఉంటది కానీ ఖర్చు ఏముండదండి. మన పొలానికి మనం ఎరువు తయారు చేసుకోవాలంటే మన పొలం నుంచి వచ్చిన వ్యర్థాలే మనకి ఎరువుగా మార్చుకోవడానికి
1: ఉపయోగపడుతుంది అంటారు.
0: అంతేగాని బయట నుంచి ఏమి తేవక్కర్లేదండి.
1: అలాగే మరి ఈ సేంద్రీయ ఎరువుల ద్వారా పండించిన పంటలు కండి ఇప్పుడు మార్కెట్ లో మీరు ధరలు పోల్చి చూస్తే ఎటువంటి ధర లభిస్తుంది అంటారు? ఎంత శాతం మీకు అధికంగా లభిస్తుంది?
0: మనకు ఒక 20-40% రేటు అదనంగా వస్తుందండి
1: సేంద్రీయ ఎరువులతో పండించిన.
0: సేంద్రీయ ఎరువులతో పండిస్తే ఆరోగ్యాలు కూడా బాగుంటాయండి. ఇప్పుడు ఈ విష ఆహారంగా ఉన్నటువంటి ఎరువులతో పండించినటువంటి రసాయనాలతో పండించిన పంటల వల్ల మనుషులకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయని చెప్పి మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దాన్ని మనం అరికట్టడం కోసం ఈ సేంద్రీయ సాగు చేయాలి. దానివల్ల చేసిన వాళ్ళకి ఈ అదనపు రేట్ వస్తుంది కాబట్టి యువ రైతులందరూ కూడా ఈ విధానాన్ని అవలంబించి అధిక ఆదాయాన్ని ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చునని నా అభిప్రాయం అండి.
1: మరి రైతులు ఎంత కష్టపడి పండించినప్పటికండి చివరికి మార్కెట్ కి వెళ్ళేటప్పటికి ధరలు పడిపోవటం వల్ల నష్టపోతున్నారు అని అంటున్నారు కదా, మరి సేంద్రీయ వ్యవసాయంలో పండించిన పంటలకు అటువంటి సమస్య ఉందంటారా, లేకపోతే ఏదైనా కొన్ని కాలాల్లో ఇటువంటి సమస్య ఉత్పన్నం అవుతుందంటారా, అసలు అసలు సమస్య లేదంటారా?
0: ఇవాళ ఆరోగ్యం మీద ప్రతి వాళ్ళు దృష్టి పెడుతున్నారండి. అసలు మనకి అవసరాలకు సరిపడ దొరకాల గాని సేంద్రీయ పదార్థంతో తయారు చేసిన ఉత్పత్తులనే కొని వారి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని చూసే ఈ రోజుల్లో సేంద్రీయ వ్యవసాయం నష్టం రాదండి. రాదు, రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరాలు అంతకన్నా రావండి. దానివల్ల పర్యావరణ పరిరక్షణ కూడా మనకు తెలియకుండానే జరిగిపోద్దండి.
1: మరి సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులు అని ఉన్నాయి కదండి,
0: అవునండి,
1: ఈ సేంద్రియ రసాయనిక ఎరువులతో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో చెప్తారా?
0: సమగ్ర ఎరువుల విషయానికి వస్తే ముందు పచ్చి రొట్ట ఎరువు సాగు చేసుకోవాలండి. పచ్చి రొట్ట ఎరువులు అనేటప్పటికి పిల్లిబేసర సాగు చేసుకోవచ్చు, జనుములు, అట్లాగే పైరును బట్టి మాగాయిండ్లు అయితే జీలుగులు సాగు చేసుకోవచ్చు. ఈ జీలుగుల్ని వీటిని వరిలో మరీ ముదరకుండా నారు ఏతకొచ్చేటప్పటికి ఒక నెల రోజులు లోపుగా ఉండేటట్టుగా ఒత్తుగా చల్లుకొని పెంచుకుని మనం దమ్ములో పచ్చి రొట్ట ఎరువును తొక్కించుకుని వేసుకోవచ్చండి. ఈ జీవన ఎరువులతో కూడినటువంటి సేంద్రియ ఎరువుని దమ్ము కన్నా ముందుగా కూడా వరిలో అయితే సాగు చేసుకోవచ్చు అండి. అట్లాగే మెట్ట పంటలో అయితే ముఖ్యంగా మిరపతోట సాగు చేయాలనుకున్నప్పుడు యువ రైతులు వీళ్ళు ముందు పిల్లిబెసర గాని జీలుగు గాని జనుము గాని ఈ పంటలను సాగు చేసుకుని అది నెల 10 రోజుల లోపులో లేతగా ఉన్నప్పుడే భూమిలో కలియ దున్నుకొని ఒక ఎకరానికి 2-3 50 కిలోల బస్తాల చొప్పున సూపర్ ఫాస్ఫేట్ వాడుకుంటే శుభ్రంగా భూమిలో అది ఎరువుగా మారిపోయి మనకు చక్కటి పోషకాహారం పైరుకు మనం అందించిన వాళ్ళం అవుతాం. అట్లాగే జింకు లోపం అట్లా కూడా రాకుండా ముడి జింకు కూడా మనం ఎకరానికి ఒక 20 కిలోలు వేసుకోవాల్సి ఉంటది. మనం ఈ జీవన ఎరువులు, రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు, మిశ్రమ ఎరువుల విధానం గనక అవలంబించినట్టయితే మరీ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడినంత పురుగు మందులు వాడాల్సిన అవసరం మనకు ఈ విధానంలో రాదని నేను చెప్పగలను. ఒక 20% మాత్రమే మనం రసాయనిక ఎరువులను తీసుకుని ఒక 60% సేంద్రియ ఎరువులను వాడుకుంటూ 20% జీవన ఎరువులను వాడుకుంటూ 20% మాత్రమే రసాయనిక ఎరువుల్ని యూజ్ చేసుకున్నట్లయితే కూడా మనకు రైతుకి లాభదాయకంగా ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక్కడ. ఏ మాత్రం రసాయనిక ఎరువులు ఎక్కువైనా కూడా పురుగు ఎక్కువ అవుతుంది, తద్వారా రసాయనిక ఎరువులు ఎక్కువ వాడాల్సి వస్తుంది. అప్పుడు ఖర్చు పెరిగిపోయి ఎంత ఆదాయం వచ్చినా మనకు గిట్టుబాటు కాని పరిస్థితులు ఉంటాయి, నాణ్యమైనటువంటి పంటను మనం పొందలేము. అదే సమగ్రమైనటువంటి ఎరువుల యాజమాన్యం గనక వాడినట్టయితే మనం నాణ్యమైన ఉత్పత్తులు పొందుతాం, రిస్క్ తక్కువగా అంటే రోగరహితంగా పంటని మనం పండించగలం.
1: అలాగే ఖర్చు కూడా తక్కువ అవుతుంది,
0: ఖర్చు కూడా తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది.
1: రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా బాగా
0: తగ్గుతుంది.
1: యువ రైతులు కూడా మంచి సలహాలు ఇచ్చారు కదా. నమస్కారం.
0: నమస్కారం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో మిశ్రమ వ్యవసాయం లాభాలు ఈ అంశం గురించి శ్రీ వల్లూరు సుబ్బారావు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపూరి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపూరి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఈ అంశం గురించి సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమలతరాజు, నిర్వహణ కె శృతిప్రియాంక గారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మహిళలు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామిక రంగాల వారు కూడా భాగస్వాములైనారు. ఇదే విధంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి మన అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉంది. మరి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఇఓగా డాక్టర్ సి చంద్రమౌళి గారు ఉన్నారు. వారిని ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం. మరి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు అంటే ఏమి, అవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారన్న విషయాలు వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి డాక్టర్ సి చంద్రమౌళి గారు.
3: నమస్కారం అండి.
2: చంద్రమౌళి గారు, అసలు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏమంటారు?
3: సార్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, సో ఇది వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్న ఒక యూనో బాడీ ద్వారా ఇది నిర్మితమై ఉన్నాయి. సో దేశంలో మొత్తము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్, ఇవి రెండు కలుపుకొని 100కు పైగా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే, మేము ఎవరైనా సరే ఒక ఐడియాతో మా దగ్గరికి వస్తే ఆ ఐడియాను ఎలాగ ఇన్నోవేషన్గా మనము మలుచుకోవాలి, ఆ ఇన్నోవేషన్ని మలుచుకోవడమే కాకుండా దాన్ని ఒక ప్రోడక్ట్గాను లేదా సర్వీస్గాను ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, దానికి కావాల్సిన సపోర్ట్, ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత వీటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, సేల్ చేసిన తర్వాత ఎలా స్థిరపడాలి ఆ బిజినెస్ అన్న దాని మీద వర్కౌట్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా స్థిరపడిన తర్వాత స్కేల్ ఎలా చేయాలి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఈ నెల మన 10 లక్షలు ఆదాయం వస్తుంది నా బిజినెస్ ద్వారా, నా ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఒక 10 లక్షలు ఆదాయం వస్తుంది, నెక్స్ట్ 6 నెలల తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఎలా రావాలి నెలకు, ఎలా చేయాలన్నది స్కేల్ అంటాం అన్నమాట. ఆ స్కేలింగ్ కూడా ఎలా చేయాలన్నది ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఐడియాతో వచ్చినప్పుడు ఐడియా వ్యాలిడేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత దానికి టెక్నాలజీ సపోర్ట్, ప్రోటోటైప్ సపోర్ట్ కావచ్చు, ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయాలంటే ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా దానికి ఒక గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మార్కెటింగ్ వెళ్ళాలంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్తో కూడా గైడెన్స్ కావాలి, దానికి డిఫరెంట్ ఛానల్స్ కావాలి, నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా, ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా అన్నది మనము క్లుప్తంగా అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి, వాళ్ళ సర్వీస్ని బట్టి మనము ఆలోచింపజేసి అది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులకు మనము ఈ సర్వీసెస్ అనేది, సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా వర్కింగ్ స్పేస్ ఉంటుంది మన దగ్గర, ఆ వర్కింగ్ స్పేస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ ల్యాబొరేటరీ సపోర్ట్ ఉంటుంది, ప్రోటోటైప్ ఫెసిలిటీ, సో టెక్నాలజీ, 3D ప్రింటర్స్ అంట, వర్క్షాప్ అంట, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, సో ఇలాంటివన్నీ కూడా మనము సపోర్ట్ చేస్తాం.
2: సరే చంద్రమౌళి గారు, ముఖ్యంగా ఇవి విద్యార్థులకు అలాగే ఇన్నోవేటర్లకు మరియు MSMEలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు?
3: సార్, ఫస్ట్ విద్యార్థుల్ని తీసుకుంటే ఇక్కడ మనము 2 కేటగిరీస్గా తీసుకుంటాం. ఒకటి వచ్చేసి స్కూల్ విద్యార్థులు, ఇంకొకటి వచ్చేసి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మనం ముఖ్యంగా ఏంటంటే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టారు. అవి భారతదేశం మొత్తంలో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్కూల్లోనే ఒక గదిలో ప్రతి స్కూల్కి ఒక 20 లక్షలు వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫండ్ ఇస్తారు అనమాట, గ్రాంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ గదిలో వీళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక ఆలోచన ఉండి మేము ఏదైనా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్లాస్ రూమ్లో నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు దాన్ని టింకర్ చేసి దాన్ని ఆ మైండ్ సెట్, ఏదైతే మేము ఆలోచిస్తున్నామో ఆలోచన కరెక్ట్ లేకపోతే రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ టింకరింగ్ స్పేసెస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ పిల్లల్లో ఉన్న

0: ఇన్క్విజిటివ్నెస్, క్వశ్చనింగ్ నేచర్, ఏదో కొత్తది తెలుసుకోవాలి మేము అన్న ఒక ఇది ఉంటుంది కదండి మనకు చిన్నప్పుడు, దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్నవి ఉపయోగపడతాయి. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్కు ఈ పర్టికులర్ ఆలోచన శక్తిని ఏదైతే ఉందో దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు సపరేట్గా ఈ స్కూల్స్కి సపరేట్ ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తాము. సంవత్సరం పొడవునా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మా టీం ఉంటుంది, మా టీం నెలకు ఒకసారి వెళ్తుంది కొన్ని స్కూల్స్కి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఎలాగే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని రన్ చేయాలి వీటన్నిటిలో కూడా మేము భాగస్వాములు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సమగ్ర శిక్ష అలాగే యూనిసెఫ్తో కలిసి మేము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు మేము కన్సార్షియం మెంబర్స్ అన్నమాట. మన దగ్గర 450+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటికి కూడా మేము సపరేట్గా ఒక ప్లాన్ వేసుకొని డిఫరెంట్ టెక్నికల్ ఏజెన్సీస్తో వర్క్ చేస్తున్నాం. ఇది స్కూల్ లెవెల్లో,
1: స్కూల్ లెవెల్లో
0: వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉండాలి. నెక్స్ట్ లెవెల్ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు కాలేజ్లో ఉన్న విద్యార్థుల గురించి మనం మాట్లాడితే, కాలేజ్లో ఉన్న విద్యార్థులు కూడా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. మేము ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా అన్నది మనం ఒక 100 మంది స్టూడెంట్స్కి చెప్తే అందులో ఒక 5-10 మంది బయటికి వస్తారనమాట. సరే నేను ఏదో కొత్తగా చేయాలి, నేను ఏదైతే కొత్తగా చేస్తున్నానో అది బయటికి వెళ్ళి మార్కెట్లోకి రిలీజ్ కావాలి, అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉంటారు కాలేజ్ లెవెల్లో. ఇలాంటి వాళ్లకు ఇదేంటంటే గిన స్కూల్ విద్యార్థులకు మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతున్నాం, కాలేజ్ విద్యార్థులకు వచ్చేసరికి బిజినెస్ గురించి మాట్లాడతాం. ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ ఐడియాని వ్యాలిడేట్ చేయాలా, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా, దాని తర్వాత వాళ్ళకి బిజినెస్ ఇన్కార్పొరేషన్ చేయాలా, తర్వాత వాళ్లకు మార్కెట్లోకి వెళ్ళి ఎలా నువ్వు ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని అమ్మాలి అనేది నేర్పించాలి. ఇలాగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్కు మా దగ్గర ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, దాని పేరే అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్. మేము ఇలాగా ఒక 50 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ థ్రూఅవుట్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం. ఇందులోనండి ముఖ్యమైన విషయం ఏంటంటే 12 ఇంక్యుబేషన్ సెంటర్లు మేము ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేశాం ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే ఇది మా పని కాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు, బట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇది చాలా వినూత్నమైన కార్యక్రమం మేము చేస్తుంది. ఇందులో వచ్చేసి 4 ఇంక్యుబేషన్ సెంటర్లు మంగళూరులో చేశాం, మంగళూరు ఎక్కడో కోస్టల్ కర్ణాటక రీజియన్లో చేశాం,
1: చాలా దూరం.
0: అక్కడ మాకు ఒక పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది చేసామన్నమాట. ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో మిగతా 8. కమింగ్ టు ద ఎంఎస్ఎంఈస్ వారు ఏంటంటే ఇన ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా ఏం చేస్తారంటే సార్, వెరీ బిజీ పీపుల్. వాళ్ళందరూ ఏంటంటే మేము ఒక రా మెటీరియల్ తెచ్చుకుంటాము, మధ్యలో మిషనరీ ఉంటుంది, ప్రాసెసింగ్ చేస్తాము లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, బయటకు వచ్చిన ప్రోడక్ట్ని మేము బ్రాండింగ్ చేసుకుంటాము, మేము మార్కెట్లోకి వెళ్ళి అమ్ముతాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్
1: ఎంఎస్ఎంఈలకు
0: చాలా వరకు ఎంఎస్ఎంఈలకు ఇది రెగ్యులర్ ప్రాసెస్. కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు, ఓకే. సో కొంతమంది డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు, సర్వీసెస్లో ప్రోడక్ట్లో ఇలాగ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రాసెస్లో, నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు త్రూ మన స్కూల్ ఇన్నోవేటర్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ ఇన్నోవేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఐడియా ఉంది అని స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వస్తే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, సరే నా దగ్గర ఐడియా లేదు నేనేం చేయాలని వచ్చినప్పుడు దానికి ఇదొక మార్గం, ఎంఎస్ఎంఈల దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని తీసుకోవడము, వీళ్ళకు కనెక్ట్ చేయడము, ఒక ఐడియా తాను హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తాము, వాళ్ళకి కనెక్ట్ చేసి ఇక్కడున్న టెక్నాలజీ కాలేజ్లో లేదా స్కూల్స్లో వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డెవలప్ చేస్తారో మరి తిరిగి అది ఎంఎస్ఎంఈలకు చేరవేసేటట్టు చేస్తామన్నమాట.
1: సరే చంద్రమౌళి గారు, మరి రైతులకు గ్రామీణ మహిళలకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందంటారు?
0: సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అద్భుతమైన టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఒక 100 స్టార్టప్లు ఇక్కడ నేను తయారు చేసినా సరే నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి మనం ఏం చేస్తున్నాం, మహిళలకు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళే కాదు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా మనకు. సార్ రైతుల దగ్గరకు వచ్చేసరికి 2 మార్గాల్లో మనం సపోర్ట్.

0: ఏంటి, వాళ్ళు అందరూ కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని మా ఇంక్యుబేషన్ సెంటర్లో మేము రెడీ చేసాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ వేరుశనగ రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ట్రైనింగ్ ఇస్తాం, రండి అని తీసుకొచ్చి ఈ మిషనరీ దగ్గర కూర్చోబెట్టేసి మీ వేరుశనగని దీంట్లో వేయండి, అందులో నుంచి నూనె వస్తుంది, పక్కన చిక్కీ వస్తుంది. నూనె వచ్చిన దాన్ని నువ్వు చెనిక్కాయ అమ్మితే ఎంత రేట్ వస్తుంది? ఓ 55-80 రూపాయలు వస్తుంది. అదే నువ్వు నూనె తీసి నూనె నమ్మితే
1: ఎక్కువ వస్తుంది,
0: చాలా ఎక్కువ వస్తుంది, 350-400 రూపాయలు కేజీ. అఫ్ కోర్స్ ఎక్కువ చెనిక్కాయలు కావాలి, దాంతోపాటు పక్కన చిక్కీ వస్తుంది, దానికి కొంచెం బెల్లం వేసేసి మీరు చిక్కీ తయారు చేసేసి అమ్మచ్చు. ఇలాగ డిఫరెంట్ పద్ధతుల్లో ఏం చేస్తామంటే, వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎట్లా డబుల్ చేస్తాం మనము అన్నది చూస్తాం. ఇలాగ వేరుశనగ కాదు, టమోటా కావచ్చు, లేకపోతే ఇంకొక పంట కావచ్చు, ఇలా వీటందరికీ కూడా
1: రైతులు పండించే ఉత్పత్తులు
0: ఏవైనా కావచ్చు, ఇలా సపోర్ట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు కాఫీ బిజినెస్ చేయాలని ఉంది, కానీ కాఫీ బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలియదు సార్ అని చెప్పి ఎవరైనా వచ్చారనుకో, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కాఫీ బోర్డులో ఉంది ఒకటి, కర్ణాటకలో బెంగళూరులో. మా దగ్గర 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పాం కదా, మేమందరూ, మాకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది మా దగ్గర. మేమేం చేస్తాము, ఈ కాఫీ నువ్వు బిజినెస్ చేయాలా, సరే నేను అక్కడికి పంపిస్తా, వారంలో అక్కడ ఉండు, అక్కడ స్పేస్ ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నువ్వు వర్క్ చేయి, తర్వాత వచ్చి ఇటు బిజినెస్ పెట్టుకుని నీకు దానికి కావాల్సిన టెక్నాలజీ మిషనరీ అన్ని కూడా అక్కడ నుంచి నేను సపోర్ట్ చేయిస్తా. ఓకే, ఇంకొకరు వస్తారు, సరే నేను డైరీలో కొంచెం వినూత్నంగా నేను చేయాలి, నాకు ఫస్ట్ డైరీ టెక్నాలజీస్ తెలుసుకోవాలని. సేమ్ డైరీ టెక్నాలజీ ఏదైతే మనకు బెంగళూరులో ఉందో అక్కడికి పంపిస్తాను. అలాగా టెక్స్టైల్స్కి సంబంధించి నిఫ్ట్ తిరుపూర్, అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన సపోర్ట్ అన్నది మేమే అన్ని ఇస్తామని చెప్పాం సార్. మాలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ వందల్లో ఉన్నాయి, అక్కడికి మేము సపోర్ట్ తీసుకొని ఆ నెట్వర్కింగ్ అన్నది చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మహిళలకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని మా దగ్గర నారీ ప్రూనర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. నారీ అంటే ఉమెన్, ప్రూనర్ అంటే ఎంటర్ప్రూనర్ లో నుంచి ప్రూనర్ తీసుకున్నమాట. అట్లా నారీ ప్రూనర్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. సో ఇది కూడా అంతే, ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి డిపిఆర్ ఎలా రాయాలి, లోన్ స్కీమ్, లీడ్ బ్యాంక్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంటుంది, వాళ్ళతో ఎట్లా కొలాబరేట్ కావాలా, అక్కడ నుంచి సర్టిఫికేషన్స్ వస్తే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఈ సందర్భంగా నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన అనంతపురంకు, మన ఎస్కే యూనివర్సిటీకు అచీవ్మెంట్ గురించి కూడా షేర్ చేసుకుంటాను. ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ ఎవరైతే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని మెంటరింగ్ తీసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారో, అలాంటి ఒక ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కు జూలై 31న మన ఇది జరిగింది సార్. ఇది నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. రాష్ట్రపతి భవన్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో వీళ్లకు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ రికగ్నిషన్ అన్నది జరిగింది సార్.
1: బాగుందండి చంద్రమౌళి గారు, ఎస్కే యూనివర్సిటీలో ఉండే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏమేమి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, అవి ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమలతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు.
5: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో ఈనాటి మొదటి వాట్సాప్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు కోరుకుంటున్నారు. గంగోత్రి చిత్రం నుంచి

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2020

0: AERO BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. మహబూబ్ నగర్ జిల్లా మూసపేట గ్రామం నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు జై చిరంజీవ చిత్రం నుంచి కార్తిక్ మరియు శ్రేయ ఘోషల్ ఆలపించిన గీతం మాకోసం ప్రసారం చేయండి అంటూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. మరి కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతలందరి కోసం చివరిగా ఒక పాట, బావగారు బాగున్నారా ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరి చిత్ర ఆలపించిన గీతం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. మరికొద్ది క్షణాలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు
1: ఆకాశవాణి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి మూడవ రోజు సమావేశమయ్యాయి. శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ వన్ అవకతవకలు, సూపర్ సిక్స్ హామీలు, ప్రజా సంక్షేమంపై సభలో లఘు చర్చ జరిగింది. శాసనమండలిలో మెగా డిఎస్సిపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. డిఎస్సిపై చర్చ పెట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియాన్ని చుట్టుముట్టి ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

0: ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. వైసీపీ సభ్యులు సభను గౌరవించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. కాగా గవర్నర్ కోటాలో రాష్ట శాసనమండలికి ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య, రమాదేవిలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఈ మేరకు రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏఐ హబ్ దేశానికి తలమానికంగా రూపుదిద్దుకుంటుందని, డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డేటా సెంటర్లపై శాసనసభలో జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదని, దీన్ని కలిసికట్టుగా అందరూ ఎదుర్కోవాలని సూచించారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్యానికి కీలకమని స్పష్టం చేశారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 TMCల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీలతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని తెలిపారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు అందిస్తామని, విశాఖ నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని లోకేష్ పేర్కొంటూ,
1: ఈరోజు గోదావరి నుంచి 5 ఇయర్స్ యావరేజ్ గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్ లోకి వృధా అవుతుంది. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నంకి తీసుకొస్తున్నాం. సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి, వాటర్ తగ్గించే టెక్నాలజీ ఈరోజు వస్తుంది అధ్యక్ష, అది నంబర్ వన్. నంబర్ టూ, పోలవరం నుంచి వస్తున్న నీరు విశాఖపట్ ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు ఒకటి, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు రెండు, మూడోది రైతులు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్ గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది రెండోది. మూడోది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి, దానివల్ల పర్ యూనిట్ వాటర్ కి కూలింగ్ కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. నాలుగోది వచ్చే గల అధ్యక్ష, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం.
0: ఎల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ, ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీమ్ను నిర్మించామని, సూపర్ ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 53,000 ఎకరాల పుష్కర ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు తాగునీరు అందిస్తున్నామంటే ముఖ్యమంత్రి ముందుచూపు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్లను పంపిణీ చేస్తున్నామని, ఏలేరు ఆయకట్టుకు ఇప్పటి వరకు 2.6 TMCల నీటిని పంపిణీ చేశామని మంత్రి వివరిస్తూ,
2: అత్యంత క్లిష్టమైనటువంటి పంప గాని తాండవ గాని ఏలేరు గాని, అదేవిధంగా 11 ఏదైతే నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ 100 మీటర్స్ డెప్త్ కూడా హిల్ ని కట్ చేసుకుంటూ క్లిష్టమైనటువంటి ఎల్ఎంసి పనులు కూడా కంప్లీట్ చేశాం. కాబట్టి ఈ రిజర్వాయర్ నుంచి మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి గతంలో ఉంటే, ఇప్పుడు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 58వ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్ టెక్ ద్వారా కూడా 700 క్యూసెక్ల నీరు ఈ రోజు ఏలేరు ఆయకట్టుకి అదనంగా ఈ రోజు మనం తీసుకుంటూ ఉన్నామని అంటే, ఈ రకంగా పురుషోత్తమపట్నం లిఫ్ట్ తో పాటుగా ఎల్ఎంసి పనులు కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేయడం వల్లనే ఈ రోజు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ఎడారిగా మారకుండా ఈ రోజు ప్రస్తుతం ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 700 పోలవరం ఎల్ఎంసి ఆఫ్కెట్ ద్వారా, 250 రిజర్వాయర్ ద్వారా 950 క్యూసెక్లు ఈ రోజు నాట్లు సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 2.6 TMC ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ జరుగుతుంది అధ్యక్ష.
0: పరిశ్రమ స్థాపనను వేగవంతం చేసేందుకు తెచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అగ్నిమాపక సేవలు, సింగిల్ విండో అనుమతులు ఈ చట్టం ద్వారా మరింత సులభతరం కానున్నాయి.

0: దీనివల్ల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు వస్తాయని మంత్రి ఫారూక్ సభకు వివరించారు. రాష్ట్రంలో 32 డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయింపుపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ, ఒక్కొక్క డిగ్రీ కళాశాల పూర్తి చేసి అన్ని హంగులు కల్పించడానికి 15 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మొత్తం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. కడపలో లైబ్రరీకి సంబంధించి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగిందని, ప్రత్యేకించి మంగళగిరిలో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేశామని చెప్పారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీకి ధీటుగా విశాఖలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, రాయలసీమ కేంద్రంగా కూడా అన్ని హంగులతో జోనల్ లైబ్రరీ, ఎంపీ థియేటర్, ఆడిటోరియం, పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు, ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఇలా ఉండగా చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విజ్ఞాన యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన 858 మంది విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. చిన్న వయసులోనే సభా కార్యక్రమాలను దగ్గరగా చూసే అవకాశం దక్కడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 16 పాఠశాలలకు చెందిన మొత్తం 1,117 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించారు. కొంతమంది విద్యార్థులు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులను కలిశారు. యువత కేవలం చదువు, ఉద్యోగాలు, కుటుంబ జీవితానికే పరిమితం కాకుండా సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాలని స్పీకర్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు ఉంటాయని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్నికల్లో నేరుగా ఎంపికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం మేయర్, మున్సిపల్ చైర్మన్ పై ఉండదని స్పష్టం చేశారు. వీరిద్దరూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే సుదీర్ఘ అభివృద్ధి ప్రణాళికలు అమలుపరిచే అవకాశం ఉంటుందని అన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయవచ్చునని చెప్పారు. శాసనసభలో పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని తెలిపారు. అనంతరం 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటి వరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని వివరించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి తెలియజేస్తూ,
1: అధ్యక్ష డైరెక్ట్ గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్ ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయని దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా డైరెక్ట్ చైర్పర్సన్ అయినా, అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ గాని చైర్పర్సన్ గానీ ఎలక్షన్ కౌన్సిలర్స్, అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి, డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అనేది మెయిన్ అధ్యక్ష. అదేవిధంగా డెసిషన్స్ తీసుకోవడంలో ఫాస్ట్ గా తీసుకోవడానికి ఉంటుంది, సిటీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో డిలే ఉండదు అనేది. లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ప్లాన్స్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లై కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, అర్బన్ ప్లానింగ్ కానీ, ఒక లాంగ్ ప్లానింగ్ చేయడానికి ఒక విజన్ ఉంటుంది అనే ఉద్దేశంతో, అదేవిధంగా సింగిల్ పాయింట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ కూడా తెలుసు, ఓవరాల్ ఎవరు చూస్తున్నారు, ఈ యొక్క కార్పొరేషన్లైనా లేదా మున్సిపాలిటీలైనా ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా బెటర్ కోఆర్డినేషన్ అధ్యక్ష, డిఫరెంట్ డిపార్ట్మెంటరీ ఏజెంట్స్ తో కోఆర్డినేట్ చేసి వర్క్స్ ఫాస్ట్ గా చేయించడానికి ఉంటుంది.
0: పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరగనుంది. ఇప్పటి వరకు వీరిద్దరిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే శాసనసభలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవయవదానాల బిల్లు 2026ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టారు. బిల్లుకు సభ ఆమోదం తెలిపిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి 8 అవయవాలు వేరే వ్యక్తులకు అమర్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చని అన్నారు. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు మూఢనమ్మకాల కారణంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని మంత్రి వివరిస్తూ,
2: ఒక బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 ఆర్గాన్స్ ని 50 టిష్యూస్ ని అందించడం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడడానికి ఉంది. అయితే బ్రెయిన్ డెడ్ కేసుల్లో చాలా మంది అవగాహన లోపం వల్ల గానీ ముందుకు రావట్లేదు అధ్యక్ష. కాబట్టి వీటిని అవగాహన కల్పించే క్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇటీవల విశాఖపట్నంలో కూడా మన ఆంధ్రజాతికి గౌరవాన్ని తెచ్చిన పివి సింధు గారు అవగాహన కల్పించడం బాగా జరుగుతుంది, సమాజంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సదస్సును కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ కేసెస్ లో ముందుకొస్తారో అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు, వారికి 10,000 రూపాయలు ఇవ్వడం, అదే విధంగా ఆ పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి చాలా గౌరవప్రదంగా మరి ఊరికి తీసుకెళ్లడం, అయిపోయిన తర్వాత ఆ అంత్యక్రియల సందర్భంగా జిల్లా అధికారి కలెక్టర్ గాని లేదా ఎస్పీ స్థాయి అధికారి అంత్యక్రియల్లో పాల్గొనేలాగా ఒక ఈ జీవోను కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష.
0: శాసనసభలో గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట సర్వీసులోకి వచ్చే అధికారులను గ్రూప్ 1 ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించుకుంటారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 సర్వీసు ఎంపిక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, అభ్యర్థులు ప్రతిభ చూపి ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షలకు 14,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, గ్రూప్ 1 ఇంటర్వ్యూకు 326 మందిని పిలిచి చివరకు 165 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని వివరించారు. పరీక్ష పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలను ఉల్లంఘించారని, డిజిటల్ ఇవాల్యుయేషన్ వద్దని, మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయమని హైకోర్టు ఆదేశించినా కోర్టును తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఎందరో విద్యార్థుల జీవితాశయం అయిన గ్రూప్ 1 పరీక్షలలో ఇలాంటి అక్రమాలు మరోసారి జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా యువతకి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్లీ ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఏం చేయాలని చేయడమే కాకుండా పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని అదే మరి ఇన్స్టిట్యూషన్ ని బిల్డప్ చేసుకోవడం మనందరి బాధ్యత. తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో మీరు సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా నోట్ చేసుకుంటాం. ఇంకా మేధావులు గాని బయట వాళ్ళు గాని ఇచ్చే అభిప్రాయాలు తీసుకుంటాం. దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.
0: గత ప్రభుత్వ పాలనలో ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాల అంశంపై పలువురు సభ్యులు ప్రసంగించిన తర్వాత ముఖ్యమంత్రి చర్చను ముగిస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే ఏమవుతుందో అనేందుకు ఇది కేస్ స్టడీ అన్నారు. చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని, రాజకీయ నేతలకు విశ్వసనీయత, సమాజం పట్ల బాధ్యత ఉండాలని సూచించారు. ప్రతిభావంతుల సామర్థ్యాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని, ఇలాంటి అక్రమాలు చేసేవారికి ప్రజా చైతన్యమే సరైన దారి చూపుతుందని అన్నారు. ఇలాంటి అక్రమాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో పరీక్షల సంస్కరణలపై రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో రేపు జరగనుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ 4 లైన్, భద్రక్ హరిదాస్పూర్ 4 లైన్, గుమ్మడి పూండి గూడూరు 3-4 లైన్లు, కటక్ పారాదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: 5 బహుత్ బడే ఫ్యాసిలి లియే పహలే 4 ప్రాజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ 5వా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారాదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా 3rd and 4th లైన్ ఔర్ 5వా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామడి హోతే హువే సోన్బర్సా ఏక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ ఆజ్ క్యాబినెట్ నే అప్రూవ్ కి.
0: అదేవిధంగా బీహార్లోని ముజఫర్పూర్ సీతామఢి సోన్బర్సా జాతీయ రహదారి 22 మార్గాన్ని 4 వరుసల రహదారిగా అభివృద్ది చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను పటిష్టం చేయాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై ఈరోజు చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను నందన్ నీలేకణి కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పనిచేయగల పటిష్టమైన పరీక్షా సంస్థను దేశంలో ఏర్పాటు చేయడమే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రశ్నపత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరిగే దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మండలిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి 2 సీనియర్ మంత్రులు కూడా సమావేశంలో పాల్గొంటారు. ప్రాంతీయ మండలి ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సహకార సమాఖ్య విధానం ఆధారంగా దేశం కోసం టీం భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ప్రాంతీయ మండళ్లు కీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ 2026లో భాగంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో బ్రిక్స్ యువజన సదస్సు, బ్రిక్స్ యువజన మండలి సమావేశాలు ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్దికి యువశక్తిని ప్రధాన చోదక శక్తిగా ముందుకు తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ చర్చలు ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంతో ముగియనున్నాయి. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలకు చెందిన అధికారిక ప్రతినిధులు, యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక మార్పుకు కృషి చేస్తున్న యువత ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, ప్రస్తుతం 6-8% వృద్ధి రేటుతో దేశం ముందుకు సాగుతోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026లో ప్రసంగించిన అశ్విని వైష్ణవ్,

0: దేశ అభివృద్ది ప్రస్థానంలో పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశంలోని రైల్వే నెట్వర్క్ లో ప్రస్తుతం 99.6% విద్యుదీకరణ పూర్తయిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. గత దశాబ్దంలో సుమారు 38,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాలు జోడించడంతో పాటు 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రహదారి నెట్వర్క్ను కలిగి ఉందని తెలిపారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సంస్థలతో పాటు పెట్టుబడులు, సమ్మేళిత వృద్ది, తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి అనే 4 కీలక స్తంభాల ఆధారంగా భారత వృద్ధి ప్రస్థానం కొనసాగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: A thought process behind this growth can be described in 4 pillars. The first pillar, investment in social, digital and physical infrastructure. Today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. The second pillar is, which means the growth of the last person in the society. The third pillar of huge focus on manufacturing and innovation. The fourth pillar, friends, is simplification of laws and regulation.
0: Sri Lanka తో జరిగిన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గాలే స్టేడియం వేదికగా ఈ రోజు ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆతిథ్య శ్రీలంకను భారత్ ఓడించి సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. 372 పరుగుల విజయ లక్ష్యంతో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 77.4 ఓవర్లలో 206 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో భారత్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. భారత్ తరఫున మానవ్ సుతార్ 6 వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ సాధించారు. శ్రీలంక తరఫున కెప్టెన్ ధనంజయ డిసిల్వా 151 బంతుల్లో 59 పరుగులతో పోరాట పటిమ కనబరిచారు. తొలి ఇన్నింగ్స్ లో 167, రెండో ఇన్నింగ్స్ లో 44 పరుగులు చేసి రాణించిన భారత్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2026లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 32లో ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ మకావుకు చెందిన లియాంగ్ ఐక్ చోంగ్, ఎంగ్ వెంగ్ చీ జోడీని వరుస గేముల్లో 21-11 తేడాతో ఓడించింది. దీంతో భారత జోడీ టోర్నమెంట్లో తదుపరి రౌండ్కు ప్రవేశించింది. ఇక మహిళల సింగిల్స్లో పీవీ సింధు రౌండ్ ఆఫ్ 32లో ఘన విజయం సాధించారు. కెనడాకు చెందిన వెన్యూ జాంగ్పై సింధు 21-16, 21-17 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. మరోవైపు భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. స్కాట్లాండ్ కు చెందిన అలెగ్జాండర్ డన్, యాడమ్ ప్రింగిల్ జోడీ మ్యాచ్ నుంచి వైదొలగడంతో భారత జోడీకి వాక్ ఓవర్ లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో పరీక్షల సంస్కరణలపై రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో రేపు జరగనుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తూర్పు పడమర నాటిక వింటారు. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో వల్లి శ్రీమతి సిహెచ్బివి నాగలక్ష్మి, కౌశిక్ శ్రీ యాసం రామకృష్ణారావు, స్నేహ శ్రీమతి భమిడిపాటి జానకి, శ్రావణి శ్రీమతి టి రమ్యకృష్ణ, చందు శ్రీ ఇరువూరి అంజిరెడ్డి, మనోహర్ శ్రీ నన్నం మధు, వైష్ణవి శ్రీమతి జి సరిత. వినండి తూర్పు పడమర నాటిక

0: హలో హలో, ఎవరు? ఓ, మీరేనా? ఏమిటి ఈ టైంలో చేశారు? అవునా? సరే సరే, ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడుకోలేం కదా. మీరు ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టేస్తున్నాను. స్నేహ, స్నేహ!
1: వస్తున్నాను మమ్మీ.
0: స్నేహ, నిన్ను విషయం అడుగుతాను.

0: దాచకుండా చెప్పాలి.
1: అదేమిటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏ విషయమైనా దాచాల్సిన అవసరం నాకెందుకుంటుందమ్మా?
0: సందర్భం వచ్చింది కనుక అలా అనాల్సి వచ్చింది. అయినా పెద్దదాని అయ్యావు, బీటెక్ మంచి ర్యాంకులో పాస్ అయ్యావు, స్వతంత్రంగా ఆలోచించుకోవచ్చు కదా.
1: అమ్మా అలా డొంక తిరుగుడుగా మాట్లాడే కంటే సూటిగా అడగచ్చు కదా.
0: ఇప్పుడే నాన్నగారు ఫోన్ చేశారు, నువ్వు యుఎస్లో ఎంఎస్కి అప్లై చేసావా? మిచిగాన్లో ఏదో యూనివర్సిటీలో సీటు కూడా వచ్చిందిట కదా.
1: అవునమ్మా.
0: కనీసం ఒక్క మాటైనా మాతో చెప్పాలా? అంత పరాయి వాళ్ళం అయిపోయావా?
1: అది కాదమ్మా, మా ఫ్రెండ్ శ్రావణి అప్లై చేస్తుంటే నేను చేశాను, ఆ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాను.
0: ఆ శ్రావణి వాళ్ళ నాన్నగారే మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారట. ఆయన ముందు మీ నాన్నగారికి ఎంత తలవంపు అయిందో ఊహించగలవా?
1: సారీ సారీ అమ్మా, మనం చాలాసార్లు ఈ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం, అయితే ఏమీ ఖచ్చితంగా అనుకోలేదు. నేను కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. నీకు కానీ నాన్నగారికి కానీ తలవంపులు తేవాలని నేను అనుకోలేదమ్మా. ఇప్పటిదాకా చెప్పకపోవడం తప్పు నాదే, ఒప్పుకుంటాను. కానీ ఈ విషయాన్ని ఎలా చెప్పి ఒప్పించాలో తెలియక మౌనంగా ఉండిపోయాను, అంతేనమ్మా.
0: చూడమ్మా, నువ్వు మాకున్న ఒకే ఒక్క సంతానానివి. నీ మీదనే మా ఆశలన్నీ పెట్టుకుని పెంచుకున్నాం. నీ మంచి చెడ్డలు నీకన్నా మాకే ఎక్కువ తెలుస్తాయి. ఆ మాట ఒప్పుకుంటావా?
1: ఆ అవును, కాదని ఎవరన్నారమ్మా? అయినా ఇప్పుడేమైందని? మీకు చెప్పకుండా మీ పర్మిషన్ లేకుండా నేను అమెరికాకి పారిపోను కదా.
0: ఏమో, నాకు మాట్లాడటం చేత కాదు. తండ్రి కూతుళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆయనతోనే మాట్లాడే.
1: అసలు నీ అబ్జెక్షన్ దేన్ని గురించమ్మా? నేను ఎంఎస్ చేయటాన్ని గురించా, అమెరికా వెళ్ళటాన్ని గురించా?
0: నాన్నగారు వచ్చాక ఆయనతో మాట్లాడమని చెప్పాను కదా, నీతో నాకెందుకు వాదం? అదిగో నాన్నగారు వచ్చారు.
2: స్నేహ స్నేహ, ఇంట్లోనే ఉన్నావా?
1: ఈ మధ్యాహ్నం పూట నేనెక్కడికి వెళ్తాను డాడీ. అవును, మీరేంటి ఆఫీస్ అవర్స్లో ఇంటికి వచ్చారు?
2: మనసు బాగోక పని మీద మనసు లగ్నం కాక సెలవు పెట్టి వచ్చేసానమ్మా.
0: మీరు ముందు చల్లటి మంచినీళ్ళు త్రాగి కాసేపు రిలాక్స్ అవ్వండి.
2: అలాగే, తీసుకురా.
1: డాడీ, శ్రావణి ఫాదర్ మీకు ఫోన్ చేశారటగా?
2: అవును, వాళ్ళ అమ్మాయి యుఎస్లో ఎంఎస్ చేయడానికి వెళుతుందట, స్కాలర్షిప్ కూడా వచ్చిందట, వచ్చే నెల మొదటి వారంలో ప్రయాణం అని చెప్పారు.
1: మరి నా గురించి కూడా చెప్పారట కదా.
2: నీ గురించి ఇంకొకళ్ళు చెప్తే విని తెలుసుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు స్నేహ.
1: నా గురించి ఎవరైనా చెడుగా చెప్తే మీరు బాధపడాలి కానీ డాడీ, మంచి విషయాల గురించి ఎందుకు డాడీ బాధపడటం?
2: తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా
1: డాడీ?
2: లేకపోతే ఏమిటమ్మా, నీ గురించి మంచి అయినా చెడైనా మేమే మాట్లాడాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులం గనక. ఎవరో కోన్కిస్క మీ అమ్మాయి మా అమ్మాయి ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్తున్నారని చెప్తే విని ప్రశాంతంగా ఉండాలా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది?
1: మీరు అమ్మలాగా మాట్లాడతారేమిటి డాడీ?
0: ఏం, మీ అమ్మ అంత కాని మాటలు ఏం మాట్లాడింది? నాకు మాట్లాడటం చేత కదనే చెప్పిందిగా, ఇదిగోండి మంచినీళ్ళు.
1: అమ్మా
2: నువ్వుండువల్లి. స్నేహ నువ్వు కూర్చో. నువ్వనుకున్నంత తేలిగ్గా నేను ఆ విషయాన్ని తీసుకోలేనమ్మా. ఆడపిల్లని కన్నా ఏ తండ్రి అయినా నాలాగే మాట్లాడతాడు, నాలానే ఆలోచిస్తాడు.
1: మరి శ్రావణి వాళ్ళ ఫాదర్ అంత సంబరంగా ఆ విషయాన్ని మీకెందుకు చెప్పారు? ఆయన కూడా ఒక ఆడపిల్లను కన్నా తండ్రే కదా.
0: స్నేహ, నాన్నగారితో అలాగేనా మాట్లాడేది?
2: మాట్లాడి వల్లి, తను మాట్లాడితేనే కదా మనకు తన విషయం తెలిసేది. ఇంతవరకు స్నేహ మనకు పూర్తిగా తెలిసిన మన అమ్మాయి అనుకున్నాం. మనకు తెలియని స్నేహను మనం ఇప్పుడు చూస్తున్నాము మళ్ళీ.
0: అవును, రక్త మాంసాలను ఇచ్చాం కానీ ఆలోచనలను ఇవ్వలేం కదా.
1: అమ్మా నేనంత కాని పని ఏం చేశానో తెలియటం లేదు. మీకు చెప్పకుండా ఎంఎస్కి అప్లై చేసిన మాట నిజమే, కానీ చెప్పకుండా ఫ్లైట్ ఎక్కలేదు కదమ్మా.
0: ఆ అదొక్కటే తక్కువైంది, అది కూడా గానిస్తే సరిపోతుంది.
2: స్నేహ, బీటెక్ వరకు నువ్వు ఎలా అంటే అలా చదివించావు, నీ ప్రతి మాట విన్నాం. ఆ పైన ఏం చేయాలనేది కూడా నీతో ఆలోచించే నిర్ణయం తీసుకుందామని అనుకున్నావు.

0: తల్లిదండ్రులుగా మాకు కొన్ని ఆశలుంటాయమ్మా. నీకు మంచి కంపెనీలో జాబ్ వచ్చి వెళ్తానంటే సరేనన్నాం కదా.
1: డాడీ, నేను జాబ్లో చేరటమంటూ జరిగితే ఎంఎస్ చేయలేను. వేడిలో వేడిగా ఎంఎస్ చేస్తేనే చేయగలను.
0: యుఎస్లో ఎంఎస్ చేసి వెనక్కి వచ్చి ఉద్యోగం ఇండియాలో చేసిన వాళ్లను ఎవరినైనా చూసావా? అక్కడే జాబ్ వెతుక్కొని సెటిల్ అయిపోయిన వాళ్లే ఎక్కువ.
1: అవును, అలాగే అనుకుందాం. దానివల్ల నష్టం ఏంటి? నేను యుఎస్లో ఎంఎస్ చేస్తే మీకు మాత్రం గౌరవం కాదా? యుఎస్లో జాబ్ చేస్తే మీ గౌరవం మరింత పెరగదా?
2: ఇవాళ రేపు ఇంటికొకరు అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. కొత్తగా మాకొచ్చే గౌరవం ఏమిటో.
1: సరే, నేను ఎంఎస్లో చేరడం మానేస్తాను. అప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు?
0: నువ్వు మంచి జాబ్లో చేరతావు కదా, దానికి ఎలాగూ 2 సంవత్సరాలు బాండ్ రాయాలి. ఈలోగా మంచి సంబంధాల కోసం చూస్తాం. మన ఆదర్శాలకు అలవాట్లకు అనుగుణంగా ఉన్న యోగ్యుడైన కుర్రవాడు దొరికినప్పుడు పెళ్లి చేస్తాం.
1: నేను ఎంఎస్ చేసి వచ్చాకైనా ఆ పని చేయొచ్చు కదా డాడీ. ఈలోగా మీరు సంబంధాలు చూస్తూ ఉంటారు.
2: నువ్వు అమెరికా వెళ్ళాక మా మాట వింటావుటే? ఇప్పుడే వినటం లేదు? ఆ కల్చర్లో పడ్డాక నువ్వు మారిపోవని గ్యారంటీ ఏమిటి? ఏ కులం కానివాడినో, మతం కానివాడినో, దేశం కానివాడినో ప్రేమించి పెళ్లి చేసుకోవని నమ్మకం ఏమిటి?
1: ఆ పని ఎక్కడైనా చేసి ఉండవచ్చు కదమ్మా. నేను చదువుకుంటున్నప్పుడే ఆ పని చేయొచ్చు కదా. నా క్లాస్మేట్స్లో అలా చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి
2: మేమంటూ ఒకళ్ళం బతికున్నాగా, పైగా ఎదురుగా ఉంటామాయే, అందుకని అంత ధైర్యం తెంపు రావు నీకు.
1: అమ్మా, నువ్వు మాట్లాడుతుందేమిటో నీకు అర్థమవుతున్నదా? మిమ్మల్ని చూసి జడిసి నేను ప్రేమలో పడలేదనా నీ భావన? అంత తక్కువగా ఎలా ఊహించుకున్నావమ్మా నన్ను?
0: అమ్మ మాటల్ని అపార్థం చేసుకోకు స్నేహ. లోకం పోకడ అలా ఉంది. నీ మీద మాకు పూర్తి నమ్మకం ఉందమ్మా. నువ్వు అమెరికా వెళ్ళినా మా అమ్మాయిగానే నిలబడతావన్న ధైర్యం ఉంది. కానీ
1: కానీ
0: మనిషి మనసుకు బానిస. మనసు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను బట్టి మారిపోతుందో నేనే కాదు, నువ్వే కాదు, ఎవ్వరూ చెప్పలేరు. మా నీడలో ఇప్పటిదాకా పెరిగిన నీవు ఒక్కసారిగా విశాల ప్రపంచంలోకి, కట్టుబాట్లు తెలియని ప్రపంచంలోకి వెళితే ఏమైపోతావో అన్న భయం అమ్మా. ఎంఎస్ చేసినా నీవు ఉద్యోగం చేసేందుకే కదా, అదే ఉద్యోగం నీకు రెడీగా ఉంది. పోనీ ఈజీ మనీ కోసం వెళుతున్నావు అనుకుందామా? 2 ఏళ్ల తర్వాత మాటది. అప్పటిదాకా వేరే అట్రాక్షన్ ఏమీ లేదు. ఆ తర్వాత అయినా నువ్వు డబ్బు సంపాదించి మాకు ఇవ్వనక్కర్లేదు. మాకున్నది మాకు చాలు. నీకైనా నీ సంపాదన నీది కాదు. పెళ్ళయ్యాక నీకు ఆ స్వేచ్ఛ ఉండదు. అది మనుషులను బట్టి నడుస్తుంది తప్ప అక్కడి ఆచారాలను బట్టి నడవదమ్మా.
1: శ్రావణి వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మాయికి యుఎస్లో అవకాశం వచ్చిందని గర్వంగా అందరితో చెప్తుంటే మీరేంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు? ఇంకో 2 ఏళ్ళు మహా అయితే మీ అమ్మాయిగా చలామణవుతాను. ఆ పైన ఫలానా ఆయన భార్య, ఫలానా వాళ్ళ కోడలు, ఇదేగా నా ఐడెంటిటీ. ఇందుకేనా మీరు నన్ను యుఎస్ వెళ్ళొద్దంటున్నారు?
2: ఏమండి, మీరు ఎన్నన్నా చెప్పండి, అది మన మాట వినదు. అది ఒక నిర్ణయానికి వచ్చేసింది. చెబితే మనం వద్దంటామని చెప్పకుండా చేసింది. మనం వద్దన్నా వెళుతుంది. ఇంకా ఎందుకు మనకు ఈ కంఠశోష?
0: అంతేనా స్నేహ, అమ్మ అన్న మాట నిజం చేస్తావా?
1: మీరు నన్ను ఈ విషయంలో కన్విన్స్ చేస్తే నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. నా వరకైతే మీ ఆలోచనలు కేవలం నా ప్రవర్తనను గురించిన భయం మీ చుట్టూ తిరుగుతోంది. ఇది నా క్యారెక్టర్కు సంబంధించిన విషయం కనుక నేను నా పాయింట్ మీద నా నిర్ణయాన్ని మార్చుకోలేను డాడీ.
2: వద్దమ్మా, వద్దు, మార్చుకోవద్దు, నీ ఇష్టం వచ్చినట్లు ఊరే.
0: వల్లి, ఆవేశం వద్దు, ఆరోగ్యం పాడవుతుంది. స్నేహ, మేం ప్రపంచాన్ని చూస్తున్నామమ్మా. ఎలాంటి అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్నాం. అందుకే మాకు భయం. ఆలోచించుకో, అప్పటికీ నీవు చేసేది నీకు రైట్ అనిపిస్తే నీ ఇష్టం. ఆ పైన
2: నీకు నీ మీద అంత నమ్మకం ఉందంటున్నావు కదా, నువ్వు ఎంఎస్ చేసేటప్పుడు ఏ ఆకర్షణలకు లొంగకూడదు. అమెరికాలో ఉద్యోగం చూసుకుని అక్కడే స్థిరపడిపోకూడదు, అలా అని మాట ఇస్తావా?
1: ఏమోనమ్మా, చెప్పలేను. అమెరికాలో జాబ్ చేయాలన్న కోరిక నాలో బలంగా ఉంది. ఎంఎస్ చేశాక అక్కడ తప్పక జాబ్లో చేరతాను. ఎన్నాళ్ళు చేస్తానో తెలియదు, ఇప్పుడే ఊహించి చెప్పలేనమ్మా.
0: సరే, నువ్వు ఎలాగూ అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. ఈలోగా నీ నిర్ణయం మార్తే చెప్పమ్మా. లేదు, సెండ్ ఆఫ్ ఇచ్చే అదృష్టమైనా మాకు మిగులుచు తల్లి.
1: డాడీ, యూఆర్ టూ క్రూయల్.
3: వైష్ణవి, పావని 11th పూర్తి చేసుకుని 12th లోకి వస్తుంది.
4: అవునండి.
3: ఈ సంవత్సరం దాటాక మనకు దానికి కూడా స్ట్రగుల్ మొదలవుతుంది.
4: ఇద్దరం జాబ్ చేస్తున్నాం, ఫైనాన్స్ కి ఇబ్బంది ఏముంటుంది?
3: దాన్ని గురించి కాదు నేను ఆలోచించేది.
4: మరి
3: పావని ఇప్పటి నుండే డిగ్రీ కోర్సు ఎక్కడ చదవాలో ఏమి చదవాలో ప్లాన్ చేసుకుంటుంది, స్కాలర్షిప్ కూడా తెచ్చుకుంటుంది.
4: చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది తను, ముందుగానే ఏ విషయాన్నైనా ఆలోచిస్తుంది.
3: దానికున్న ముందు చూపు మరి మనకు కూడా ఉండాలి కదా.
4: అంటే ఏమంటున్నారు మీరు?
3: ఒకసారి గ్రాడ్యుయేషన్ లోకి దిగిందంటే ఇంకా వెనక్కి పోయేందుకు వీలుండదు. ప్లస్ టూ దాటాక ఒక పోరాటంలా సాగుతుంది చదువు. దాదాపు 5-6 సంవత్సరాల పాటు తల అటు ఇటు త్రిప్పే అవకాశం ఉండదు.
4: అవునండి, మెడికల్ సైడ్ వెళ్తే ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది.
3: ఒక ధ్యేయంతో మనం అమెరికా వచ్చిన మాట నిజం. నువ్వు నేను ఇండియాలో మంచి ఉద్యోగాల్లోనే ఉన్నాం, కానీ అమెరికా జీవితం పట్ల అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం.
4: వచ్చినందుకు మనమే నష్టపోలేదు కదండి, ఇద్దరం మన ప్రొఫెషన్ లో బాగా అభివృద్ధి సాధించాం.
3: మనీ ఒకటే కాదు వైష్ణవి, రిలేషన్స్ కూడా మనిషికి చాలా అవసరం.
4: మన తెలుగు వాళ్లతో ప్రతి వారం ఏదో ఒక చోట కలుస్తున్నాం, సరదాగా ఆడుతున్నాం పాడుతున్నాం. మన అమ్మాయికి సంగీతం నాట్యం నేర్పిస్తున్నాం, మన బాబు కరాటే స్విమ్మింగ్ అన్ని నేర్చుకుంటున్నాడు, స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ లో పాలు పంచుకుంటున్నాడు కూడా.
3: నిజమే, కానీ మన అని అనుకున్న వాళ్ళందరికీ దూరంగా వచ్చేసాం. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అందనంత దూరంగా ఎప్పుడో 3 ఏళ్లకొకసారి మనం వాళ్ళని చూసి వస్తున్నాం. పిల్లలకు అనుబంధాలు ఏర్పడలేదు, తాతయ్య బామ్మ అమ్మమ్మలు విజిటర్స్ గానే కనిపిస్తున్నారు వాళ్లకు. మా కుటుంబంలో గాని మీ కుటుంబంలో గాని ఎవరితోనూ వాళ్లకు మక్కువ ఏర్పడలేదు.
4: స్కైప్ లో నెలకొకసారి అందరినీ పలకరిస్తున్నాం కదండి, అంతకన్నా ఏం చేయగలం మనం ఉన్న పరిస్థితుల్లో?
3: అమెరికాలో పుట్టి పెరిగిన ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టంగా ఉంది వైష్ణవి. మా కంపెనీలో సీనియర్ ఇంజనీరు, వాళ్ళ అమ్మాయి మెడిసిన్ చదివింది. ఇండియా నుండి ఎవ్వరూ ఈ సంబంధానికి మొగ్గటం లేదు. అమెరికాలో మన తెలుగు వాళ్ళలో ఆమెకు ఈడయ్యి దాదాపు అంతే స్థాయిలో ఉన్న కుర్రవాళ్ళు కనిపించడం లేదు. ఆయన చాలా వర్రి పడుతున్నాడు. అమ్మాయికి 27 సంవత్సరం నడుస్తుంది.
4: అలానా, తెలుగు వాళ్ళని మడికట్టుకోకుండా ఇండియన్ అయితే చాలు అనుకుంటే మంచి సంబంధం దొరకపోదు.
3: అంటే ఇండియన్ అయితే చాలా, కులం మతం ఇవేవి అక్కర్లేదా?
4: అయ్యో అలా అని కాదు, కులం మతం చూసుకుంటూనే ఏ నార్త్ ఇండియన్నో చేసుకోవచ్చు కదా. ఆచారాలన్నాక అందరికి ఎవరి పరిధిలో వాళ్లకుంటాయి.
3: నువ్వు ఒక మేజర్ ఇష్యూని మైనర్ గా చేసి తేలికగా తీసిపారేస్తున్నావు. రేపు మన అమ్మాయికి ఈ పరిస్థితి రావచ్చు.
4: ఏమండి, ఇండియా వదిలి శాశ్వతంగా ఇక్కడికి వచ్చినప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వస్తుందేమిటి మీకు? మన పిల్లలిద్దరూ బై బర్త్ అమెరికన్ సిటిజన్స్, మనం కూడా ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ అయ్యాం. ఇంకా మన జీవితాలు ఈ దేశంతోనే ముడిపడి ఉన్నాయి.
3: ఎన్ఆర్ఐగా ఉన్నంతకాలం, గ్రీన్ కార్డ్ హోల్డర్గా ఉన్నంతకాలం పిల్లలు నా కంటికి పసివాళ్లుగానే కనిపించారు. ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ అయ్యాక నా కూతురు పెద్దదైందని తెలుస్తోంది.
4: ఒకప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, కానీ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒకరు అమెరికాలో పనిచేస్తున్నారు. అందువల్ల మనం బెంగపడనవసరం లేదు.
3: మన పిల్లలు ఇప్పటికే అమెరికా వాతావరణానికి అలవాటు పడ్డారు, వాళ్ళ ఉచ్చారణ అంతా అమెరికానే. మనం తెలుగు మాట్లాడితే అర్థం చేసుకుంటారు, కానీ వాళ్ళు తెలుగు మాట్లాడలేరు. ఇంట్లో తెలుగు మాట్లాడితే అమెరికన్ స్కూల్స్ లో ఇవ్వడలేరని మనం కూడా వాళ్ళతో ఇంగ్లీషే మాట్లాడతాం. ఇప్పుడు అనిపిస్తుంది చాలా తప్పు చేశామని.
4: ఇప్పుడు మీ బెంగ దేని గురించి? నాకైతే అర్థం కావటం లేదు.
3: మనం వెంటనే ఇండియా వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?
4: వాట్?
3: ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు ఇబ్బంది ఉండదు, హాస్టల్లో ఉంచాల్సిన అవసరం లేదు, డేటింగ్ లాంటి కల్చర్ అక్కడ ఉండదు, మన వాళ్ళందరికీ దగ్గరగా ఉంటాం.
4: ఇదేం ఆలోచన మీకు? ఇన్నేళ్ల నుండి లేని అనుమానాలు మీ పిల్ల టీనేజ్ లోకి వచ్చేసరికి వస్తున్నాయా? ఏమండి, పావని బంగారం అండి, అది మన రక్తం, సాంప్రదాయాల్ని పంచుకుని పుట్టిందండి అది. దాని గురించి ఎలాంటి బెంగ మీకు అవసరం లేదు.
3: చూసావా ఎంత యాక్సిడెంట్ లో నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నానో, ఆయనే ఇక్కడికి ఇప్పుడు వస్తున్నాడు.
4: అవునా?
3: మా కొలీగ్ మయామీలో ఉంటాడు, అతడు నాలాగానే ఆలోచించి ఫ్యామిలీని ఇండియాకు పంపాడు. పిల్లల్ని అక్కడ స్కూళ్లలో కాలేజీలో చేర్చాడు. ఇక్కడ హౌస్ అమ్మేసి ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. తనేమైనా పిచ్చివాడా? మరి ఎందుకు అలా చేశాడు?
4: నేనొక విషయం ఖచ్చితంగా చెప్పగలను, ఆయన తన నిర్ణయాన్ని త్వరలోనే వెనక్కి తీసుకుంటారు. ఇండియాకి వెళ్లటానికి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి? మాతృభూమి కన్నా ప్రియమైనది ఏముంటుంది?

0: నువ్వు అనుకున్నదే చేస్తున్నావు. నీ మీద మాకు ఎలాంటి కోపమూ లేదు. పైపెచ్చు నమ్మకం ఉందమ్మా. శ్రావణి కూడా నీతోనే వస్తున్నది. ఇద్దరూ ఒకే యూనివర్సిటీలో ఎంఎస్లో చేరబోతున్నారు. కనుక నీ సేఫ్టీ గురించి మాకు ఎలాంటి బెంగ అక్కర్లేదు.
1: అంకుల్, స్నేహ నాతో అన్ని విషయాలు చెప్పింది. మా సీనియర్స్ మేము చేరబోయే కాలేజీలోనే చదువుతున్నారు. మమ్మల్ని వాళ్లే రిసీవ్ చేసుకుంటారు. మాకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ వాళ్ళ దగ్గరుండి పూర్తి చేయిస్తారు. మీకు తరచూ ఫోన్ చేస్తాం. స్కైప్లో ఒకళ్ళనొకళ్ళం ప్రత్యక్షంగా ప్రార్థించుకోవచ్చు. బెంగ పెట్టుకోకండి అంకుల్.
2: డాడీ, నేను ఒకవేళ అమెరికాలో సెటిల్ అవుదాం అనుకుంటే మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళిపోతాను, సరేనా?
3: అంటే ఆ ఆలోచన నీకు ఉన్నదనేగా. మంచిదే స్నేహ, నీకు వీడ్కోలు చెప్తూ ఉత్సాహంగా మాట్లాడాలి గాని పిచ్చికబుర్లేందుకు. నీకు అంతా మంచే జరగాలి, జరుగుతుంది కూడా.
0: చూడమ్మా స్నేహ, చెక్కిన్ అయ్యాక వీలైతే ఒక్కసారి మళ్ళీ కనిపించు తల్లి, మళ్ళా ఎన్నాళ్ళకి కలుస్తాము.
2: డాడీ, డోంట్ బి సెంటిమెంటల్, మనం కలుస్తాం త్వరలోనే, ఓకేనా? బై డాడీ.
1: స్నేహ, మీ పేరెంట్స్ బాగా అప్సెట్ అయ్యారు. వాళ్ళ నువ్వు కన్విన్స్ చేసి ఉండాల్సింది.
2: వాళ్లకు గుండె నిబ్బరం కలగాలంటే ఆ మాత్రం కఠినంగా మాట్లాడాలి శ్రావణి. తప్పదు, మా పేరెంట్స్ అంటే నాకు మాత్రం ప్రేమ లేదా? నేను ఇవాళ ఇలా ఉన్నానంటే వాళ్లే కదా కారణం.
1: మా పేరెంట్స్ మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యారు, అందువల్ల పెద్దగా అప్సెట్ కాలేదు.
2: జీవితంలో కొన్ని పొందాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి. మనసును ఎంతో గట్టిపరుచుకుంటే తప్ప తెగించలేము శ్రావణి. నిజానికి నా గుండెల్లో లావాలా ఉప్పొంగి ఏరులుగా పారేంత దుఃఖం ఉంది. కానీ వదిలే శ్రావణి, కొన్నిటిని మాటలు చెప్పడం బాగుండదు, కృతగా ఉంటుంది.
1: రిలాక్స్ బేబీ, రిలాక్స్.
2: ఓకే ఓకే శ్రావణి.
4: రండి మనోహర్ గారు, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను.
5: థ్యాంక్ యూ చందు గారు, అన్టైమ్లీగా రాలేదు కదా.
4: అయ్యో, అలాంటిది ఏమీ లేదు, కూర్చోండి.
5: అవును, మీ మిస్సెస్ కూడా మీలాగానే ఇండియా షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నారా?
4: లేదండి, తను ససేమిరా అంటుంది. నాకేమో చాలా వర్రీగా ఉంది.
5: మీలాగా నాలాగా ఆలోచించే వాళ్ళు బహుశా చాలా కొద్ది మందే ఉంటారేమో చందు గారు. ఇక్కడ ఆడపిల్లకు సేఫ్టీ లేదనుకోవడం చాలా సిల్లీగా అనుకునేవాళ్ళు చాలా మందే ఉన్నారు. మనం అటు భారతీయ సంస్కృతికి ఇటు అమెరికా సంస్కృతికి మధ్య క్రాస్ రోడ్స్ మీద ఉన్నామనుకోండి.
4: ఏ, ఎందుకు అలా అంటున్నారు?
5: ఎందుకంటే ఇండియాలో ఒక ప్రక్కన అమెరికన్ సిస్టమ్కు అనుకరణ మొదలైంది. హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్ పరం అయిపోతుంది. అటానమస్ స్టేటస్ ఇచ్చి అమెరికాలో లాగానే ఇండియాలో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ ఖరీదు చేసేశారు. అమెరికాలో అమ్మాయిలకున్న సెక్యూరిటీ ఇప్పుడు ఇండియాలో ఉన్నదంటే అది అనుమానమే.
4: నిర్భయ కేసును దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారా?
5: మగాళ్లను మృగాళ్లుగా పేపర్లు ఇవాళ ఘోషిస్తున్నాయంటే అక్కడ ఆడపిల్లల పట్ల ఎంతగా అత్యాచారాలు జరుగుతున్నాయో బోధపడుతుంది. మూడేళ్ల పసిపిల్ల నుంచి ఎవ్వరికీ సెక్యూరిటీ లేకుండా పోయింది. ప్రేమిస్తున్నానని వెంటబడటం, ఆ ప్రేమను అంగీకరించకపోతే ఆ అమ్మాయి మీద యాసిడ్ చల్లడం మామూలైపోయింది. ఇంకా వెర్రి ముదిరితే ఆ అమ్మాయి గొంతు కోసి, అడ్డం వచ్చిన వాళ్ళ గొంతు కోసి, తన గొంతు కూడా కోసుకునేదాకా వచ్చింది.
6: అవునన్నయ్య గారు, ఆడపిల్లగా పుట్టటమే మహాపాపం అయిపోయింది. అభంశుభం తెలియని పసికందులు ఈ ఉన్మాదానికి బలైపోతున్నారు.
5: అవునమ్మా, ఆటోలో ఎక్కడం ఆపదను ఆహ్వానించడమే. ఉద్యోగం చేస్తున్నప్పుడు అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి రావాల్సి వస్తుంది. ఆటోలో ఎక్కితే గమ్యం చేరుతామన్న నమ్మకం లేదు. చివరకు బస్సులో ఎక్కినా ఇదే దుస్థితి. నిర్భయ కేసు అదే కదా.
6: పైశాచికమైన ఈ ఆలోచనలకు మూల కారణం లా అండ్ ఆర్డర్ అంటే జనానికి భయం లేకపోవటమే.
5: మానవ బాంబు రూపంలో ఉగ్రవాదులు భీభత్సం సృష్టిస్తున్నారు. ఎవరేం చేయగలుగుతున్నారు? మనిషి పైకి కనపడే రూపం ఒకటి, లోపల రూపం ఒకటి. ఆ మధ్య సొంత బాబాయ్ తన అన్నపిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. చాక్లెట్లు ఇస్తానన్న బాబాయ్ పాములా కాటు వేస్తాడని ఆ పిల్లలు ఎలా ఊహించగలుగుతారు?
6: అవునవును
4: అవును, నెట్లో చదివాను. ఎంత దారుణం. అయితే ఇంత విశాలమైన భారతదేశంలో ఎక్కడో ఎప్పుడో జరిగే విషయాలను గురించి మనం భయపడటం అనవసరమేమో.
5: నిజమే చందు గారు, ఈ సమస్య దేశానికి సంబంధించి కాదు, మానవ మనస్తత్వానికి సంబంధించింది. మనిషిలోనే రాక్షసుడున్నాడు. వాడు ఏ దేశంలోనైనా ఉంటాడు, ఎక్కడ వీలు చిక్కితే అక్కడ తన వికృతి రూపాన్ని చూపిస్తాడు.
6: మరి ఉగ్రవాదం అన్ని దేశాలకు పాకినట్లే ఈ ఉన్మాదం కూడా అన్ని ప్రాంతాల్లోనూ విలయతాండవం చేస్తోంది.
5: ఇంతకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను నా ఫ్యామిలీని వెనక్కి పిలిపిస్తున్నాను.
4: అవునా, ఎందుకని?
5: ఎందుకంటే అమెరికాలోని ఎన్విరాన్మెంట్కు ఇండియాలోని ఎన్విరాన్మెంట్కు చాలా తేడా ఉంటుంది చందు గారు. మంచినీళ్ళ దగ్గర నుంచి పీల్చే గాలి వరకు చాలా తేడా వస్తుంది. మీకు తెలుసు కదా, ప్రభాకర్ అని టీమ్ లీడర్, అతనికి 2 కిడ్నీలు పాడయ్యాయి. అమెరికాలో ఆపరేషన్ చేశారు, బాగుంది. అతని భార్య 1 కిడ్నీ ఇచ్చింది, బాగుంది. కానీ అతడు శాశ్వతంగా అమెరికాలో ఉండాలి తప్ప ఇండియా వెళ్లేందుకు వీల్లేదు. వెళితే కిడ్నీ ఇన్ఫెక్ట్ అవుతుంది, అసలే ఫారిన్ బాడీ కదా. అంతగా తేడా వస్తుంది ఎన్విరాన్మెంట్లో. మా పిల్లల్ని అక్కడ స్కూళ్లలో కాలేజీలో చేర్చాం, కానీ అక్కడ వాటర్ వెలకు అస్సలు సూట్ కాలేదండి. హాస్పిటల్స్ చుట్టూ తిరగడమే సరిపోయింది మా ఆవిడకు. అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్లకు రెసిస్టెన్స్ ఉంటుంది. అమెరికాలో పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళిన వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా ఇమడలేరు. అప్పటికే 2 నెలలు వేచి చూశాం, ఫలితం లేదు. అందుకని వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు.
4: అరే పాపం, మీరు ఇండియా తిరిగి వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేశారు, మీ హౌస్ను కూడా సేలుకు పెట్టినట్టున్నారు, మీ కంపెనీ ఇండియా బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ కూడా బాగా ప్రయత్నం చేసినట్లున్నారు.
5: అవును, ఏం చేస్తాం, మళ్ళీ యథాస్థితికి వస్తున్నాను.
6: నేను అలాగే జరుగుతుందని అనుకున్నాను. ఇది కల్చర్కు సంబంధించిన విషయమే కాదు, మన అలవాట్లకు కూడా సంబంధించింది. ఇక్కడ జీవిత విధానానికి అక్కడ జీవిత విధానానికి చాలా తేడా ఉంది. మనం 1 వయసు దాటాక అమెరికాకు వచ్చాం. అంతకు ముందున్న అలవాట్లను సాంప్రదాయాలను నేర్చుకునే మెచ్యూరిటీ మనకుంది. కానీ పుట్టినప్పటి నుండి ఈ జీవన శైలికి అలవాటు పడ్డ పిల్లల్లో మార్పు రావటం చాలా కష్టం. నన్ను అడిగితే ఎక్కువ సమయాన్ని నష్టపోకుండా మీ పిల్లలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏదైనా కానీ మీరు కూడా రెస్పాండ్ అవటం చాలా సంతోషించదగ్గ విషయం.
4: మరి అమెరికాలో కొనసాగుతున్న డేటింగ్ వల్ల ఆడపిల్లల జీవితాలు ఏం కావాలి?
6: మీరు మరీను ఇండియాలో ప్రేమ వివాహాలు జరగటం లేదా? వాటి సంఖ్య ఏమన్నా తక్కువగా ఉందా? అక్కడ కూడా సహజీవనం వచ్చింది కదా.
4: తెలివిగా మాట్లాడావనుకోక వైష్ణవి, వాటి సంఖ్య ఎంత అమెరికాతో పోలిస్తే?
6: నిజమే కాదనను, అది పిల్లల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. 1 వయసు వచ్చాక ఇండియాలోనైనా అమెరికాలోనైనా ఆడపిల్లలు స్వతంత్రంగానే ఆలోచిస్తారు, వాళ్ళనుకున్న పద్ధతిలోనే నడుస్తారు. హలో, ఎవరు? చెప్పండి చెప్పండి. మీరా? బాగున్నారా? చెప్పండి. అలాగా? అబ్బా, మీరేం దిగులు పెట్టుకోకండి. ఫోన్ నెంబర్ వచ్చాక మాకు ఇన్ఫామ్ చేయండి, మేము తనతో కాంటాక్ట్లో ఉంటాము. తను వీకెండ్లో మా దగ్గరికి వచ్చిపోతూ ఉండొచ్చు. మీరు అలాంటి దిగులు ఏం పెట్టుకోకండి. అలాగలాగే, మేమున్నాం కదా. సరే సరే, ఉంటా మరి.
4: ఎవరు?
6: మాకు కొంచెం దూర బంధువులేండి, వరుసకు అక్కయ్య అవుతుంది. వాళ్ళ అమ్మాయి స్వప్న ఇక్కడ ఎంఎస్ చేయడానికి వస్తోందిట, చాలా బెంగగా మాట్లాడుతున్నారు. తల్లి మనసు కదా. ఏం పర్వాలేదు, ఇక్కడ మేమంతా ఉన్నాము అని చెప్పాను.
2: మీరింతవరకు తూర్పు పడమర నాటిక విన్నారు. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. ఇందులో వల్లి శ్రీమతి సిహెచ్బివి నాగలక్ష్మి, కౌశిక్ శ్రీ యాశం రామకృష్ణారావు, స్నేహ శ్రీమతి భమిడిపాటి జానకి, శ్రావణి శ్రీమతి టి రమ్యకృష్ణ, చందు శ్రీ ఇరువూరి అంజిరెడ్డి, మనోహర్ శ్రీ నన్నం మధు, వైష్ణవి శ్రీమతి జి సరిత. నిర్వహణ శ్రీ బేతారామసూర్య ప్రకాశరావు. సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

Hacia o ânimo.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొంచెం సేపట్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి శ్రీ పి పూర్ణచందర్ వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. తోడి రాగంలో రాగం తానం పల్లవి, ఆదితాళం త్రిశ్రనడ, పల్లవి సాహిత్యం నీరజదళలోచని, నిఖిల లోక జ

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి పూర్ణచందర్ వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పూర్ణచందర్ గారి వయలిన్ వాద్యం కచేరి విన్నారు. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరమానందయ్య శిష్యుల కథా చిత్రం నుంచి ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో పి సుశీలతో పాడిన సి నారాయణరెడ్డి సాహిత్యం

0: కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల సుశీలతో పాడిన సి నారాయణ రెడ్డి సాహిత్యం చిత్రం జమీందార్.
1: పలకరించితేని ఉలికి ఉలికి పడ